0: True humanity should always have a synchronization and unity of thought, word and deed. If thinking is something and word and deed are different from the thought pattern, can you really call that humanity at all?
1: Vidyadhikarulara. Vidyabhodakulara, vidyarthulara.
0: Patrons of education, teachers and students.
1: Jeevitamu chala pavitramainadi.
0: Life is extremely sacred.
1: Idi viluvainadi.
0: It is invaluable.
1: Jeevimpadaginadi.
0: It is to be lived.
1: Shariramu, manasu, atmala yokka kalayakane manavattvam.
0: Humanity is a unity of the physical body, the mind and atma, the soul.
1: Karmalu cheyunade deham.
0: It is the body which performs actions.
1: Telusukonedi manasu.
0: It is the mind which understands it.
1: Unnadi atma.
0: The one which exists really is atma.
1: Ee atmane manavuni hrudayamlonnunnatvanti divyattvam.
0: This atma is existing in the form of sacredness in human heart.
1: Cheyuta, telisukuruta, unduta aneetvanti trisaktulu yokka tattvanni avyaktam cheyatame manava jeevitam.
0: Human life should manifest the unity in thinking, doing and in being.
1: Deeni yokka tattvanni manavudu artham chesukotame manavatvam yokka tattvam.
0: The human goal is for the human beings to understand this particular principle of unity.
1: Cheyunadi, telusukonunnadi, undunnadi, veru veru ainappatikini, ivanninu cheri, manavuni purnatvanga rupandippachestunnavi.
0: Doing, knowing and being are different, no doubt. But only when you unify them, man's life becomes complete and full.
1: Manasu, vivida gatulu yandu, vivida margamulu yandu, vivida karmalanu acharinchatam cheta, deenine antakkarana aneetuvanti perito pilivabadutu vachindi.
0: Mind has been given the name of antakkarana as it goes on thinking in different directions.
1: Sankalpa vikalpamuto kudatam cheta, deenine manasuniyu.
0: This is described as manas or mind, as it is a thought process of thinking.
1: Nishchayatmakamainatvanti yokka buddhini valla buddhi aniyu.
0: The same thing has been described as buddhi, as it has the power to discriminate and to know.
1: Chintana cheyatam valla deene chittam aniyu.
0: As it has got the capacity to think, it has been described as chittam.
1: Divyatvanni vyaktiparimpa cheyatam cheta deene aham aniyu.
0: As it has got the capacity to express and manifest divinity, it has been described as aham.
1: Manasu, buddhi, chittamu, ahankaram yokka swarupame antakkarani aniyu deenni nirupistu vachindi.
0: It has also been proved that a combination of manas, chitta, buddhi and ahankara alone is antakkarana.
1: Manasu undatam chetane manishi ani peru vachindi.
0: Man gets his name manish because he has a mind.
1: Mani eva manushyanam karanam bandhamochyohani. Ee manasu yokka sankalpam chetane bandhamu swechha anubhavinchagalutunnadu manavudu.
0: Man has been enjoying or suffering the liberation and the bondage on account of this thinking which is inherent in the mind.
1: Manasu ettido manishi ettivadu.
0: The nature of man can be decided by his thinking and mind.
1: Yad bhavam tad bhavati.
0: As he thinks, so he becomes.
1: Deenine aanglamulandu kudanu, so thinketh the man, so is the man annaru.
0: The same thing has been expressed in English, so thinketh the man and so is man.
1: Kanukane manavattvam anetvantidi manasu dwara yerpadinatvantidi.
0: Humanity therefore has come to existence on account of the working of the mind.
1: ఈ అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి గలదు.
0: దెర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్.
1: దానిని ప్రజ్ఞ అని చెప్పబడుతూ వచ్చింది.
0: ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞ.
1: ప్రజ్ఞ అనగా వివేకమనియు, తెలివితేటలనియు, మేధస్సనియు అనేక విధములుగా చెప్పబడుతూ వచ్చింది.
0: ప్రజ్ఞ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిస్క్రిమినేషన్, థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్.
1: కానీ ఇది దీనికి సరి అయినటువంటి అర్థములు కాదు.
0: బట్ దాట్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: ప్రజ్ఞ అనగా కేవలము బ్రహ్మస్థానమే ప్రజ్ఞ.
0: ప్రజ్ఞ రియలీ మీన్స్ ఎ స్టేట్ ఆఫ్ బ్రహ్మస్థాన.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ యొక్క వేదవాక్యమునందు కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: వేదాస్ హావ్ డిక్లేర్డ్ ప్రజ్ఞానం అలోన్ ఇస్ బ్రహ్మ.
1: కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటిది శరీరమునందు ఉన్నటువంటి ధాతుర్యందు,
0: దిస్ ప్రజ్ఞ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధాతు.
1: ఇంకా అంతఃకరణ యందు
0: ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ అంతఃకరణ.
1: ఆత్మ యందు సమత్వంగా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ధాతు, అంతఃకరణ అండ్ ఇన్ మనస్ ఇన్ ఈక్వాలిటీ, ఇన్ ఈక్వల్ మెజర్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని.
0: ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కనుకనే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అనేటువంటి దానికి ప్రజ్ఞ అని చెప్పబడుతుంది.
0: ఇట్ ఈస్ ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ విచ్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ కలగటమే మానవత్వానికి సరైన విలువ.
0: కరెక్ట్ వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ ఈస్ టు హ్యావ్ దిస్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ ప్రేమమయమైనటువంటిదిగా ఉంటుంది.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ సాచ్యురేటెడ్ విత్ లవ్.
1: ఇలాంటి ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ నుంచి వచ్చినటువంటి యొక్క రీసౌండే సత్యం.
0: ట్రూత్ ఈజ్ దాట్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ప్రజ్ఞ విచ్ ఈజ్ సాచ్యురేటెడ్ విత్ లవ్.
1: దీనినే ప్రతిధ్వని అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రతిధ్వని.
1: ఈ ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ నుంచి వచ్చినటువంటి యొక్క ప్రక్రియని అనగా కర్మల యొక్క ఆచరణ, దీనినే రియాక్షన్ అన్నారు.
0: ఫ్రమ్ ప్రజ్ఞ విచ్ ఇస్ సాచ్యురేటెడ్ విత్ లవ్ వాట్ ఎవర్ యాక్షన్ ఎమినేట్స్ దట్ ఈస్ కాల్డ్ ఎ రియాక్షన్.
1: దీనినే ధర్మము అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మం ఆర్ రైచియస్నెస్.
1: ఈ సౌండ్, రియాక్షన్, ఈ రెండింటి యొక్క మూలాధారమైన తత్వమే రిఫ్లెక్షన్.
0: దిస్ రిసౌండ్ అండ్ రియాక్షన్ టుగెదర్ విల్ గివ్ రూమ్ ఫార్ రిఫ్లెక్షన్.
1: ఈ రిఫ్లెక్షన్ ఏ శాంతి.
0: దిస్ రిఫ్లెక్షన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్
1: ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ యొక్క రిఫ్లెక్షన్ ఏ శాంతి. ప్రేమమయమైనటువంటి రియాక్షన్ ఏ ధర్మము. ప్రేమమైనటువంటి ప్రజ్ఞ యొక్క రీసౌండ్ ఏ సత్యం.
0: ఇట్ ఈస్ ప్రజ్ఞ సాచ్యురేటెడ్ విత్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్ ఈజ్ ట్రూత్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ధర్మ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ పీస్.
1: ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను సరైన రీతిలో అర్థము చేసుకోవటమే అహింస.
0: అండర్స్టాండింగ్ సత్య, ట్రూత్, ధర్మ, రైట్ కాండక్ట్, పీస్, శాంతి అండ్ లవ్, ప్రేమ, దాట్ అండర్స్టాండింగ్ ఈజ్ నాన్ వైలెన్స్.
1: కనుకనే మానవుడు తన యొక్క ప్రజ్ఞ స్థానం నుండి కూడాను తన కర్మలను ప్రారంభించాలి.
0: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ ఆల్ యాక్షన్ ఫ్రమ్ బీయింగ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రజ్ఞ.
1: ఈ సత్యం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రూత్?
1: చూచినది చూచినట్టుగా, చేసినది చేసినట్టుగా, విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
0: ఈజ్ ఇట్ దాట్ అటరింగ్ వాట్ ఎవర్ యు హావ్ సీన్ యాజ్ యు హావ్ సీన్ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యు ఆర్ జస్ట్ డూయింగ్ లిజనింగ్?
1: కాదు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దాట్ విచ్ ఇస్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి సత్యములు చాలా ప్రమాదములు గురి తెస్తున్నవి.
0: దీస్ కైండ్ ఆఫ్ ట్రూత్స్ విచ్ హావ్ బీన్ జస్ట్ నౌ ఎక్స్ప్లెయిన్ ఆర్ బ్రింగింగ్ ఎ లాట్ ఆఫ్
1: బాహ్య జగత్తునకు మాత్రమే సత్యమని నిరూపిస్తూ వచ్చినది.
0: దీస్ కైండ్ ఆఫ్ ట్రూత్స్ ఆర్ ట్రూ ఓన్లీ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్.
1: నిజమైనటువంటి సత్యము దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: ద రియల్ ట్రూత్ ట్రాన్సెండ్స్ ద టైమ్, ద ప్లేస్, ద రీజన్ అండ్ ఆల్ సచ్ ఎక్స్టర్నల్ లిమిటేషన్స్.
1: కనుక ఇట్టి త్రికాల బాధ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనము ఆచరణలో నిరూపించుట చాలా కష్టము.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ ఇన్ యాక్షన్ ట్రూత్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే దీనిని వేదాంతము ఋతము అని పేరు పెడుతూ వచ్చింది.
0: వేదాంత దేర్ఫోర్ డిస్క్రైబ్స్ దిస్ యాజ్ ఋతం.
1: రుతం అనగా ట్రాన్సెండెంటల్ ట్రూత్ అని.
0: రుతం రియలీ మీన్స్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఈ ట్రాన్సెండెంటల్ ట్రూత్ అనేటువంటిది మానవుని ఫండమెంటల్ బేస్.
0: ది ఫండమెంటల్ బేసిస్ ఫార్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈస్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఈ ట్రూత్ ను మనం ఆధారం చేసుకుని జగత్ సంబంధమైనటువంటి ట్రూత్ ను హృదయపూర్వకంగా మనం ప్రకటితం కావించాలి.
0: బేసింగ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్, వీ షుడ్ ఎంటర్ ఇన్ టు ఎన్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఇన్ ది ఓన్లీ యాక్షన్.
1: మనసుతో అనగా తలతో ఒక్క విషయాన్ని చింతించిన తక్షణమే చేతితో పనిలో ప్రారంభించకూడదు.
0: ద మొమెంట్ యు గెట్ అ థాట్ ఇన్ యువర్ మైండ్, షుడ్ నాట్ ఇమీడియట్లీ ప్లంజ్ ఇన్ టు యాక్షన్.
1: ఇదే ప్రజ్ఞ. హృదయముతో దీనిని పరిశీలన గావించాలి.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్ అండ్ ఎగ్జామిన్ త్రూ యువర్ హార్ట్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఇట్.
1: ఈ థాట్ సరైనదా కాదా,
0: దిస్ థాట్ ఈజ్ ఇట్ ప్రాపర్ ఆర్ ఈజ్ ఇట్ ఇంప్రాపర్,
1: ఆచరించదగినదా ఆచరించదగినదా అని విచారణ చేయాలి.
0: షుడ్ ఇట్ బి వర్దీ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆర్ షుడ్ ఇట్ బి రిజెక్టెడ్.
1: అప్పుడు ఈ యొక్క హృదయము సాటిస్ఫాక్షన్ తృప్తి అయినప్పుడే మనం చేతులతో ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: ఓన్లీ వెన్ ద హార్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ రిగార్డింగ్ ది డిజైరబిలిటీ ఆఫ్ ది యాక్షన్ యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఇది ఏ నిజమైనటువంటి విలువలు.
0: దిస్ ఈజ్ కరెక్ట్ వాల్యూ.
1: అనగా తనతో మనం విచారించినటువంటి దానిని హృదయంతో దానిని పరిశీలన చేసి తదుపరి చేతితో మనం ఆచరించాలి.
0: దట్ మీన్స్ టు సే వాట్ ఎవర్ యు హావ్ థాట్ త్రూ యువర్ మైండ్ యు హావ్ టు ఎగ్జామిన్ త్రూ యువర్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ క్యారీ ఇట్ అవుట్ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ హ్యాండ్.
1: ఇది విద్య యొక్క ప్రధానమైన అవసరం.
0: దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: హ్యూమన్ వాల్యూ అన్నారు, EHV అన్నారు.
0: దే సే హ్యూమన్ వాల్యూ
1: కానీ EHV కాదు ఇక్కడ కారది. 3HV, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్. ఇది 3HV చాలా అవసరం.
0: ఇట్ ఈస్ నాట్ EHV, ఇట్ ఈస్ 3HV, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్ వాల్యూస్ అసోసియేషన్.
1: తలతో మనం విచారించినటువంటి దానిని హృదయంతో పరిశీలన కలిపి చేతితో మనం క్రియలో ప్రారంభించాలి.
0: వాట్ ఎవర్ యు హావ్ థాట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ యు హావ్ టు ఎగ్జామిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ క్యారీ ఇట్ అవుట్ విత్ యువర్ హ్యాండ్స్.
1: దీనినే వేదాంతము త్రికరణ శుద్ధి అని పేరు పెట్టింది.
0: This has been described in Vedantic parlance as Trikarana Shuddhi, purity of Trikarana.
1: ఇలాంటి త్రికరణ శుద్ధిలో ఉండేటువంటి మానవునకు రెండు భావములు ఉంటున్నవి.
0: A person who is established in this Trikarana Shuddhi will have two types of feelings.
1: ఒకటి క్రియాభావము, రెండవది శాస్త్ర భావము.
0: These two భావంస్ of feelings are క్రియాభావం అండ్ శాస్త్ర భావం.
1: ఈ క్రియాభావం అనేటువంటిదే చాలా అధికమైనటువంటి శక్తిలో ఉంటున్నది.
0: This Kriyabhavam has to be given a lot of importance.
1: Artistic sense and scientific sense.
0: These two may be described as artistic sense and scientific sense.
1: Scientific sense means kante artistic sense matram chala adhikanga untuntadi.
0: Much more than the scientific sense, artistic sense prevails.
1: Artistic sense ke chala pradhanamaina vidhi ivvali.
0: We have to give a lot of importance to this artistic sense.
1: దీనిని భావము అన్నారు.
0: This has been described as భావము or feeling.
1: ఈ భావమునకు ఇచ్చాశక్తి చేరాలి.
0: For this భావము, this will power will have to be added.
1: దీనికి చక్కని ఉదాహరణ.
0: Here is a good example for this.
1: ఒక పెద్ద శిల ఉంటుంది.
0: There is a big boulder.
1: శిల్పి ఆ శిల నుండి ఒక సుందరమైనటువంటి విగ్రహం తయారు చేయాలి.
0: ది స్కల్ప్టర్ వాంట్స్ టు మేక్ ఎ బ్యూటిఫుల్ ఐడాల్ అవుట్ ఆఫ్ దిస్ బౌల్డర్.
1: కానీ ఆ సుందరమైనటువంటి విగ్రహము శిల ఎందున్నదా? కాదు, తన భావం అందు ఉంటున్నది.
0: ఈజ్ దేర్ దట్ బ్యూటిఫుల్ ఐడాల్ ఇన్ ద స్టోన్? నో, ఇట్ ఈస్ ఇన్ హిస్ ఫీలింగ్.
1: ఈ భావాన్ని ఆ శిలపైన ఇమిడ్చి విల్ పవర్ అనగా ఇచ్చాశక్తితో ఆ రూపాన్ని ఆ శిల నుండి బయటకు తీస్తున్నాడు శిల్పి.
0: The feeling and the power of bhava in the sculptor is superimposed on the stone and he brings out a beautiful idol with the help of his willpower.
1: Kanaka bhavame shunyamaithe ee oka sundara vigrahame tayaru kaadu.
0: If he does not have the bhava at all, he cannot get a good idol out of the stone.
1: Kanukane yad bhavam tad bhavati.
0: It is in this context it is said yad bhavam
1: bhava shakti chala atyavasaramu.
0: The feeling and that particular creative intelligence is essential.
1: ఈ భావనా శక్తిని, ఇచ్చాశక్తిని, చక్కగా అర్థం చేసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ థాట్ అండ్ ఆల్సో ది పవర్ ఆఫ్ యాక్షన్ అండ్ కాంబినేషన్ దీస్ టూ.
1: ఈ రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క ప్రజ్ఞను మనము అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ప్రజ్ఞ విచ్ ఈస్ కామన్ ఫర్ బోత్ దీస్ థింగ్స్.
1: ఈనాడు మానవుడు కేవలము భౌతికమైనటువంటి యొక్క పరిశోధనలు ఎందే తన కాలమును వ్యర్థము గావిస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ వేస్టింగ్ ఆల్ హిస్ టైమ్ టుడే ఇన్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
1: కనుక ఈ పరిశోధనా శక్తి అనేటువంటిది అవసరమా?
0: ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్?
1: ఈ పరిశోధనా శక్తి అనేటువంటిది కేవలము ఆబ్జెక్ట్.
0: ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ది ఆబ్జెక్ట్.
1: కానీ ఈ ఎక్స్పెరిమెంటల్ కు ఆధారమైనటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ వన్ హూ ఇస్ ద వెరీ బేసిస్ ఫార్ అండర్టేకింగ్ దిస్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
1: దీనిని అంతర్దృష్టి అన్నారు.
0: And this has been described as antardrishti, inner vision. This is subject.
1: Inadu oka vidhamainatundi shastram anaga vaigyana shastram desamanta kudanu viriviga sancharistu vachindi.
0: Today a lot of importance is given for the development of science all over the country.
1: Ee science anetundi prapanchamulo atyavasarame.
0: Science is very important and useful for the world.
1: కానీ దీనికి ఆధారాన్ని వదలి ఆధేయాన్ని మాత్రమే ఆశ్రయించడం చేత ఇది మనకు అనేక విధములైనటువంటి అశాంతిని అందిస్తూ ఉన్నది.
0: బట్ ది రియల్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీఆర్ ఫర్గెటింగ్ ది వెరీ బేసిస్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది మానవునికి మితిమీరినటువంటి భోగాన్ని అందింపచేస్తున్నది.
0: సైన్స్ ఈజ్ కన్ఫరింగ్ ఎక్సెసివ్ అండ్ అన్వాంటెడ్ ప్లెజర్స్ అండ్ లగ్జరీస్ ఆన్ ద మ్యాన్.
1: ఈ సైన్స్ కు ఆత్మభావం కాని మనోవిశ్వాసం కాని దానికి ఉండదు.
0: సైన్స్ డస్ నాట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఆర్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
1: పవిత్రమనేటువంటి దానిని ఏమాత్రమూ చింతించదు.
0: ఇట్ డజంట్ థింక్ సంథింగ్ సేక్రెడ్.
1: మానసిక వికాసము ఆత్మ విచారము లేకపోవటం చేతనే సైన్స్ ప్రమాదకరాన్ని తెప్పిస్తున్నది.
0: యాజ్ దెర్ ఇస్ నో బ్లాజమింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ and also thinking and inquiry into the spirituality, science is getting all problems.
1: ee science anta ee naadu lokananta oka swarganga maarchagaligindi ane vishwasamu andari endu abhirudhi avutunnadi.
0: Science is giving such confidence into every human being that he can bring heaven on earth.
1: Kaani idi asadhyamu.
0: But that is impossible.
1: Swargam ante emiti?
0: What do you mean by
1: laukika bhogamulu anubhavinchatam aa swargamu?
0: Does heaven mean enjoying the worldly pleasure?
1: ఇదే మానవత్వాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నది.
0: దిస్ ఇస్ డిస్ట్రాయింగ్ ది హ్యూమానిటీ ఇట్ సెల్ఫ్.
1: మానవుని ఉన్నటువంటి విలువలంతా కూడా మరుగుపరుస్తూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఆల్ రూయినింగ్ ఆల్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్.
1: నిరంతరము పరిశోధనా లక్ష్యమే వీరి యొక్క భావంగా రూపొందుతూ వచ్చినది.
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ అండ్ స్పెండింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అలోన్.
1: పరిశోధన వల్ల కలిగినటువంటి పరిశీలన ఎంతవరకు వీరికి ఫలితం అందిస్తున్నది?
0: What is the ultimate use of this experimental research? To what extent it is benefiting the human beings?
1: Inaadu vaigyanamu prati padamunakunu prati question ikkudunu sakkane oka answer andistune untunnadi.
0: Science has been giving answers to a number of questions these days.
1: Kaani ivanni kudanu sariyainatunte answers ga levu.
0: But all the answers which are provided by science are not really proper answers.
1: ఇది క్రమక్రమేణ కొన్ని ఒక అశాంతికి మూల కారణంగా రూపొందుతూ వచ్చింది.
0: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ హెస్ బీన్ బ్రింగింగ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అండ్ అశాంతి.
1: కనుక ఈ శాంతిని మనం అనుభవించాలనుకున్నప్పుడు ఈ సైన్స్ ను సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పీస్, వీ హావ్ టు యూజ్ సైన్స్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: దీనికి ఐకమత్యము చాలా అవసరము.
0: For this purpose, unity is essential.
1: Samuhika krushine mana yokka jeevita aadharam.
0: It is the cooperative and community effort which is the very basis of human progress.
1: Ee manavattamulo undinatundi yokka samatvanni manam kontha varaku artham cheskovali.
0: We have to understand the equality and equanimity which exists in
1: samatrata bhavanni manam abhivruddhi parchukovali.
0: We have to develop equal mindedness among us.
1: Kaani ee naadu ప్రాపంచక సంబంధమైనటువంటి ఐకమత్యం అత్యవసరమని అందరూ కూడా బోధిస్తూనే ఉంటున్నారు.
0: టుడే ఎవ్రీవన్ ఈజ్ ప్రీచింగ్ దట్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ గుడ్.
1: కానీ ప్రాపంచం యొక్క యూనిటీ కంటే మొట్టమొదటి గృహం యొక్క యూనిటీ అత్యవసరం.
0: Before you bring about unity in the world as such, there must be unity in the family and at the level of home.
1: ఈ యొక్క గృహము యొక్క యూనిటీని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే క్రమక్రమేణ కూడాను గ్రామము యందు ఈ యొక్క యూనిటీ అభివృద్ధి గాంచగలదు.
0: ఓన్లీ వెన్ దెర్ ఇస్ యూనిటీ ఇన్ ద హోమ్ దెర్ కెన్ బి యూనిటీ ఇన్ ద విలేజ్.
1: నేషనల్ ఇంటిగ్రేషన్ అంటూ పేరు పెడుతూ ఉన్నాము.
0: వీఆర్ గివింగ్ ద నేమ్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్.
1: ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటువంటి దాంట్లో ఎక్కడ మనకు అర్థము?
0: What do you really mean by this national integration?
1: ఏ చైనా వాడో ఏ పాకిస్తాన్ వాడో దేశం పైన పడినప్పుడు అప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ నుంచి అంటున్నాం.
0: వీఆర్ అటరింగ్ ద వర్డ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఓన్లీ వెన్ వీఆర్ అటాక్డ్ ఎయిదర్ బై చైనా ఆర్ బై పాకిస్తాన్.
1: కొంత పని నిలిచిపోతానే ఆ ఇంటిగ్రేషన్ ఏమైపోతుందో.
0: ద మూమెంట్ దట్ పర్టికులర్ డేంజర్ ఇస్ ఓవర్కమ్ వీ ఫర్గెట్ దిస్ నేషనల్
1: ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగముగా నిలిచిపోవాలి.
0: It should not be that way. The integration must become an integral part of our life.
1: మానవత విలువగా మనం భావించాలి.
0: We must treat it as a human value.
1: దివ్యత్వంలో ఉన్నటువంటి ఆత్మతత్వంగా విశ్లేషించాలి.
0: We should also believe that this is an essential divine quality.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వంగా మనం భావించాలి.
0: This is must also be considered as unity in diversity.
1: ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి దాన్ని చక్కగా మనం గుర్తించాలి.
0: వీ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్.
0: ది స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్.
1: బాడీస్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ వన్.
0: ది బాడీస్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బ్రెత్ ఈజ్ వన్.
1: నేషన్స్ ఆర్ మెనీ బట్ వరల్డ్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ world is one.
1: Religion are many but truth is one.
0: Religions are many, truth is one.
1: Idi nijamainatunte yokka aikamatyam.
0: This is true and correct unity.
1: Kanuka aikamatyam anetundi danini manam hrudayapurvakanga manam anubhavinchadaniki prayatnam cheyali.
0: We should try to understand from the core of our heart the sense of unity.
1: Vijnanam atyavasaram.
0: Science is essential.
1: ఈ విజ్ఞానం నందు ఉన్నటువంటి ప్రజ్ఞానాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎన్క్వైర్ ఇన్ టూ ప్రజ్ఞాన విచ్ ఇస్ ఇన్హెరెంట్.
1: ప్రజ్ఞానం ఉన్నటువంటి సుజ్ఞానాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎన్క్వైర్ ఇన్ టూ సుజ్ఞాన విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్
1: ప్రజ్ఞాన. ప్రజ్ఞాన సుజ్ఞాన యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: ఏ యూనిటీ ఆఫ్ విజ్ఞాన ప్రజ్ఞాన అండ్ సుజ్ఞాన ఈజ్ రియల్ హ్యూమానిటీ.
1: ఈ మూడింటి యందు ఏకత్వాన్ని పొందటమే నిజమైనటువంటి ప్రజ్ఞ యొక్క తత్వము.
0: ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎంజాయింగ్ ప్రజ్ఞ ఈజ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ దీస్ త్రీ.
1: ఇలాంటి యొక్క విద్యను మనం ఈనాడు అభ్యసించాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ అండ్ లర్న్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: నిరంతరము మనం అతి జాగ్రత్తగా మనం వెళ్ళగాలి.
0: ఎవ్రీ మినిట్ వీ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
1: దీనినే ఏబీసీ ఆఫ్ లైఫ్ అన్నారు.
0: This has been described as ABC of life.
1: A, always.
0: A stands for always.
1: B.
0: B stands for B.
1: C, careful.
0: C stands for careful.
1: Always be careful అని దీని యొక్క అర్థము.
0: The meaning of this C is always be careful.
1: ఇది మన యొక్క నిజమైనటువంటి చదువు.
0: This is true education.
1: ఈ నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అలక్ష్యపరచి నిజంతరం కూడా కేర్లెస్ గా మనం భావిస్తున్నాం, జీవిస్తున్నాం.
0: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ఎసెన్షియల్ ట్రూత్ అండ్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్ విచ్ ఈస్
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
1: ఈ పవిత్రము అనేటువంటిది లాటిన్ భాష నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ వర్డ్ పవిత్రం హ్యాస్ కమ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్.
1: ఇందులో విర్ అనేటువంటి యొక్క వచనం నుంచి పుట్టినటువంటిది.
0: ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ విర్.
1: విర్ అనగా మానవుడు.
0: విర్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: కనుక మానవుడు పవిత్రుడు అని దీని అంతరార్థము.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ మ్యాన్ ఇస్ సేక్రెడ్.
1: పవిత్రమైనటువంటి మానవుడు చేయి ప్రతి పని కూడా పవిత్రమైనదిగా ఉండాలి.
0: ఎవ్రీ యాక్ట్ పర్ఫార్మ్ బై సచ్ ఎ సేక్రెడ్ మ్యాన్ మస్ట్ బి సేక్రెడ్.
1: మానవుని యొక్క సర్వ సంకల్పము కూడా పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి సేక్రెడ్.
1: కానీ ఇలాంటి పవిత్రత ఈనాడు లోటు పైపోయింది.
0: బట్ టుడే యూ డోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇన్ ద థింకింగ్ ఎనీవే.
1: ఈ పవిత్రత ఈనాడు ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ నాట్ సీన్.
1: ఆత్మము ప్రయోజనం తప్ప ఒక సమస్తం అనేటువంటిది ఐకమత్యం అనేటువంటిది అతి దూరం అయిపోయింది.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డామినేటింగ్. యూనిటీ అండ్ కోఆపరేషన్ హ్యావ్ బీన్ గివెన్ ఎ గో.
1: స్వప్రయోజనములకు మనం స్వస్తి చెప్పాలి.
0: వీ షుడ్ గివ్ ఎ గుడ్ బై టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్
1: విభిత్తమైనటువంటి యొక్క యూనిటీకి మనము అభివృద్ధి పరచాలి, స్వాగతం చేయాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ సేక్రెడ్ డివైన్ యూనిటీ.
1: ఈనాడు విద్యార్థులు విద్య నిమిత్తమే ఏమాత్రం కూడాను తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచడం లేదు.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ నాట్ రియలీ స్పెండింగ్ ఎనీ ఎఫర్ట్ ఇన్ లర్నింగ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: విషయాన్ని తోడీకింపజేసుకునే నిమిత్తమే విద్యను అభ్యసిస్తున్నారే కాని విద్య యొక్క ఆత్మ ప్రబోధ నిమిత్తమనేటువంటి సత్యాన్ని గుర్తించడం లేదు.
0: టుడే వీఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద కరెక్ట్ పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఇన్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్.
1: కాదు కాదు, విద్య మన యొక్క జీవితాధారం.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుకనే మనము ఈ ప్రజ్ఞాతత్వం చక్కగా గుర్తించి
0: therefore we should correctly understand the inner meaning of prajna.
1: ఈ ప్రజ్ఞయందు ఆవిర్భవించినటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం హృదయపూర్వకంగా విశ్వసించి
0: we should believe from the core of our heart truth, right conduct, peace and love which emerge from this
1: ఆచరణలో పెట్టినప్పుడే దీని యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ కెన్ రియలీ ఎంజాయ్ ది బ్లిస్ విచ్ ఎమర్జ్.
1: ఈ మానవుని యొక్క విలువలు గ్రంథంతో మనం అభ్యసించేటువంటివి కాదు.
0: హ్యూమన్ వాల్యూస్ కెనాట్ బి లెర్న్డ్ ఫ్రమ్ బుక్స్.
1: కేవలం బోధన చే మనకు ప్రాప్తించేటువంటివి కాదు.
0: వీ కెనాట్ ఆల్సో ఇంబైబ్ దెమ్ బై మియర్ టీచింగ్.
1: సొంత శక్తితో తాను ఆచరణ ఎందే దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఈస్ బై పర్సనల్ ఇండివిజువల్ ఎఫర్ట్ అండ్ ప్రాక్టీస్ వన్ హ్యాస్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ దెమ్.
1: ఈనాటి ఉపన్యాసాలతో మనిషి యొక్క ప్రవర్తన పరివర్తన జరుగుతుందనేటువంటిది చాలా తప్పు.
0: టుడే వీఆర్ కమిటింగ్ ది మిస్టేక్ ఆఫ్ బిలీవింగ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ కెన్ బి బ్రాట్ అబౌట్ బై మియర్ లెక్చర్స్.
1: కాదు కాదు, మానవుని యొక్క ప్రవర్తన అత్యవసరము.
0: మ్యాన్స్ బిహేవియర్ అండ్ కాండక్ట్ విల్ హావ్ టు బి పేడ్.
1: మానవుడనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ హిస్ మైండ్.
1: మనసు అనగా సంకల్పములే.
0: మైండ్ మీన్స్ థాట్స్.
1: సంకల్పములు నిత్య జీవితంలో ఉన్నటువంటి పరిణామమే.
0: థాట్స్ రెఫర్ టు ద డైలీ బిహేవియర్ అండ్
1: ఈ పరిణామం ప్రవర్తనే.
0: అండ్ దిస్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఓన్.
1: ఈనాడు ప్రపంచం ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి ప్రవర్తన సరి అయినటువంటి ఆధారం.
0: If today we say world is not conducting itself in the way that it ought to, it is an account of the behavior of the human beings.
1: Manavudu undavalasina reethiga undatam ledu tana pravartana.
0: Man is not living a life and observing code which he ought to.
1: Kanuka ee pravartanalu manam maarchukunnappude andulo sariyinatundi okka vilavanu aanandanni manam anubhavinchavachchu.
0: Only when we transform our behavior and conduct we can enjoy the human values and the bliss arising
1: in that. Vidyarthulara,
0: dear students,
1: ముఖ్యంగా మీరు హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
0: బేసికలీ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఓన్ హార్ట్స్.
1: మీ సమస్త కర్మలు కూడాను పవిత్రమైనట్లుగా రూపొందింప చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు ఆల్సో ట్రాన్స్ఫార్మ్ అండ్ మేక్ ఆల్ యువర్ యాక్ట్స్ సేక్రెడ్.
1: మీ మాటల మొదలు మీ నడత వరకు కూడాను పవిత్రమైనట్లుగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ యువర్ వర్డ్ అప్ టు యువర్ యాక్షన్ ఎవ్రీథింగ్ మస్ట్ బి సేక్రెడ్.
1: దీంతో అభ్యసించినటువంటి విద్యనే సరైనటువంటి విద్య.
0: ఎడ్యుకేషన్ లర్న్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అలాన్ ఇస్ ట్రూ.
1: ఈ విద్య యందు వినయము చాలా అత్యవసరము.
0: హ్యూమిలిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఆ విధమైనటువంటి ఒక వినయాన్ని పెంచుకోవటమే మానవుల యొక్క ప్రధాన కర్తవ్యము.
0: మ్యాన్స్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ విచ్ ఈజ్ న్యాచురల్ టు హిమ్.
1: ఈ విధమైనటువంటి పవిత్రతను మనం పెంచుకున్నప్పుడే మనం నిత్య సత్యమైనటువంటి ఒక స్థానాన్ని సులభంగా మనం చేరవచ్చును, అందుకోవచ్చును.
0: Only when we can develop this kind of truth and behavior, we will be able to reach the goal, which is the goal of humanity.
1: Kanukane motta motta manu shariranni vanchali.
0: In the very first instance, we should bend our body for work.
1: Indriyani nigrahinchukovali.
0: We should control our senses.
1: Mano nasanam cheyali.
0: We should destroy the mind.
1: Appude manaku sariyaina sthanam labhyamavutundi.
0: Then only we get and reach
1: అప్పుడే మనము నిజమైన ఆనందాన్ని పొందవచ్చును.
0: దెన్ ఓన్లీ యూ గెట్ ద ట్రూ రియల్ డిలైట్.
1: కనుకనే బెండ్ ది బాడీ.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ బెండ్ ది బాడీ.
1: మెండ్ ది సెన్సెస్.
0: మెండ్ ది సెన్సెస్.
1: ఎండ్ ది మైండ్.
0: అండ్ ఎండ్ ది మైండ్.
1: దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది అటెండింగ్ ఇమ్మార్టాలిటీ.
0: దిస్ ఈస్ ద ఎసెన్షియల్ వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ.
1: కనుక ఇమ్మార్టాలిటీని మనం పోలంటే మనం ఇమ్మొరాలిటీస్ అంతా కూడా నిర్మూలన చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ఇమ్మార్టాలిటీ అండ్ అటైన్ ఇట్ యూ హావ్ టు రిమూవ్
1: ఇమ్మొరాలిటీ. ఇమ్మార్టాలిటీ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే విద్యార్థులు అతి జాగ్రత్తగా ఉంటుంది తన యొక్క జీవితం లోపల పవిత్రమైన దీనిని మనం అభివృద్ధి చేయాలి, ఇతరులకు అందించాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ ఆర్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ దే షుడ్ ప్రాక్టీస్ సీక్రెట్నెస్ అండ్ ఆఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: అప్పుడే విద్యను మనము ఆదర్శప్రాయంగా అనుభవించినటువంటి వారము, అందించిన వారము కాగలము.
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఆఫర్డ్ ది రియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్.
1: కనుక విద్యార్థులే కాకుండా అధ్యాపకులు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి ఒకరికొకరికి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
0: నాట్ మెయిర్లీ ది స్టూడెంట్స్, ద టీచర్స్ ఆల్సో విల్ హావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ డెవలప్ కోఆపరేటివ్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్.
1: నియముగా మానవుని యొక్క విలువలు అనేటువంటిది మనము నేర్చుకునేటువంటివి కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ హ్యూమన్ వాల్యూస్ cannot be learnt like that.
1: అది సహజమైనటువంటి శక్తులు.
0: దిస్ ఆర్ ఆల్ నేచురల్ పవర్స్ ఇన్హెరెంట్.
1: కేవలం విద్యార్థినికే కాదు, జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి మానవునికి కూడా ఈ మానవత్వం అత్యవసరము.
0: దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ మెయిన్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది స్టూడెంట్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఆన్ ఎర్త్ షుడ్ హ్యావ్ దిస్.
1: మనలను ఏ విధంగా మనం ఇతరులు గౌరవించాలని మనం ఆశిస్తామో ఆ విధంగా మనం మొట్టమొదట ఇతరులు గౌరవించాలి.
0: జస్ట్ యాజ్ వీ ఎక్స్పెక్ట్ everyone to look at us with a sense of honor, we should also honor other people.
1: kani itarulu manamulni gauravinchalani matrame aashisthunnanu kani manamu itarulu gauravinchatam ledu.
0: we want to be respected by others but we are not prepared to respect others.
1: kalugi idi one way traffic kadu, give and take, give and take.
0: this should not be one way traffic, it must be a two way traffic, give and take.
1: itarulu ye vidhanga untunte idi manchidini manam bhavisthamo aa manchini manalo abhirudhi parchukovali.
0: Just as we think that others should have certain important qualities, we should foster those qualities in us first.
1: Manamu itharulaku cheppatu puramu mottamotta manamu danini aacharinchali.
0: Before we preach to others, we must practice them.
1: Aa aacharana dwarane prachara prabodhamulu adhikamavutundi.
0: Only by self example and practice we can bring about
1: aacharanale ekuva kevalam prabodhana chesinatha matramuna idi kevalam aashaspadam avutundi.
0: Preaching without practice will become ridiculous and will be made fun of.
1: Kanuka manam ye okati rendaina manam aacharinchi itharulaku aadarshanga andinchadaniki krushi cheyali.
0: We have to make effort at least to practice one or two and offer ourselves as an inspiring example for others.
1: Kanuka ee example mana aadarshanni manam mukhyanga drushti endinchukovali.
0: We have to keep essentially our own lives as examples for others.
1: ఈ విద్యార్థిని ఎందు ఇది అభివృద్ధిగాంచినప్పుడు క్రమక్రమేణా విశ్వమంతా కూడాను ఇది ఆదర్శంగా నిరూపించడానికి అవకాశం అవుతుంది.
0: వెన్ స్టూడెంట్స్ డెవలప్ దీస్ కైండ్ ఆఫ్ ఐడియల్ క్వాలిటీస్ దే కెన్ ప్రొవైడ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: చదివిన చదువులు కేవలం జీవనోపాధి నిమిత్తం కాదు, జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి.
0: ద లర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లివింగ్ బట్ ఇట్ షుడ్ బి ఫర్ రీచింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for living.
1: సత్యాన్ని మనం చక్కగా చాలా క్షణం కూడా మనం చింతించాలి.
0: Every minute and every moment we should inquire and contemplate about this particular truth.
1: కనుక విద్యా విధానమునందు మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటి రెండు,
0: there are two things which will have to be correctly understood.
1: నేను మానవుడను అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
0: You should have firm faith that you are a human being.
1: ee manavudu aneetundi kevalam half satyam, half truth.
0: To have this particular faith that I am a human being is only half truth.
1: Inka inkoka half truth undi, adi emiti, nenu pasuvunu kaadu aneetundi half truth.
0: The other half truth is that I am not an animal
1: aneetundi half truth. I am human, adi half truth.
0: One half truth is I am not an animal, the other half truth is I am man.
1: ఈ రెండింటి యొక్క చేరికనే మానవత్వం పూర్ణత్వం అవుతుంది.
0: బై బ్రింగింగ్ దీస్ టు టుగెదర్ దెన్ ఓన్లీ ఏ పర్సన్ బికమ్స్.
1: నేను మానవుడిని చెప్పుకుంటూ అనిమల్ గా మనం ప్రవర్తించుకుంటే మానవుడు ఎట్ట కాగలడు.
0: ఇఫ్ వన్ గోస్ ఆన్ టెలింగ్ దాట్ ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ మ్యాన్ బట్ ఇన్ యాక్షన్ హి ఈజ్ లైక్ ఎన్ అనిమల్, హౌ కెన్ హి బి కాల్డ్ ఎ మ్యాన్.
1: కనుక మనలో చేసేటువంటి పశుత్వాన్ని దూరం చేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ అండ్ మేక్ ద అనిమల్ నేచర్ ఇన్ us.
1: ఆ పశుత్వాన్ని దూరం చేయక ఎంతకాలం ఎన్ని చదువులు నీవు చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: వితౌట్ రిమూవింగ్ ది అనిమల్ నేచర్ ఇన్ us, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ యూ హ్యావ్.
1: ఈ ఎడ్యుకేషన్ లోపల ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ రెండు, కామన్ సెన్స్ ఒకటి, జనరల్ నాలెడ్జ్ రెండవది.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వన్ ఈజ్ కామన్ సెన్స్, అనదర్ ఈజ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ లేనప్పుడు ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ ఒక పర్యాయం చాలా కొంత అశాంతికి గురి కావచ్చు.
0: వాట్ ఎవర్ మే బి ది అకాంప్లిష్మెంట్స్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ లెర్నడ్ మ్యాన్, ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్,
1: పూర్ణ విజ్ఞానుడైనటువంటి వానికి పూర్ణానందంగా ఉంటాడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ కంప్లీట్లీ నాలెడ్జబుల్ విల్ బి హ్యావింగ్.
1: చిన్న ఉదాహరణ,
0: హియర్ ఈజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్.
1: భూమికి ఆకర్షణ శక్తి కలదని కనిపెట్టినటువంటి వాడు న్యూటన్.
0: న్యూటన్ హ్యాస్ డిస్కవర్డ్ దట్ హ్యాస్ ది పవర్ ఆఫ్
1: అట్రాక్షన్. గొప్ప సైంటిస్ట్,
0: హీ ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఇది చాలా ఉత్తముడు.
0: హీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్.
1: నిరంతరము కూడాను తన పరిశోధనలంతా కూడాను ఈ యొక్క ఒకే యాంగిల్ లో జరుగుతూ ఉండేటువంటిది.
0: కంటిన్యూస్లీ ఇన్ కాన్స్టెంట్లీ యూస్ టు క్యారీ ఆన్ ద రీసెర్చ్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్.
1: లోపల కూర్చొని అదే తనకు లోకంగా తాను భావించుకునేటువంటి వాడు.
0: యూస్ టు సిట్ ఇన్ ల్యాబ్ అండ్ థింక్.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం అతనికి పరిచయం లేదు.
0: హీ వాస్ టోటల్ స్ట్రేంజర్ టు ది వర్ల్డ్లీ థింగ్స్.
1: కనుక ఈ వైజ్ఞానం అనేటువంటిది కూడా కేవలం ఒక యాంగిల్ లో పోతే ప్రయోజనం లేదు. అవేర్నెస్ ఈజ్ లైఫ్. అన్నింటి ఎందుకు తాను గుర్తించాలి.
0: ఇఫ్ వన్ క్యారీస్ ఆన్ ది సైంటిఫిక్ రీసెర్చర్స్ ఓన్లీ ఇన్ వన్ లైన్, హీ కెనాట్ బి కాల్డ్ ఎన్ వైజ్.
1: అనుకునే కొన్ని ప్రమాదాలు కూడా అధికమవుతూ వస్తున్నాయి.
0: హీల్ బి సబ్జెక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్స్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్.
1: ఈ న్యూటన్ అతి ప్రీతిగా ఒక పిల్లిని పెంచుకునేటువంటి వాడు.
0: దిస్ న్యూటన్ వాస్ ట్రీటింగ్ వన్ స్మాల్ క్యాట్ యాజ్ హిస్ పెట్.
1: ఆ యొక్క పిల్లితోన చాలా ఎక్కువ సంబంధం పెంచుకున్నాడు.
0: He developed a lot of contact and attachment to this particular cat.
1: అతను రూమ్ లో పోయి ఏదో పరిశోధన విచారం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్న సమయంలో ఈ పిల్లి తలుపు దగ్గరకు వచ్చి మ్యావ్ మ్యావ్ అని వచ్చేటువంటిది.
0: When he was very seriously engaged in some kind of research and thinking in his own room, this cat used to come and
1: ఆ పిల్లి అర్చటం చేత తనకు కొంత డిస్టర్బెన్స్ గా ఉంటుంటుందని, దాన్ని అర్చనివ్వకుండా ఉండే కోసమని తలుపు ఒక చిన్న రంధ్రాన్ని పెట్టించాడు.
0: He wanted to avoid this kind of interference and nuisance on the cat. What he did was, he made a small hole into the wall so that the cat could come and if he wanted to feed.
1: దానికి అవసరమైనప్పుడు ఆ రంధ్రములు దూరటం, రూపులోకి రావటం, అర్చటం మానేసింది.
0: Once this was done, the cat used to come whenever it felt like and it stopped making noise.
1: ఇతనికి చాలా వరకు తృప్తి కలిగింది.
0: The scientist was happy.
1: కొన్ని దినములు అయిన తర్వాత ఆ పిల్లికి రెండు పిల్లలు పుట్టాయి.
0: After a few days, the cat gave birth to two small kittens.
1: అనుకున్నాడు, ఆ పిల్లి రావడానికి ఒక రంధ్రం ఉంది, ఇంక ఈ రెండు పిల్లలు వచ్చాయని కార్పెంటర్ పిలిపించి ఇంకో రెండు రంధ్రాలు పెట్టమని చెప్పాడు.
0: This scientist thought that the cat can come in the hole that is provided. For these two small ones, there should be two more holes. He called the carpenter.
1: Carpenter vachadu.
0: Carpenter came.
1: Ekkada randralu pettaru sir, deni kosam pettaru ani prashninchadu.
0: Where should I bore two holes sir? For what purpose should it be done?
1: Intaku mundu oka pilli peddadi undedi, ippudu rendu pillalu vesaru, daniki rendu randralu pettamannadu.
0: Earlier there was only one cat and it used to come.
1: The carpenter chepparu sir, unde randramlone moodu raavachunu kada okoto okoti tarvata annadu.
0: Carpenter told him, where is the need for two more holes sir? Those two small kitten also can come through the same hole through which cat comes.
1: Newton anukunnachi vaadiki undinatvanti brain naaku lekapoyindi, athaniki undinatvanti oka general knowledge naaku lekapoyindi ani athan nunchi tanu oka goppa paathani nechukunnattuga visheshinchadu.
0: Newton started thinking how unfortunately he did not have that much of common sense, that much of general knowledge which the carpenter had. And he learned that lesson.
1: కనుక మనం నేర్చుకోవటం అంటే గొప్పవారి మంచి అంతతోనే తల తెరగకూడదు. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటున్నాయి.
0: జస్ట్ బికాస్ యూఆర్ నాలెడ్జబుల్ ఇన్ వన్ ఏరియా, యూ షుడ్ నాట్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ లెర్న్ ఈవెన్ ఫ్రమ్ స్మాల్ పీపుల్.
1: ఈనాడు విద్య అధికమైన తక్షణమే నేను గొప్ప విద్యావంతుడని అహంకారంగా ఉంటుంటావు, అది చాలా పొరపాటు.
0: As man today goes on learning a little more, he gets puffed up with the feeling that he is a great scholar.
1: Mana yokka chadu enta varaku pothundadante mathematics,
0: our knowledge of and learning goes on to certain things, for example mathematics.
1: Dani tarvata physics,
0: after that
1: tarvata chemistry,
0: after that chemistry
1: tarvata biology,
0: after that biology,
1: intatlone mana chadu nilichipothundadi.
0: అట్ దట్ పాయింట్
1: కానీ థియాలజీ వరకు మనం పోవటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్ దట్ టు థియాలజీ.
1: కనుక ఆ థియాలజీ అనేటువంటిది దైవత్వాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఈస్ త్రూ థియాలజీ విచ్ విల్ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: కనుక మనము కేవలం పదార్థం నుంచి వృక్షము, వృక్షం నుంచి మానవుడి వరకు అక్కడి వరకు పోయి మన జీవితము కేవలం నిలిపివేస్తున్నాము.
0: వీఆర్ ప్రొసీడింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫిజిక్స్ టు బయోసైన్సెస్ అండ్ దేర్ వీఆర్ స్టాపింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు
1: అక్కడి నుంచి దైవత్వానికి మనం చేరడానికి కూకోవాలి. అది నిజమైన చదువు.
0: ఆఫ్టర్ బికమింగ్ మ్యాన్ వన్ హస్ టు ట్రై టు రీచ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
1: మానవుని మానవునిగా చింతించడం గొప్పతనం కాదు, మానవుని ఆదర్శవంతమైనటువంటి మానవునిగా, ఉత్తమ మానవునిగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should not rest satisfied by merely becoming a good man. We should become an ideal man and grow from there.
1: ఇలాంటి అనేక సిద్ధాంతాలను మనం సాధించాము.
0: We have achieved quite a few things in life.
1: అనేక పరిశోధనలతో మనం అనేక విధమైనటువంటి తెలుసుకున్నాము.
0: We have learned quite a few things by research.
1: గొప్ప విజ్ఞానవేత్తగా తయారైనాము.
0: We have also become great scientists.
1: కానీ మానవతా విలువలు ఎన్ని సంపాదించుకున్నాము?
0: But to what extent have we been able to learn and imbibe
1: మానవత్వాన్ని ఎంత నీవు రక్షించుకున్నావు?
0: To what extent have you been able to protect humanity in you?
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ లేదు.
0: There is no answer for
1: this. దీనికి మనం ఆన్సర్ మనం సంపాదించుకోవాలి.
0: You should be able to give answer for
1: మానవతా విలువను మనం పోషించుకోవటమే నిజమైనటువంటి మానవత్వానికి సరైన అర్థము.
0: Real humanity consists of fostering these human values in us.
1: కనుక ఈనాడు విద్యా సంస్థల యందు మానవతా విలువను తప్పనిసరిగా మనం అభివృద్ధి గావించడానికి ఒక స్పెషల్ సబ్జెక్ట్ గా పెట్టాలి.
0: వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ కీప్ హ్యూమన్ వాల్యూస్ యాజ్ అ స్పెషల్ సబ్జెక్ట్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: ఆ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది లేకపోవటం చేతనే ఈనాటి విద్యావంతులంతా కూడా కేవలం రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
2: ఎడ్యుకేటెడ్ వన్స్ ఆఫ్ టుడే ఆర్ బిహేవింగ్ లైక్ డెమన్స్ బికాజ్
1: ఈ హ్యూమన్ వాల్యూ తప్పనిసరిగా ఉంటుండాలి.
0: The students of today therefore must have human values.
1: ee viluva lekapothe vidya nirattakamu.
0: If there are no values, education is a waste.
1: Kaaka nirattakamainatundi jeevithamu poorthi vyarthame.
0: A life which is not useful, it is absolutely to have any
1: meaning. Kaaka manavattamlo undinatundi divyattane manu gurtinchadaniki prayatninchali.
0: We have to make efforts to find out the divinity which is inherent in every human being.
1: Ee naadu aneka mandi upakulapathulu cheri untunnaru.
0: Today quite a few vice chancellors have gathered here.
1: Veerandaru kodanu ee vidhamaina nindayanni chakkaga sahrudayamto surudayamto dinni poshinchinappudu entaina manam dinni abhivruddhi gavinchina varam avutam.
0: Vice chancellors will have to just spend a little time and take decisions on these aspects and then we would have done a good
1: sadhyamainta varaku kodanu naa uddesham emanaga goppa goppa vidyavantulu mana bharat deshamlo ento mandi untunnaru.
0: My own feeling is that as far as possible we have to do certain things. One thing is we have got number of great scholars in our country.
1: ilanti vaarandaru kudunu cheri ee yokka aadarshavantamainatundi yokka manavatvanni kontha varaku poshinchadaniki oka vidhamainatundi oka society ni start cheyali.
0: All these great scholars in the country should come together and form a society for fostering such human values.
1: ee vidya samastha anetundi prabhutvaniki sambandham lekunda untundali.
0: Educational institutions should not have anything to do with the government.
1: ee prabhutvam tho sambandhanga undinappudu mana yokka bhavalu mana yokka uddeshalu mana yokka aashayalu ee maatram kuda nu palinchalevu.
0: As long as you have such kind of control by the government, you may not be able to practice or you may not be able to fulfill your own
1: ideas. Samasthane oka pratyekamainatundi oka society ga untundali.
0: There should be a separate society to look after the education
1: institutions. Appude ee aashayalni chakkaga abhivruddhi gavinchavachchu.
0: Then only we can foster and develop all the ideals.
1: Kanukane idi oka pratyekamainatundi swatantramainatundi samasthaga tayaru kavali.
0: There should be a separate and an independent and an autonomous institution.
1: ఈ విధంగా చేసినప్పుడే మన ఆశయాలు, మన సిద్ధాంతాలు, మన యొక్క పవిత్రతను ఎంతైనా మనము ఆచరణలో పెట్టి ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ దెన్ ఆల్ అవర్ అంబిషన్స్, ఆల్ అవర్ ఐడియాస్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ గివ్ దెమ్ ఎ ప్రాక్టికల్ షేప్.
1: కానీ విద్యావంతులకు చాలా గొప్ప గొప్ప భావాలంతా ఉంటున్నాయి.
0: The educated ones and great scholars have got a number of ideas and
1: కానీ వారికి స్వతంత్రం లేకపోయింది.
0: But they do not have the freedom.
1: వారికి తగినంత స్వతంత్రం అందించాలి.
0: వీ హావ్ టు గివ్ దెమ్ సఫిషియెంట్ ఫ్రీడమ్.
1: ఈ ఉప కులపతులు కూడా ఇటువంటి స్వతంత్రాన్ని కోరాలి.
0: వైస్ ఛాన్సలర్ ఆల్సో షుడ్ ఆస్పైర్ టు హావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: రెస్పాన్సిబిలిటీ మాత్రం ఇస్తున్నారే కానీ రైట్స్ మాత్రం ఇవ్వటం లేదు.
3: ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండెడ్ ఓవర్ టు ద వైస్ ఛాన్సలర్స్ బట్ రైట్స్ ఆర్ నాట్ గివెన్.
1: ఈ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటున్నప్పుడు లైట్ అండ్ షాడో మాదిరి ఉంటుంటుంది.
3: ఓన్లీ వెన్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గో టుగెదర్ ఇట్ విల్ బి లైక్ లైట్ అండ్ షాడో.
1: లైట్ ఎక్కడ ఉందో షాడో అక్కడ ఉంటుంది, షాడో ఎక్కడ ఉందో లైట్ అక్కడ ఉంటుంది.
3: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ విల్ బి ఎ షాడో, వేర్ దెర్ ఇస్ షాడో సిమిలర్ దెర్ విల్ బి లైట్.
1: కనుక ఈ విధమైనటువంటి ఒక దీనిని రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మనం ఈ యొక్క మానవతా విలువను ఎంతైనా మనం పోషించవచ్చు.
3: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ద రైట్స్ టుగెదర్ వుడ్ బి ఏబుల్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
1: ఈ విధమైనటువంటి దీనితో ఉద్దేశాలతో ఈ ఐకమత్యంతో ఈ విధమైనటువంటి మానవతా విలువలను పోషించినప్పుడు భారతదేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
3: విత్ దిస్ యాటిట్యూడ్ వెన్ వీ డెవలప్ అండ్ ఫాస్టర్ హ్యూమన్ వాల్యూస్ వీ కెన్ డెవలప్ భారత్ ఇంటూ ఎ వెరీ గ్రేట్ కంట్రీ.
1: ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఇది నా సొంతం పని అనేటువంటి ఉద్దేశము అభివృద్ధి కావాలి.
3: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫీల్ దట్ దిస్ ఇస్ మై ఇండివిజువల్ అండ్ మై పర్సనల్ వర్క్.
1: మన దేశం యొక్క పోషణ మనం దృష్టిలో పెట్టుకోవాలి.
3: వి షుడ్ కీప్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అట్ ద టాప్ మోస్ట్.
1: కేవలం నాది నావారు అనేటువంటి దీని వరకే ఇది ప్రయాణం కాకూడదు.
3: వి షుడ్ నాట్ రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్లీ టెలింగ్ ఐ అండ్ మైన్.
1: మనది మనవారు అనేటువంటి యొక్క ఉద్దేశం ఇక్కడ పెరగాలి.
3: వి షుడ్ డెవలప్ ఎ ఫీలింగ్ ఆఫ్ అవర్స్, దిస్ ఇస్ అవర్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఐకమత్యత, పవిత్రత, దివ్యత్వము ఈ ఆత్మతత్వాన్ని మనం క్రోడీకరించినప్పుడే సరి అయినటువంటి యొక్క విలువలు మనం పోషించగలము.
3: ఓన్లీ వెన్ వీ కంబైన్ యూనిటీ, సేక్రెడ్నెస్, డివినిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వుడ్ యూ బి ఏబుల్ టు అకాంప్లిష్ మెనీ థింగ్స్ వెల్.
1: ఆత్మ విచారణ, మనో వికాసము ఈ రెండు అత్యవసరము.
3: ఎంక్వైరీ ఇన్ టు ఆత్మ అండ్ బ్లాజమింగ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మానసిక వికాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
3: This blossoming of the mind and expansion of the mind.
1: కానీ ఈ నాలుగు సదువులు అధికమైపోతున్నాయి కానీ మనసు చాలా నేరో అయిపోతుండాలి, చాలా సంకుచితమైన మనసుగా తయారవుతుంది.
3: టుడే విత్ ద గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది మైండ్ థింకింగ్ ఈస్ బికమింగ్ వెరీ నేరో.
1: కాదు కాదు, విశాలమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
3: వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సారం.
3: దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్
1: విద్య యొక్క లక్ష్యము.
3: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక ఈ లక్ష్యాన్ని మనం చేరాలి.
3: We have to reach this particular goal.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టి మీ పట్టు నడ్డేదాకా అట్టే ఉండు.
3: వాట్ ఎవర్ డిటర్మినేషన్ ఐ హావ్ టు టేక్ అప్, ఐ హావ్ టేకెన్ అప్ అండ్ వన్స్ ఐ హావ్ హెల్డ్ మై సెల్ఫ్ టు దాట్ ఐ వుడ్ నాట్ గివ్
1: ఓవర్. ఏదియో కోరనే కోరితే కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
3: వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఐ హావ్ ఆస్క్డ్ బట్ ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ టు గో వితౌట్ ది డిజైర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్.
1: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగిన దిడుదాకా విడవకుండు.
3: ఐ హావ్ ఆస్క్డ్ ఫర్ సంథింగ్ until that is being given to me I am not prepared.
1: ఈ పట్టుదల మానవుల్లో ఉంటుండాలి.
3: This firm determination the human being should have.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి విషయాల్లో పట్టుదల మనకు అత్యవసరము.
3: If particularly in such sacred things that kind of
1: determination నా కోసం అనేటువంటిది కాదు, ప్రపంచ నిమిత్తమై చేసేటువంటిది.
3: This is not for the sake of one either you or me but it is for the sake of world at large.
1: దేశమంతా క్షేమంగా ఉన్నప్పుడే మన క్షేమం దేశంతో చేరి ఉంటుండాలి.
3: Only when the country is enjoying welfare and happiness and prosperity can we have that.
1: నా యొక్క ఆనందము నా యొక్క సుఖమే నాకు ప్రధానం అనుకుంటే ఏ మాత్రమో ప్రయోజనం లేదు.
3: If one goes on thinking his own joy and his own happiness are
1: essential. కనుక దేశ క్షేమాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
3: We have to keep the welfare of the country as the most important.
1: పవిత్రమైన భారతదేశం యొక్క విశిష్టతను మనం పెంచుకోవాలి.
3: We have to foster

0: సంథింగ్ సపరేట్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని చేసుకోవాలి.
0: వి హావ్ టు యునైట్ దెం.
1: మనం అందరూ ఐకమత్యంగా ఉంటుండాలి.
0: వి షుడ్ ఆల్ లివ్
1: సత్సంగాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ గుడ్ కంపెనీ.
1: చేతనే సద్భావాలు పెరుగుతూ ఉంటాయి.
0: ఓన్లీ త్రూ గుడ్ కంపెనీ వీ కెన్ గెట్ గుడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: ఈ సద్భావముల చేతనే సత్కర్మలు ఆచరించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ సచ్ గుడ్ థాట్స్ కెన్ లీడ్ టు గుడ్ యాక్షన్.
1: కనుకనే ఈనాడు మనకు సత్సంగం చాలా అవసరము.
0: Therefore, good company and association
1: is essential. Ekkada poyinappudiki dussangamu dussangam dussangame.
0: But unfortunately, wherever you go, you can get only bad company and bad.
1: Einstein kuda nu aneka paryayalu chepparu. Tell me your company, I shall tell you what you are.
0: Einstein also has said a number of times, tell me your company, I shall tell you what you are.
1: Nee velanti vaadante nee sangamunu patti nee untuntavu. Ee naadu dussangani sulabhanga manam penchukuntunnamu.
0: Today we are developing bad company.
1: దుర్భావాన్ని మనం సులభంగా పెంచుకుంటున్నాము.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ఆల్సో ఫాస్ట్.
1: దురుద్దేశాన్ని మనం సులభంగా పెంచుకుంటున్నాము.
0: సిమిలర్లీ
1: సద్భావాన్ని సదుద్దేశాన్ని మనం ఏమాత్రం కూడా పెంచుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు డెవలప్ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ థింకింగ్.
1: ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటి క్షణంలో మనకు ఆవరించిపోతున్నాయి.
0: వీఆర్ బీన్ ఏబుల్ టు కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్ వెరీ ఫాస్ట్.
1: కానీ పవిత్రమైనటువంటి భావములు ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాయి.
0: సేక్రెడ్ హ్యాబిట్స్ అండ్ థాట్స్
1: నీ సంకల్పము కటుత్వమైనటువంటిగా లేకపోవటమే.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: ఈనాడు సైన్స్ అనేటువంటి దానికంతా కూడాను మానవుని యొక్క జీవితం యొక్క సమర్థతను పెంచేటువంటి అధికారం లేదు.
0: సైన్స్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద కెపాసిటీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ మ్యాన్.
1: ఒక్క ఆధ్యాత్మికానికి మాత్రమే ఈ యొక్క సమర్థతను పోషించేటువంటి అధికారం ఉంటుండాలి.
0: ఓన్లీ స్పిరిచువాలిటీ కెన్ డెవలప్ ఇంటెగ్రల్ అప్రోచ్ ఇన్ మ్యాన్.
1: కనుకనే మొట్టమొదటి మానవుని యొక్క విలువలకు ఆధ్యాత్మికం అత్యవసరము.
0: దేర్ఫోర్ టు డెవలప్ హ్యూమన్ వాల్యూస్ స్పిరిచువాలిటీ ఈజ్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్.
1: విత్తనమును భూమిలో పెట్టి నీరు పోసినప్పుడే మొక్కగా పిల్లలు అభివృద్ధి అవుతుంది, కానీ టిన్నులో పెట్టి నీరు పోస్తే కుళ్లిపోతుంది.
0: ఓన్లీ వెన్ యూ పుట్ ద సీడ్ ఇన్ సైడ్ ది ఆర్త్ కెన్ ఇట్ స్ప్రౌట్ అండ్ బికమ్ ఎ ట్రీ. బట్ ఇఫ్ యూ పుట్ దట్ సీడ్ ఇన్ ఎ టిన్ ఇట్ బికమ్స్ రాటన్.
1: అదే విధంగానే మన మానవుని యొక్క విలువలంతా కూడా ఆధ్యాత్మికంలో పెట్టినప్పుడే అది అభివృద్ధి కాగలం, కానీ కేవలం సైన్స్ లోనే పెడితే ఇది ఏమాత్రం అభివృద్ధి కావు.
0: ఇన్ ది సేమ్ వే వెన్ వీ పుట్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ టు స్పిరిచువాలిటీ అండ్ ఫాస్టర్ దెమ్ దే విల్ గ్రో.
1: కనుక హ్యూమన్ వాల్యూస్ అనేటువంటిది పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి సాయిల్ చాలా అవసరం.
0: ఫార్ ది గ్రోత్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ద సాయిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్
1: ఎసెన్షియల్. స్పిరిచువాలిటీ సాయిల్ లేకపోతే ఏమాత్రం కూడా హ్యూమన్ వాల్యూ ఆర్టిఫిషియల్ హ్యూమన్ వాల్యూ అవుతాయి.
0: ది హ్యూమన్ వాల్యూస్ విల్ బికమ్ ఆర్టిఫిషియల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫాస్టర్ ఇన్ ద సాయిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: కానీ ఆర్టిఫిషియల్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్? వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్
1: ఆర్ట్? ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కనుక హార్ట్ లోని అభివృద్ధి కావాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్ ఇన్ హార్ట్.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మిక భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. అదే మనకు ఆధారము, అదే జీవనానికి ఒక విధమైనటువంటి గమ్యము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు డెవలప్ స్పిరిచువాలిటీ ఇన్ us. దాట్ ఈస్ గోయింగ్ టు సేవ్ us.
1: అదే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటినీ డెవలప్ చేయగలదు.
0: దాట్ అలోన్ కెన్ డెవలప్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: కనుక భక్తి భక్తి భక్తి ఇది అత్యవసరం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ డివోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ డివోషన్ లేకుండా వెళ్ళిపోతే కేవలం ఓషనే, దాంట్లో మునిగిపోతాం మనం.
0: ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ హ్యావ్ దిస్ డివోషన్ షీ విల్ గెట్ డ్రౌన్డ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సంసార.
1: కనుక మనం సంసారం అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలంటే, సముద్రాన్ని మదనం చేసినప్పుడు మొట్టమొదట ఆలాహలం పుట్టింది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ సంసార యూ హావ్ టు జస్ట్ సీ వెన్ ది ఓషన్ వాస్ టర్న్డ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ది పాయిజన్ కేమ్.
1: తరువాతనే అమృతం వచ్చింది.
0: ఓన్లీ దెన్ నెక్టర్ కేమ్.
1: అదే విధంగానే మన జీవితం అనేటువంటి దాన్ని చక్కగా మదిస్తే వైరాగ్యము అనేటువంటిది మొట్టమొదట పుట్టాలి, తరువాతనే ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ వీ టర్న్ ది ఓషన్ ఆఫ్ అవర్ లైఫ్ వీ విల్ హావ్ టు గెట్ వైరాగ్య. ఆర్
1: వైరాగ్యం లేకుండా ఆనందం మనకు రాదు.
0: వితౌట్ డిస్పాషన్ అండ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
1: కనుక మొట్టమొదట కొన్ని విధమైనటువంటి వైరాగ్యం మనం అభివృద్ధి పార్చుకోవాలి.
0: We have to develop that kind of detachment first.
1: Detachment ante emti? Illu vaakali aalu biddalu vadali aranyaniki povatam kaadu.
0: Detachment doesn't mean you have to give up your family.
1: Istabhavanni visarjinchadame vairagyam.
0: Giving up bad thoughts and bad feelings is real detachment.
1: Adi nijamaina vairagyam.
0: That is the correct meaning for detachment.
1: Aa vidhamaina intiki yokka bhavanni vidyarthulu penchukoni samara

0: అన్నాయి సమత్వాన్ని, ఈ యొక్క అభివృద్ధిని భావించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు సీ దట్ ది స్టూడెంట్స్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ కరెక్ట్ ఫీలింగ్ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్
0: విద్యార్థులారా. కేవలం మానవత్వాన్ని అభివృద్ధి చేయలేని విద్య శ్మశానంలో ఉన్నటువంటి యొక్క కేవలం ఒక నక్కల అరుపు వంటివి.
1: ఎడ్యుకేషన్ విచ్ కెనాట్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హెల్ప్లెస్ క్రై ఇన్ ఎ బరియల్ గ్రౌండ్.
0: కనుక మొట్టమొదట మనం క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు డెవలప్ క్యారెక్టర్.
0: అందువల్లనే క్యారెక్టర్ ఈస్ ది హాల్ మార్క్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ దట్ క్యారెక్టర్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ మ్యాన్.
0: ఈ యొక్క పవిత్రతను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ దిస్ సేక్రెడ్నెస్.
0: అది పవిత్రమైన నడతలతోనే మనకు వస్తుంది.
1: దిస్ కెన్ కమ్ ఓన్లీ త్రూ సేక్రెడ్ కాండక్ట్.
0: కానీ మన యొక్క సమస్త ఎందుండేటువంటి విద్యార్థులైనా కొన్ని రకములైనటువంటి యొక్క అభ్యాసాలు అభివృద్ధి చేసినప్పుడు యావత్ ప్రపంచానికి కూడాను వీరి వల్ల ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: వెన్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే, దే కెన్ బి హెల్డ్ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద హ్యుమానిటీ ఇన్ ద వరల్డ్ అట్ లార్జ్.
0: కనుక విద్యార్థులారా, మీ స్వార్థాన్ని స్వప్రయోజనాన్ని కొంతవరకు త్యాగం చేసి పవిత్రతను విశాలమైనటువంటి యొక్క జగత్తునకు సమాజములకు తోడునీడిగా ఉండేటువంటి యొక్క కర్మలు మీరు అభివృద్ధి చేతబట్టాలి.
1: Sacrifice your selfishness and self-interest. Accept things which are useful for the world and hold yourselves as an example. Undertake only such
0: action. ఈనాడు అనేక మంది గొప్ప గొప్ప ఉపకులపతులు చేరినారు.
1: Today, quite a few vice chancellors, accomplished ones have gathered here.
0: వీరందరూ కూడా ఈ మూడు దినములు సంప్రదించి సరి అయినటువంటి ఒక దీనిని వీళ్ళు కొంత చాటడానికి సంసిద్ధులుగా ఉంటున్నారు.
1: They are ready to deliberate and discuss various things. With reference to human values, these 3 days,
0: ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
1: ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ గోల్డెన్
0: ఆపర్చునిటీ. మీరు అందుకోండి.
1: యూ యాక్సెప్ట్ సేక్రెడ్నెస్.
0: ఈ పెద్దల యొక్క వాక్యాన్ని చక్కగా మీరు ఆలకించండి.
1: యూ కాంటెంప్లేట్ ఆన్ ద గుడ్ థింకింగ్ అండ్ వర్డ్స్ దట్ హావ్ కమ్.
0: కేవలం ఈ సమావేశాలంతా కూడా కాలమును వ్యర్థం చావించుకునే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: సచ్ మీటింగ్స్ అండ్ అసెంబ్లీస్ ఆర్ నాట్ మెంట్ ఫార్ వేస్టింగ్ టైం.
0: ఈ సెమినార్ యొక్క ఎసెన్స్ ను అనగా సారమును యావత్ ప్రపంచానికి కూడా అందించడానికి మీరు ఒక విధమైనటువంటి మెసెంజర్స్ గా ఉంటుండాలి.
1: యూ షుడ్ బికమ్ మెసెంజర్స్ హూ కెన్ క్యారీ ద మెసేజ్ ఆఫ్ దిస్ సెమినార్ టు ద ఎంటైర్ వరల్డ్.
0: ఈ సెమినార్ కేవలం 3 దినములంతా ముచ్చటగా కాలాన్ని గడుపుకోవడం కోసం రాలేదు.
1: దిస్ సెమినార్ ఈజ్ నాట్ మెంట్ ఫార్ స్పెండింగ్ ఓన్లీ 3 డేస్ హ్యాపీలీ.
0: ఆ గొప్ప గొప్ప వారి గొప్ప గొప్ప భావాలంతా కూడా ఇందులో ఇమిడ్చి దీనిని ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక రూపాలుగా తయారు చేస్తున్నారు.
1: దే ఆర్ గివింగ్ ఎ ప్రాక్టికల్ షేప్ టు ఆల్ ద నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్ సో దట్ కుడ్ బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ యూ.
0: కనుక ఈ సదవకాశాన్ని మీరు పురస్కరించుకుని పవిత్రతను మీరు అభివృద్ధి పరచుకుని ఐకమత్యం చేత యావత్ భారతదేశం యొక్క సమాజం యొక్క గౌరవాన్ని మీరు కాపాడాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
1: Make use of this good chance and deliberate over various things involving the human values and wishing you the best for this particular conference. I am bringing this discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the National Symposium on Value Orientation at the Sri Satya Sai Institute Auditorium in Prashanthi Nilayam on the 24th of September 1987. Bhagwan Baba said that development of science and technology alone will not help people to get rid of bad thoughts, bad desires and bad deeds, because science by itself is not competent to sublimate life. Only spirituality can promote ethical values, the spirit of tolerance and equal-mindedness. Spiritual knowledge and scientific knowledge should go together. There should be no dichotomy between science and spirituality. True bliss can be experienced only when science and spirituality are combined. Therefore, the science of spirit is essential for developing human values. Thank you and Sai Ram.

0: లో మనం ప్రవేశించాలి.
1: ఇన్ ఎ మంకీ దేర్ ఆర్ నో క్వాలిటీస్ విచ్ వన్ కెన్ అట్రిబ్యూట్ టు మ్యాన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ మ్యాన్ దేర్ ఆర్ సమ్ రెసిడ్యూరీ క్వాలిటీస్ దట్ ఆర్ అప్రోప్రియేట్ టు ది మంకీ. ఇన్ ఆర్డర్ టు గెట్ ఓవర్ అండ్ షెడ్ దీస్ రెసిడ్యూరీ క్వాలిటీస్ ఆఫ్ ఎ మంకీ విచ్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ ఇన్ అస్, వీ షుడ్ పుట్ అవర్ సెల్వ్స్ ఆన్ ది రైట్ పాత్ అండ్ థింక్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్.
0: ఇట్టి విచారణ చేయటం లోపలనే నీతి నిజాయితీల యొక్క తత్వమును శంకరుల యొక్క శిష్యులు లోకానికి చక్కగా చాటినారు. నీతి నియమము లేక తిరిగిన దాతకైన అజ్ఞానముడు గదువు అన్నాడు. నీతి నియమమేగిన లేకపోతే ఎట్టి పవిత్రమైనటువంటి అధికారికైనా కాని అజ్ఞానం అనేటువంటిది పోవటానికి వీలు కాదు. కనుకనే ఈ నీతి నియమాలను మనం చక్కగా పాటించాలి. ఏదో అకారణమైనటువంటి ఉద్రేకములు కాని కొన్ని అర్థముగానేటువంటి ఉద్రేకాలకు కాని మనం గురి కారాదు. ఈ కామక్రోధ ద్వేషముల అసూయ అనేటువంటి యొక్క దుర్మార్గపు వృత్తులంతా కూడాను ఈ చిన్న వయసునందు మనం చక్కగా అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎంక్వైరీస్ దట్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర స్పోక్ అబౌట్ మొరాలిటీ, స్పోక్ అబౌట్ ట్రూత్ అండ్ డిక్లేర్డ్ దట్ ఈవెన్ ఫర్ వన్ హూ డస్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ చారిటీ అండ్ హెల్ప్, ఇఫ్ హీ హాజంట్ గాట్ మొరాలిటీ అండ్ హ్యూమిలిటీ, దెన్ హిజ్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి రిమూవ్డ్. వన్ హ్యాస్ టు కేర్ ఫర్ బోత్ మొరాలిటీ అండ్ ట్రూత్. One should not get himself unnecessarily into excitement. One should realize that these bad qualities like lust, like greed, like anger, like arrogance and so on, these things are very bad and one should get rid of them.
0: అందుకోసమనే వేమన కూడాను చిన్న పద్యాల లోపల చక్కని అర్థాన్ని కూడాను ఇమిడ్చాడు. కుక్క తిన్నవాడు గురుజంగ లింగంబు, పంది తిన్నవాడు పరమ యోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
1: దిస్ ఈస్ ద రీజన్ వై వేమన ఇన్ ఎ నైస్ పోయమ్ హ్యాస్ పుట్ ఇన్ ఎక్సలెంట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. హీ సెడ్ దట్ వన్ హూ ఈట్స్ ఎ డాగ్ ఈజ్ లైక్ ఎ పర్సన్ హూ ఈజ్ నాలెడ్జబుల్, వన్ హూ ఈట్స్ ఎ పిగ్ ఈజ్ ఈవెన్ గ్రేటర్ అండ్ హీ ఈజ్ లైక్ ఎ యోగి. One who eats up an elephant is the highest knowledgeable realized person.
0: Aithe kukka tinna vaadu gurujanga lingambu annadu. Kukka aneetundi daniki enduka peru vachindante kopamunaku kukka aneetundi peru pettadu Vemana. Ee kopam aneetundi danini champinappudu anagadokkinappudu vaadu nijamga linga swaroopudenu annadu.
1: When Vemana said eating a dog, he used the word dog synonymously with anger. One who can eat his anger or control his anger is like a realized person.
0: Pandi tinnavadu parama yogi. Pandi anaga akkada unnatvanti dantlopala ee kopamunaku akkada oka vidhamainatundi pandiki ahankaramu aneetundi danikinda pettadu.
1: In the second line Vemana said one who eats the pig is like a great yogi. There he is using the word pig synonymous with ego. Therefore, if you can suppress your ego, then you become a yogi.
0: Yenugu tinnavadu enta sugnaniyo, yenuganaga madamu pogarabothutanamu.
1: Here in the third line, he says, one who eats the elephant, he becomes a wise person. Here he is using the elephant synonymous with arrogance. If you can control your arrogance, then you will become a jnani.
0: ఈ కోపము అహంకారము ఈ మదము ఈ మూడింటిని మనము చక్కగా జీర్ణించుకుని దానిని అణగదొక్కున్నటువంటి వాడు మహాయోగి అని వేమన ఉచ్చరించాడు.
1: వేమన సెడ్ దట్ ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ యాంగర్, యువర్ ఈగో అండ్ యువర్ అరోగెన్స్, డైజెస్ట్ దెమ్ అండ్ స్వాలో దెమ్ అండ్ నాట్ ఎగ్జిబిట్ దెమ్, యూ బికమ్ ఎ గ్రేట్ యోగి.
0: కనుక ఈనాడు యువకులైనటువంటి మీరు అహంకారమును కాని లేక పొగరబోతుతనానికి కాని మనం స్థానం ఇవ్వక చాలా ఉత్తమమైనటువంటి హృదయముతో పవిత్రమైనటువంటి భావములతో ప్రేమ సత్య సహనముల యొక్క చిత్తములతో మన యొక్క జీవితమును మున్ముందుకు జరపడానికి తగినటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ రకంగా చేయటం చేత మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుందని కూడాను మీరు అర్థం చేసుకోవాలి.
1: Therefore, you young people should make a great effort to suppress your ego. You should suppress your

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ

ਦਾਸ ਪ੍ਰਭੂ ਇਹ ਗਿਰੀਧਾਰੀ।

राधिपते राम।

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివిగలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే.
1: బర్డ్స్ animals and all other living beings which do not have any type of education, they have been observing the rules and regulations of life meticulously and properly. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: మునిజన వన చిత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యూనిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్ల్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సేక్రెడ్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా.
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని ఏ కాలమునందు కాని ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు తెలివితేటలు ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము ఇది ప్రపంచం యొక్క సహజము.
1: మెటీరియలిస్ట్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫయింగ్ వన్నెస్ ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా నైతికంగా మానసికంగా వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును కూటి పేద మొదలు కోటీశ్వరులకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్ బీ హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్ బీ హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్ దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి మత వర్ణ వర్గ దేశ కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ కంట్రీ నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం ప్రతినం విద్ధి శరీరం ప్రతిమే వచ్చ. ప్రతి శరీరము కూడాను రథం వంటిదని ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ and making this particular body to function, he is also common among all people.
0: Manavani yandu rendu vidhamulaina tattvamulu unnavi.
1: There are two types of principles which are existing in every man.
0: Okati pasuttamu, rendavadi daivattamu.
1: One is animality and animal nature. The second is divinity and divine nature.
0: Dushtamaina kama krodha lobha moha madamachyanam kiti ee arishad vargamulu lobadi bhagavat prasadamaina sthiti gati mati sampattini sadviniyoga parchukonaka దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ which have been endowed in him by divinity itself, and therefore he is going in the wrong path and suffering immensely.
0: Ee vidhamainatundi yokka dushta margam nandu jeevitamunu pravesha petti dani yokka satyatvanni gurtinchaka kevalam asatyamane vishwasinchi paramatmanu visvarinchi tana yokka jeevitamunu adhogati paalu chesukotame idi pasuttam yokka tattvam.
1: The principle of animality which is inherent in man makes man takes the wrong path, believing only untrue things, giving up the truth in him and giving up the divinity and the divine way, and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man, by making good use of his body, the time available to him, the wealth at his disposal,
0: neeti nijayitiliye jati yokka lakshanam ani bhavinchi,
1: considering truth and morality as the very life breath of
0: veetini paropakara deekshaga vishwasinchi,
1: believing them to be used for the good of others,
0: tana karmalanu pavitramu gavinchukotame idi daivattvam yokka tattvam ani.
1: Making use of his own actions in the divine way, this is the path of divinity.
0: Manavuni yokka pravartanu puraskarinchukoniye vaani yokka manchi chedallu prakatistu untadi.
1: Depending upon man's behavior, one can see whether he is a good person or a bad person.
0: Etti bhavamo atti phalitamo.
1: The results depend upon his own feelings.
0: Kanukane ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ makes one believe that he has to take the right path and conduct himself in a sacred way.
0: Ivi anantamainatundi yokka sagaralu.
1: These scriptures are infinite in their scope.
0: Ivi vijnana nilayalu.
1: These are the mines of wisdom.
0: Samudram nundi nityamu suryudu tana yokka kiranamulu cheta neerunu aaviriga marchukoni ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుచున్నాడు.
1: సన్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ మేకింగ్ ది వాటర్స్ ఇన్ ద ఓషన్ బికమ్ క్లౌడ్స్ అండ్ దస్ రెయిన్ కమ్స్ అండ్ త్రూ రెయిన్ దెర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్ అండ్ దస్ కాంట్రిబ్యూట్స్ టు ది ప్రాస్పెరిటీ అండ్ జాయ్ ఆఫ్ ది పీపుల్.
0: ఈనాడు ఈ విధముగా సూర్యుడు నిత్యము కూడాను సముద్ర జలమును అనేకంగా అనంతంగా ఆవిరిగా మార్చుకున్నప్పటికీ ఈ సముద్రము కించిత్ మాత్రం కూడాను తాను తగ్గిపోవటం లేదు.
1: ఆల్దో అన్ అకౌంట్ ఆఫ్ సన్స్ రేస్ ద వాటర్స్ గెట్ ఎవాపరేటెడ్ ఇన్ ఎ వెరీ లార్జ్ మెజర్ అండ్ బికమ్ క్లౌడ్స్ ది ఓషన్ ఇట్సెల్ఫ్ డజంట్ ష్రింక్ ఈవెన్ ఎ లిటిల్.
0: నదులు పొంగి ప్రవహించి కట్టులను దిగి గ్రామములు ముంచినప్పటికీ ఈ విధంగా అనేక నదులు ప్రవహించి సముద్రమునందు చేరుచున్నప్పటికీ సముద్రము కించిత్ మాత్రం కూడాను పెరుగుటలేదు.
1: even when a number of rivers are flooded and they are flowing into the ocean on a large scale, then also it would not expand.
0: పెరిగి తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము, అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ కల్చర్ which is permanent and unchanging. Therefore, foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefit.
0: వేదాంగములు కేవలం ఆధ్యాత్మిక తత్వమును మాత్రమే ప్రచరించడం కాక విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టినిల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదం యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedam ainatundi adharvana vedamu.
1: The fourth veda adharvana veda
0: idi japanulo cheri germany ki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదం యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్డ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశయందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళ దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ట్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణం.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ళ సమీపం లోపల,
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4,000 మైల్స్,
0: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
0: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
1: ది సేమ్ రివర్ సుఖా నది ఈస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అథర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అథర్వణ శాస్త్ర అండ్ బై అథర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ వ్లాడివాస్టాక్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: వ్లాడివాస్టాక్
1: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడివాస్టాక్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అథర్వణ వేదము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అథర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికొక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ ఇట్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అథర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
0: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అథర్వణ వేదం యొక్క అనుగ్రహమే ఇది అని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అథర్వణ వేద హ్యాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ దే హావ్ గివన్ దిస్ పర్టికులర్ నేమ్.
0: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వం మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితీలు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితీలే వారి జీవితములకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
0: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
0: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండా ఇది మానవత్వమే కానేరదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్
0: మానవుని యొక్క విలువ ధన కనక వస్తు వాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటుంది.
1: ద వాల్యూ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ పొసెషన్స్ అండ్ సచ్ అస్ గోల్డ్ బట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ హిస్ బిహేవియర్ అండ్ కాండక్ట్.
0: కనుక మానవుని యొక్క నీతి తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మొరాలిటీ అండ్ ట్రూత్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా అన్నాడు.
1: ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఓన్లీ దట్ పర్టికులర్ క్యాస్ట్ ఈజ్ ఎ ట్రూ క్యాస్ట్ అండ్ ఎ కమ్యూనిటీ.
0: ఈ నీతి మానవత్వం యొక్క తత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి యొక్క విలువ.
1: దట్ ఈస్ మొరాలిటీ ఇస్ ఎ ట్రూ మెజర్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క మార్గములలో భారతీయ సంస్కృతిని బోధించి తద్వారా నీతియే ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతిగా విశ్వసిస్తూ వచ్చారు.
1: ఎన్సిస్టర్స్ బిలీవ్ దాట్ నీతి మొరాలిటీ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్. దే టాట్ ది సేమ్ థింగ్ ఇన్ ఎ నంబర్.
0: సరియైన గుణ ప్రవర్తన లేకుండా ఇది మానవత్వమే కాదని కూడాను దానిని విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
0: కనుకనే మానవుని యొక్క శీలమనగా 3 విధములైనటువంటి యొక్క తత్వములతో కూడినటువంటి దాన్ని కూడాను మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ మొరాలిటీ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్స్ లైఫ్ మస్ట్ బి బేస్డ్ అపాన్ 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: మొదటిది పవిత్రము.
1: ద ఫస్ట్ వన్ ఈస్ సేక్రెడ్నెస్.
0: రెండవది సహనము.
1: ద సెకండ్ వన్ ఈస్ పేషెన్స్.
0: మూడవది పట్టుదల.
1: ద థర్డ్ వన్ ఈస్ పర్సివరెన్స్.
0: కనుకనే దీనిని పర్సివరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి పీ ప్లస్ పీ ప్లస్ పీ ప్లస్ ఈజ్ఈక్వల్ సి అన్నారు.
1: అలాంగ్ విత్ దిస్ వర్డ్
0: పర్సివరెన్స్ అండ్ ప్యూరిటీ ప్లస్ పేషెన్స్,
1: త్రీ పీస్, పర్సివరెన్స్, ప్యూరిటీ అండ్ పేషెన్స్
0: ఈజ్ ఈక్వల్ క్యారెక్టర్.
1: దీస్ త్రీ ఆర్ ఈక్వల్ టు సి, సి ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్.
0: కనుకని ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
0: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
1: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
0: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
1: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ మెజర్ దీస్ డేస్.
0: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత, సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సివరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి యొక్క తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఈస్ అండర్లైయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
0: సహనము దేని నిమిత్తమై సహనము? ఇది మన యొక్క స్వభావం.
1: పేషెన్స్ దెన్ ఫర్ వాట్ purpose is patience to be used. This is our very nature.
0: Manavattamulo undinatundi sahaname divyatvanga mari ade daivatvanga roopanduthundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: Prati okka kashtamunaku nashtamunaku dukkhamunaku nindalaku nishthuraku kudanu manam sahananni vahinchali.
1: We have to use patience in times which are trying, which are full of difficulties.
0: Sahaname lekundina jeevitame sagadu.
1: Without patience, your life will not move.
0: కనుక సహనం అన్నదేంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: Patience, therefore, is a very important characteristic of Bharatiya culture.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు సకదనము.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ వర్చ్యూ మీన్స్.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ వర్చ్యూ.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: ఈవెన్ వెన్ హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, హీ ఈజ్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అండ్ ది రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కేవలం మానవుని యొక్క ఆకారం మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ హిస్ డివైన్ నేచర్ ఓన్లీ ఇన్ ఫార్మ్, హీఈస్ రిమైనింగ్ యాజ్ ఎ మ్యాన్.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరియైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరియైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవడానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్ దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevithame lekundina idi jeevithamane anipinchukodu.
0: If life is devoid of morality you cannot call it life at all.
1: naitika jeevithamato paatu aadhyatmika jeevithanni kuda prachirimpa chesinatundide mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్క్రిట్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకూడను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయం లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్ దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్క్రిట్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ది ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్క్రిట్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ ది సంస్కృతి హెస్ కమ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ సంస్కృతం.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ గివన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్. వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ద ప్రిసెప్టర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ కంటెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ అండర్స్టాండింగ్.
1: జీవితం మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కాని స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna bharate tanna bharata bharatadeshamlo leneetundi maroka deshamlo e maatram kodanu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharatadeshamle ni roopamulu kaani naamamulu kaani ఏ పదార్థములు కాని చాలా పవిత్రమైనటువంటివని కూడాను అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దే వర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమును ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: ఎ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamulo paadam pettuchunnavu kaani naa yokka chirakala vanchanu kontha ka neevu teerchagalavani nenu visvasistunnanu annadu.
0: O king, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Pavitramainatundi ganga jalamunu okka paatralo teesukuni rammannadu.
0: He requested the king, O king, you get one small vessel of Ganges water.
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొనిరమ్మన్నాడు.
0: You also buy one sacred Bhagavad-gita for me.
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: He also just said, any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: A copy of Mahabharat which contains quite a few things which are sacred and which are unique, which are very beneficial.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటి అంటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen to Mahabharat or you want to eat.
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడాను ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడాను గరుడా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది విష్ణు వాహనం అని కూడాను వారు గుర్తించారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగిల్ గరుడ and therefore they have given that
1: విష్ణువనగా సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈ గరుడ వాహనుడై సర్వత్రా వ్యాపించుతున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను వారు అర్థం చేసుకున్నారు.
0: దే హావ్ ఆల్సో రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ ది విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్ దస్ దిస్ పర్టికులర్ గరుడ ఆల్సో ఈజ్ ఆల్ పర్వేసివ్ దట్ ఈస్ హౌ దే హావ్ గివెన్ దట్ నేమ్.
1: కానీ ఈనాడు మనం గరుడ అంటే పక్షిగా భావిస్తూ ఉన్నాము.
0: బట్ టుడే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ కన్సిడరింగ్ గరుడ ఓన్లీ
1: అస్ నీవుగా మనం భారతీయులమని చెప్పుకోవటం కూడా చాలా సిగ్గులు చేటుగా ఉంటున్నది.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: ఒకానొక సమయం లోపల
0: once upon a time
1: America వెళ్ళినప్పుడు
0: when a person went to America
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: That particular person had the name of చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడాను గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ee nalugu vedamulu gurtinchinatunti vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
0: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo pala bharata vedanni kontha varaku tarjuma chestu
0: while translating veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: ee maximullaru ee vidhamainte arthamulo nimittamai aneka vidhamuluga kodanu vicharistu vachadu.
0: Maximullar tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatundi prathi okkaru kodanu motta motta maximumlanu chusi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనుక తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమేని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina tachchadame edo bhagavastrupudu vachinattiga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Tea biscuitsilto tanaki sairayinchi tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkada nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: మీ పేరు ఏమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు, మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: ఇగో పలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్ దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్యం.
1: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
0: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నుండి అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
1: ఈ విధంగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్ధా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుంది తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎందుండినటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ the most important thing is virtue.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్.
0: ది బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today, we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes, if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: Ide dhanamoolam midam jagattu. Ide amane yokka bharatiya samskruti. Dharmamoolam midam jagattu. Ide nijamaina samskruti.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kudanu mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamunu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kanukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka paapamulaku manam guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na paapa phalamischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kaani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalam ye reethiga manaku labhyam avutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalamu naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాము పాప కర్మలు.
0: బట్ వి ఆర్ పర్ఫార్మింగ్ సిన్ఫుల్ డీడ్స్ అండ్
1: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
0: ఇఫ్ యు పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సిన్ఫుల్ డీడ్స్ యు విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటారు.
0: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్
1: అన్నాము.
0: వి వాంట్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్చ్యూ.
1: కానీ పుణ్య కర్మలు చేయటం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ undertaking acts of
1: punya karmalu cheyaka punya phalam ye reethiga manaku labhyam avutundi.
0: Without

0: పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
1: ఎవరీ వన్ మస్ట్ టేక్ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
0: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హౌ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: ఆల్సో అండర్స్టాండ్ ది సేక్రెడ్ వాల్యూస్ ఆఫ్ భారతం.
0: చేసుకుంటే కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బట్ వీ షుడ్ నాట్ మిస్ అండర్స్టాండ్ ఇట్.
0: వీటిని హాస్యాస్పదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో ఫార్వర్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: గౌరవించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ ఆల్వేస్ ట్రై టు ఆనర్ దీస్ వాల్యూస్.
0: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
1: యు ఆల్సో కల్టివేట్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
0: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా నువ్వు కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ వి గెట్ ఆల్ ద బెనిఫిట్స్ బట్ వి డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ సచ్.
0: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
1: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
0: Kevalam matalu endu maatrame cheppi kriyalu endu maatrame viniyoginchukundina idi manavathamunaku viruddhamainatunti tattvamu.
1: It would be contrary to human nature if only they utter by word and they do not practice such great virtues.
0: Kanuka ye vidhamainatunti bhakti siddhalato hrudayapurvakanga meeru itti upanyasam listunnaro ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ ఎందు ఉంచి మీరు ఆనందించి పది మందికి అందించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ నాట్ బి ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంటిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక పది మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
1: ఇఫ్ వీ కెన్ గెట్ 10 సచ్ సేక్రెడ్ స్టూడెంట్స్ దాట్ వుడ్ బి సఫిషియంట్ ఫర్ అస్.
0: జగత్తునంతా మనము ప్రచారం సల్పవచ్చు.
1: విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్.
0: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
1: బిఫోర్ యు ప్రీచ్ యు మస్ట్ ప్రాక్టీస్.
0: అనుష్ఠించు.
1: ప్రాక్టీస్ దెమ్.
0: అనుభవించు.
1: ఎంజాయ్.
0: ఆనందించు.
1: అండ్ ఎంజాయ్.
0: తదుపరి పది మందికి పంచు.
1: అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ది సేమ్.
0: మన యొక్క కర్తవ్యంగానే కంకణం కట్టుకోవాలి.
1: This particular duty will have to be cultivated by you.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
1: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
0: కాలం అతివేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
1: Time is moving fast.
0: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటి మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు నువ్వు కరిగిపోతున్నది.
1: The quantum of life is becoming less and less day by day.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
1: బిఫోర్ మ్యాన్ రికగ్నైజెస్ వాట్ ఈస్ డ్యూటీ
0: మానవుడు పుట్టిన బాడీ దీని ఫలితం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది యూజ్ అండ్ పర్పస్.
0: దేని నిమిత్తమై నీవు పుట్టావు?
1: వై ఈస్ మ్యాన్ బోర్న్?
0: తిండి నిద్రాల కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ అండ్ స్లీప్ మ్యాన్ ఈస్ బోర్న్?
0: భయమైనాల కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్ ఇండల్జింగ్ ఇన్?
0: కాదు కాదు. ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్పశువిన్నరాణి జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువు అనే చెప్పవచ్చు.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్ విచ్ ఆర్ యునిక్ ఫీచర్స్ దెన్ యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: ఆహార నిద్ర భయ మైదనాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
1: ఈవెన్ అనిమల్స్ విల్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ఫుడ్ ఎ డిజైర్ ఫర్ స్లీప్.
0: ఇలాంటి ఫలితం అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
1: For the sake of indulging in such useless things should man's life be obtained?
0: Kaadu kaadu aadarshamantamainatundi jeevithanni anubhavinchali andinchali.
1: Not for the sake of this one should live an ideal life and one should offer ideals for others.
0: Andro vidyarthulu endu idi pradhanamainatundi lakshananga bhavinchali.
1: And even there among people among students this is a very important
0: vare bhavishyattu yokka nayakulu.
1: These are going to be the leaders in future.
0: Kanuka వారి యొక్క భావములను సున్నితమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
1: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
0: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
1: Wishing that you should practice this sacred culture, live this sacred culture, and offer an ideal to

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 4th March 2000 on the occasion of Sivaratri.
2: Sarvabhut idam siva sarvabhut hitam yeva bhajate kastamachitam. Sarvabhuta hitam yeva bhajate kastamajitam. Sarvata panipadam prema swarupulara.
3: Embodiments of love.
2: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
3: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone, in the entire world. You will be dwelling in God and you will be in God, with God.
2: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, vyasa prasangamalanu gavinchina, indulo atma tattvam emi anetuvantidi ematramu kanipinchadu.
3: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or atma.
2: Vishalamainatunte vrutchamu goppadiga kanipinchinappatikini vittanamunandu aa vrutchamu sararoopamulo untuntadi.
3: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
2: Ade vidhamugane atma swarupudu sarvata panipadam sarvatra anuswarupamai untadu kani atane brahmanda swarupani dharistadu.
3: Likewise, the spirit of atma is present all over the body from top to toe in a subtle form, but yet can assume a macrocosmic dimension.
2: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మమును కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
3: The pure unsullied spirit is surrounded by the 5 sheets. And because of identification with the sheets, it carries without the traits of the same.
2: Prema swarupulara.
3: Embodiments of love.
2: Neeru anandamayulu.
3: You are the one of bliss.
2: Santoshamehimadu.
3: You are the one of happiness.
2: Kani, mee yokka roopamunu, mee yokka anandamunu, mee santoshamunu, meeru marchi, mee ananda santoshamulakai ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
3: You are the very embodiment, the very personification of bliss, the metaphor of happiness. But you have forgotten that, but yet in search of bliss and happiness elsewhere.
2: Nivi anandamayude anandamunakai marivu prapanchamunandu vetukutu otavadam idi enta ajnanam.
3: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
2: Tana tattvanu tanu gurtinchadame aadhyatmika yokka parinamam.
3: The spiritual transformation lies in understanding one's own innate nature.
2: Kanukane iruvuru vice chancellors kudanu panchakosamulu gurinchi vipulamuga vivarinchamani prarthincharu.
3: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
2: Ee shariramu భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
3: దిస్ బాడీ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ టెంపరీ ఇస్ ద వన్ ఆఫ్ అన్నమయ ది షీత్ ఆఫ్ ఫుడ్.
2: ఇది భౌతికము అంటారు.
3: దిస్ ఇస్ ఫిజికల్ ప్లేన్.
2: ఇది స్థూలము అంటారు.
3: దిస్ వి సే ది గ్రాస్ ఆస్పెక్ట్.
2: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వడు అనింది.
3: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
2: సర్వ విషయమునందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
3: యాజ్ హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యావహారిక.
2: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకును గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
3: యాజ్ హీ హస్ గాట్ ఆల్ ఇంపల్సెస్ అండ్ సెంటిమెంట్స్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ స్వభావ.
2: స్వాతి భాసుడు అన్నారు.
3: ఈజ్ ఆల్సో కాల్డ్ స్వాతి భాస.
2: ఈ విధముగా దేహమునకు భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
3: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్ సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
2: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయము ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
3: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ది షీత్ ఆఫ్ life or vital sheath, the sheath of the mind and the sheath of vijnana. Prana, mano, vijnana koshas.
2: Dinni sukshma shariramu annaru.
3: This is called sukshma sharira or subtle body.
2: Idi endukosam idi sukshma shariram annaru.
3: Why is it called sukshma sharira?
2: Pranam manaku kanipinchadu. ప్రాణం మనకు కనిపించదు.
3: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
2: మనసు మనకు కనిపించదు.
3: యూ డోంట్ సీ ద మైండ్.
2: విజ్ఞానం మనకు కనిపించదు.
3: యూ డు నాట్ సీ
2: విజ్ఞానం. ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
3: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్ సిన్స్ దే ఆర్ నాట్ సీన్ దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
2: ఇంతే కాదు,
3: నాట్ ఓన్లీ దిస్,
2: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
3: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
2: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
3: ఇట్ హాస్ అనదర్ నేమ్ ప్రబోధకుడు.
2: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
3: ఇట్స్ ఆల్సో కాల్డ్ విజ్ఞానం.
2: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
3: దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ నామెన్క్లేచర్ బట్ మైండ్ ఈస్ ద బేస్ ప్రిన్సిపల్.
2: మనస్సు సూక్ష్మ శరీరంగా కనిపిస్తుంది కానీ ఇది అనంతమైనగా వ్యాపించింది.
3: దో మైండ్ ఈస్ సటిల్ బట్ యెట్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సో వాస్ట్.
2: మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
3: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
2: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
3: సో ఇట్ ఇస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
2: మూడవది ఆనందమయ కోశం.
3: ద థర్డ్ వన్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
2: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
3: దో ఇట్ ఇస్ కాల్డ్ ద షీత్ ఆఫ్ బ్లిస్, దేర్ ఇస్ నో బ్లిస్ అట్ ఆల్.
2: ఇది మహాకారణ స్వరూపము.
3: ఇట్ ఇస్ ద సుప్రీం కాజల్ ఆస్పెక్ట్.
2: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించరు కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
3: ఇట్ లుక్స్ యాజ్ దో యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్లిస్, బట్ ఇట్స్ నాట్ ట్రూ బ్లిస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్.
2: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
3: ఇట్ ఈస్ కాల్డ్ సుషుప్తి ఆర్ డీప్ స్లీప్.
2: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
3: ఇట్ అపియర్స్ యాజ్ దో యు ఆర్ బ్లిస్ఫుల్, బట్ ఇట్స్ నాట్ బ్లిస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్.
2: అది కేవలము పరిపూర్ణమైన మత్తుతో ఉంటుంది.
3: ఇట్ అపియర్స్ యాజ్ ఇట్ ద స్టేట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్, టోటల్ ఫర్గెట్ఫుల్నెస్.
2: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
3: బియాండ్ దిస్ ఇస్ తురియా ద అల్టిమేట్.
2: అది ఏ నిజమైన ఆనందం.
3: దట్ ఇస్ ట్రూ స్టేట్ ఆఫ్ బ్లిస్.
2: అక్కడ ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
3: ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ నాట్ ద వన్ విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ ఎయిదర్ బై ద బాడీ, మైండ్, సెన్సెస్, ఇంటెలెక్ట్ ఆర్ బై డ్రీమ్ ఎయిదర్.
2: ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
3: దిస్ ఈజ్ కాల్డ్ ప్రాతిభాసికం.
2: పారమార్థిక దైవము అన్నారు.
3: ఇట్స్ కాల్డ్ పారమార్థిక డివినిటీ.
2: కనుక ఈ తురియావస్థ ఎందుకు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
3: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ద ట్రూ బ్లిస్.
2: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
3: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
2: మొదటిది ఒక క్లేశము.
3: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
2: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
3: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
2: రెండవది అభినవ క్లేశము అన్నారు.
3: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
2: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
3: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
2: నాలుగవది రాగద్వేషము అన్నారు.
3: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
2: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
3: ద ఫిఫ్త్ వన్ ద్వేష క్లేశం.
2: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరమైపోతున్నాడు.
3: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్, ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
2: ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు.
3: హీ కుడ్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్.
2: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
3: హీ కుడ్ నాట్ ఎంజాయ్ ది ఆత్మిక్ బ్లిస్.
2: కారణమేమిటి?
3: వై?
2: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచకులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
3: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering and therefore he is cut off from the state of spirit.
2: Avidya klesyamu.
3: The first one is avidya klesha.
2: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitani arpitam gavinchunu adi ye avidya klesham.
3: Avidya kleshamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
2: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కొస్తున్నాయి.
3: There are so many problems that we get out of this body.
2: రోగముల చేతను,
3: the diseases,
2: ఆశల చేతను,
3: or aspirations,
2: అనేక విషయముల చేతను,
3: sensual pleasure.
2: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కలిపించి దుఃఖమయంగా చేస్తుంది.
3: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
2: అభినవ క్లేశము.
3: అభినవ క్లేశ
2: అనగా ఇది రెండవది.
3: దిస్ ద సెకండ్ వన్.
2: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
3: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ద రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
2: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
3: వాట్ ఈస్ దిస్ అభినవ క్లేశ?
2: సర్వమునకు మనసే మూల కారణమని తెలుసుకోకుండా ఈ ప్రపంచం యొక్క దృశ్యమే నాకు ప్రధానమని భావించి మానసిక యొక్క రాగములంతా కూడాను ఈ ప్రపంచం పైన దారబోయటం చేతనే ఇది కేవలము క్లేశముల గురి అవుతుండాలి.
3: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు దిస్ ఇగ్నోరెన్స్ దట్ ద మైండ్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ వన్ ఇస్ క్యారీడ్ బై ద సినారియో అండ్ అటాచ్మెంట్ అండ్ స్పెండ్స్ ఆల్ ద టైమ్
2: మనసును స్వాధీనం చేసుకునక దేహప్యాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
3: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
2: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
3: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
2: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
3: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
2: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
3: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
2: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
3: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
2: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి.
3: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
2: ఈ విషయ భోగమునే మానవునికు ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
3: హి కన్సిడర్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
2: కనుక చేత మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
3: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
2: ఇంకా రాగ క్లేశము.
3: దెన్ కమ్స్ రాగ క్లేశ.
2: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
3: ద కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద వెల్త్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఈస్ దిస్ రాగ క్లేశ.
2: ధన కనక వస్తు వాహనాదుల చేత రాగం మితిమీరిపోతున్నదే కానీ తగ్గటం లేదు.
3: దిస్ అటాచ్మెంట్ విల్ బి ఎవర్ ఆన్ ద రైజ్ ఇఫ్ వీఆర్ ఆఫ్టర్ మనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
2: కనుక అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది అది.
3: సో వీ ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
2: ఇంకా ద్వేష క్లేశము.
3: దెన్ కమ్స్ ద్వేష క్లేశ.
2: అనగా ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
3: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
2: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
3: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
2: తన వాంఛలు విరుద్ధమైనా అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
3: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
2: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
3: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
2: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధములైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
3: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
2: డిజైర్. కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
3: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
2: కనుక ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరి పోతుంది జగత్తులో.
3: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
2: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్యాభర్త అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
3: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
2: కనుకని ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
3: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
2: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
3: ఇట్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
2: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
3: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
2: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
3: ఇన్ ఫ్యాక్ట్ వీ డి నాట్ ఎంజాయ్ ద ఫార్చ్యూన్ ఆర్ ద లక్ ఆన్ హ్యాండ్ బట్ దో వీఆర్ అన్డిజర్వింగ్ వీ హ్యావ్ సో మెనీ డిజైర్స్.
2: ఈ ప్రాతిభాషకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
3: ఇన్ ఫ్యాక్ట్ దిస్ రియాలిటీ ప్రాతిభాషిక దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ పీస్ ఫర్ విచ్ వీఆర్ ఎంటైటిల్.
2: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
3: ఇన్ ఆర్ టు అండర్స్టాండ్ పారమార్థిక ద సుప్రీం రియల్
2: లేక అదుపులో ఉంచుకోవాలి.
3: వీ షుడ్ కంట్రోల్ అవర్ మైండ్.
2: దేహాభిమానములు క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
3: వీ హావ్ టు రిడ్యూస్ అవర్ బాడీ అటాచ్మెంట్.
2: దేహము పాంచభౌతికము.
3: ద బాడీ హాస్ గాట్ ఆల్ ది సెన్సెస్.
2: దేహము కూలక తప్పదెప్పుడు.
3: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
2: దేహి నిరామయుండు.
3: ఇన్ డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
2: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
3: ఇన్ డ్వెలర్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్. It is neither liberation or bondage. No signs, insignia. Truly speaking, the indweller is the Supreme God. So long we have body attachment, you cannot understand the innate God.
2: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
3: In fact, it's the body which is after physical, mundane, worldly pleasures, and it will take you away from the reality.
2: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపమంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
3: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ, జైగాంటిక్ ట్రీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెన్స్ ఇన్ ద టైనీ సీడ్, వీ ఫైండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అటాచ్డ్ టు ద బాడీ.
2: ప్రపంచంలో మానవుడు అనుభవించే అశాంతికి,
3: ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ దట్ వి
2: అసంతృప్తికి,
3: డిస్సాటిస్ఫాక్షన్
2: కష్టములకు,
3: డిఫికల్ట్
2: దుఃఖములకు,
3: మిజరీ
2: విచారములకు,
3: యాంగ్జైటీ,
2: అన్నింటికి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
3: Body attachment is responsible.
2: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని,
3: we have to consider this body as an instrument.
2: దేహం యొక్క తత్వాన్ని లక్ష్యంనందు ఉంచుకొని,
3: we have to keep the indweller as the aim.
2: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
3: We have to carry on our life sojourn.
2: కనుక ప్రతి పదార్థములకు ఒక మూలాధార వస్తువు ఉంటుంటది.
3: For every material, there is a basic primordial principle.
2: Behind.
3: In fact, the whole universe has come out of this primordial principle. If you forget the primal base, you will be forgetting the rest. This is silver plate. This is silver glass. That's silver thamla.
2: ఇంకోటి సిల్వర్ తట్ట.
3: దాట్ ఈస్ సిల్వర్ ప్లేట్.
2: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవే.
3: Though the names and forms vary, they are all made up of silver.
2: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
3: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away the name and form.
2: స్పూనుగా చేయవచ్చును.
3: This plate can could be transformed into
2: spoon. Plate ku maranam vachindi.
3: This plate ended.
2: Aa spoon chedagotti mana oka chinna cup cheyavachunu.
3: The spoon can be made transformed into small cup.
2: Kaabatti roopanaamulu anni kudanu maarpu chendunavi.
3: The names and forms do change.
2: Roopanaamulu anni kudanu maraninchunavi.
3: Names and forms perish.
2: Kaani ee roopanaamulaku mooradharamainatundi oka vastu maatram ee naatiki maravadu.
3: But the main primordial principle for the name
2: చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
3: ఇస్ ఎటర్నల్ దట్ హాస్ నైదర్ బర్త్ నర్
2: ఆది, మధ్యాంతరహిత అనాది వాడు,
3: నో బిగినింగ్ నార్ ఎండ్,
2: తాను చావక పుట్టక చంపబడక,
3: ఇస్ నైదర్ బోర్న్ నార్ కుడ్ స్లే ఎనీబడీ.
2: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
3: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఏన్షియంట్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
2: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
3: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
2: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
3: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ,
2: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
3: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్
2: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
3: ఫర్ లైఫ్.
2: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
3: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
2: చూడండి, సముద్రంలో నీరు ఉన్నాయి.
3: యు ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
2: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
3: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
2: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటున్నారు.
3: ఇట్ ఈస్ లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దిస్ వాటర్ ఆవిరి
2: స్వరూపాన్ని ధరించింది.
3: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
2: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
3: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
2: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు,
3: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్,
2: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
3: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
2: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
3: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
2: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
3: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
2: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
3: The water that left the ocean has taken so many forms.
2: Aviga marindi.
3: It has become vapor.
2: Meghamuga roopondindi.
3: A cloud.
2: Varshamuga kurchindi.
3: Rain.
2: Vankalaga pravahinchindi.
3: And it is flowing.
2: Kattakadapadiki samudramlo cheripoyindi.
3: Ultimately it merged
2: Nadi
3: in the ocean.
2: Nadi nam sagaro gatihi.
3: ఆల్ రివర్స్ ఆర్ బౌండ్ టు మర్జ్ ఇన్ ఓషన్.
2: అదే విధంగానే ఈ జగత్తు నందు పుట్టినటువంటి ప్రాణులు కాని వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
3: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
2: కట్టకడబడికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
3: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
2: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
3: దిస్ ఇన్ వేదాంతిక్ పారన్ ఇస్ కాల్డ్ ముక్తి.
2: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి అనింది.
3: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
2: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వం.
3: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
2: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
3: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
2: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
3: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
2: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
3: అండ్ ఇట్ హెస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
2: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
3: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వీ ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
2: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
3: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
2: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
3: ఈవెన్ దట్ స్టేట్ వీ డ్రీమ్.
2: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి?
3: హౌ డు యూ డ్రీమ్
2: అని విచారణ చేస్తే,
3: ఇఫ్ యూ ఎంక్వైర్,
2: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే,
3: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్,
2: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
3: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: నా యొక్క భావమునే దీనికి మూల కారణం అంటారు.
3: సమ్ సే మై ఫీలింగ్స్.
2: కాదు కాదు.
3: నో నో,
2: ఏదీ కాదు.
3: నథింగ్ వాట్స్ ఎవర్.
2: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
3: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
2: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
3: You dreamt because you slept.
2: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
3: If you don't sleep, you cannot dream.
2: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
3: సో ఫర్ ద డ్రీమ్ ద స్లీప్ ఈజ్ రెస్పాన్సిబుల్.
2: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
3: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద
2: వేరియస్ అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
3: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ది వేక్ఫుల్ స్టేట్ ఆర్ కంటైన్డ్ దేర్.
2: కనుకనే
3: డ్రీమ్ స్టేట్
2: తేజోవంతమైనటువంటి యొక్క
3: రిఫల్జెంట్
2: సంస్కృతి వల్లనే
3: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
2: సంస్కారం చేతనే
3: రిఫైన్మెంట్
2: రూపొందినటువంటి యొక్క తత్వం కొరకనే ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
3: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
2: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
3: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటని,
3: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
2: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితం అని కానీ భావించరాదు.
3: నెవర్ కన్సిడర్ లోన్లీనెస్ ఆర్ లైఫ్ ఆఫ్ సాలిట్యూడ్ ఈ స్పిరిచువాలిటీ.
2: రాగద్వేషములతో ద్వేషం లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
3: ద ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ బాడీ.
2: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
3: టు కన్సిడర్ ఆల్ యాజ్ ఈక్వల్ ఈక్వానిమిటీ ఈ స్పిరిచువాలిటీ.
2: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
3: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్.
2: ఆత్మకు స్వరూపం ఏమిటి?
3: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
2: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
3: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
2: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
3: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఈస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
2: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
3: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
2: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
3: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
2: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు, తీపుకి ఏమి రూపం అని ఎవరు చెప్పగలరు?
3: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
2: అనుభూతి ఏ రూపము?
3: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
2: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
3: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
2: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
3: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
2: అయితే ఈ అనుభూతి ఎందుకు కూడాను సుషుప్తిలో ఏమాత్రమూ కనిపించదు.
3: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
2: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
3: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
2: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
3: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
2: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకు ఏమాత్రమో గమ్యం చిక్కదు.
3: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
2: ఇది కేవలం నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
3: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
2: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
3: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
2: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
3: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములని భావించుకుంటున్నాం.
3: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫైడ్ టోటలీ విత్ ద బాడీ, వీ కన్సిడర్ దట్ నేచర్ ఆఫ్ ద బాడీ
2: ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
3: వీ కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
2: ఆత్మయందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
3: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
2: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
3: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
2: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
3: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్?
2: పరమతత్వమునకే పారమార్థికము అన్నారు.
3: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమార్థిక.
2: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం పారమార్థికము.
3: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
2: నేను చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను కేవలం మనం బాహ్య తృప్తి కోసం చేస్తున్నాం.
3: All actions, most of our actions are undertaken for our external satisfaction.
2: ఇవన్నీ కూడా నవ విధములైనటువంటి మార్గములుగా ఏర్పడినాయి.
3: In fact there are 9 ways.
2: శ్రవణం,
3: listening,
2: కీర్తనం,
3: singing,
2: విష్ణు స్మరణం,
3: chanting,
2: పాద సేవనం,
3: సర్వీస్,
2: వందనం,
3: సాల్యుటేషన్,
2: అర్చనం,
3: వర్షిప్,
2: దాస్యం,
3: సర్విచు,
2: స్నేహం,
3: ఫ్రెండ్షిప్,
2: ఆత్మనివేదన,
3: సరెండర్.
2: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
3: ఆల్ 9 paths of devotion have taken their origin.
2: మూలాధారం అనేటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
3: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 paths.
2: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
3: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో.
2: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
3: హౌ ఆర్ దే మేడ్?
2: చక్కెర నుంచి వచ్చినవే.
3: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
2: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
3: ఇట్ ద షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
2: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంది.
3: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
2: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
3: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ ద షుగర్ స్ట్రేట్ అవే.
2: నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ నాకు వద్దు అంటాం.
3: యూ సే ఐ వాంట్ మైసూర్ పాక్ నాట్ గులాబ్ జామ్.
2: దానిలో ఉన్నది దీనిలో ఉన్నది చక్కెర అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక్కటే.
3: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
2: ఒక విద్యాహీనుడైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు.
3: An illiterate says.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదులాడుతుంటే.
3: When two scholars are arguing with each other, what is
2: spirituality? ఎందుకు మీరు ఈ వాదన చేస్తున్నారు?
3: Why do you argue?
2: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
3: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరండా ఆర్ చౌల్ట్రీ? ఇట్ ఇస్
2: పండుకోవచ్చు.
3: You can rest anywhere.
2: లేక కొండలోపల రాతిపైన పండుకోవచ్చును.
3: You can rest on the snow or a rock.
2: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
3: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్, దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్. బట్
2: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు
3: when everything is sacred,
2: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటారు.
3: You get that state of deservedness.
2: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
3: One aspect we should know.
2: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
3: ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్
2: నాటు కర్రకు ముట్టించినట్టు
3: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్
2: ఎన్ని జ్యోతులైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
3: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
2: జీవుమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
3: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్.
2: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
3: వాట్ ఈస్ ది లైట్?
2: అది ప్రేమ జ్యోతి.
3: దట్ ఈస్ ది లైట్ ఆఫ్
2: లవ్. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
3: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
2: ఈ ప్రేమతత్వం దేనికి ఆరిపోదు.
3: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్ నాట్ పుట్ ఆన్.
2: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
3: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
3: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: ప్రేమ ఒక దాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే
3: ఇఫ్ యు డెవలప్ లవ్
2: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
3: వీ డు నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది విశ్వుడు ద ఫస్ట్ స్టేజ్
2: జ్ఞానేంద్రుడు చేత సంచరించిన చేతనే ఇతను కేవలము విశ్వుడు అని పేరు పెట్టుకున్నాడు.
3: బికాస్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ పర్సెప్షన్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
2: అన్ని కార్యములు ఎందుకు సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
3: యాజ్ ఐడెంటిఫైస్ విత్ వేరీడ్ యాక్షన్స్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
2: అన్ని విధములైనటువంటి వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
3: యాజ్ హి హస్ గాట్ అటాచ్మెంట్ లవ్ ఫర్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
2: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
3: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
2: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు.
3: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
2: ప్రాజ్ఞుడు.
3: దెన్ ప్రాజ్ఞ
2: ఎవరి ప్రాజ్ఞుడు?
3: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
2: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
3: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
2: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
3: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
2: ఆరునది కాదు, ఇట్ మారునది కాదు, కూరునది కాదు, పెరుగునది కాదు.
3: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ వుడ్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి.
3: దీస్ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
2: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
3: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
2: దీనిని పురస్కరించుకునియే
3: బేసింగ్ ఉంది.
2: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
3: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
2: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది కషణ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
3: The divinity has been extolled, narrated in different dimensions.
2: Tejasuni ye vidhanga varninchadu.
3: How is Tejas said?
2: Yes, jnana daya sindhu ragagasya naga gunaha sevyata matchayodira sasriyacha mridayacha samatva samatva annadu. Okkoka peruku aneka rakamainatundi oka perulanta kalipinchi bhagavantuni prarthistu vacharu.
3: There are many names, many synonyms.
2: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
3: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వీ కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
2: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
3: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
2: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
3: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
2: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
3: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్. కానీ
2: అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
3: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
2: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
3: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
2: అంత అగ్నిలో వేసినప్పుడు
3: వెన్ ఎవ్రీథింగ్ వర్ బర్న్డ్
2: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
3: శంకర్ ర్యాన్ అలాంగ్.
2: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
3: హి లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
2: అమరుడు రాసినటువంటిది మహావేదం.
3: అమరకోశ ఈజ్ వేద.
2: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
3: వేద ఈజ్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
2: ఇది మంత్రస్వరూపమైనటువంటి దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టేక్ ఇట్ టేక్స్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
2: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకూలంగా కామప్పంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరికూడను ఆకర్షించేటువంటిది. ఇది
3: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అట్రాక్ట్స్ డ్రాస్ ది అటెన్షన్.
2: మన్మతుని వలె సర్వను కూడా భ్రమింపచేస్తుంది.
3: ఇట్స్ సో ఎంచాంటింగ్, థ్రిల్లింగ్.
2: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హైలీ
2: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
3: అండ్ యూఆర్ డ్రాన్ టు
2: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథం మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
3: ఇట్స్ అట్టర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డ్యామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
2: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
3: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
2: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
3: No scholar needs to tell.
2: మనం పలికిన ఒక్కొక్క పలుకు కూడాను మంత్రమయమే.
3: In fact, whatever you speak, spell out is
2: మంత్రమయమే.
3: That is Veda.
2: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు అది.
3: వేద ఇస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
2: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
3: వీ కాల్ దిస్ నైట్ శివరాత్రి.
2: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
3: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్స్.
2: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
3: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
2: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
3: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
2: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
3: యు హావ్ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ఎన్ ఆస్పిషియస్ వే చాంటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
2: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
3: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
2: చాలా మంది జాగరణ చేయాలనుకుని
3: many observe whistle
2: ratrantha melukovali.
3: They keep awake throughout night.
2: Nanko em chestunnaru?
3: What do they do?
2: Pekatanaaduchu prithito naratri gadipinandunake jagaranaguna.
3: By merely playing cards throughout night you cannot say that you observed whistle.
2: మూడు నాలుగు సినిమాలకు పోయి ఆనాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
3: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ టు అబ్జర్వింగ్ విజిల్. నో.
2: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
3: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
2: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
3: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
2: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
3: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు.
3: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
2: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
3: God has so many names.
2: సహస్రనామములు.
3: A thousand names.
2: అన్నింటి ఎందుకును లక్ష్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
3: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
2: సత్ శాశ్వతము.
3: సత్ that is permanent.
2: Chittu paripurnamu.
3: Chit total holy.
2: Ee rendintu yokka ekatvame aanandamu.
3: The combination of the two is ananda bliss.
2: Sat chakra.
3: Sat is sugar.
2: Chittu neeru.
3: Chit is water.
2: Ee rendintini manu kalipinappudu oka panakam erpadutundi.
3: When you mix the sugar and water it becomes syrup.
2: Idiye aanandamu.
3: The syrup is bliss.
2: అంతేకాని చక్కెర చక్కెరగా మీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
3: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
2: కనుక హృదయం నందు ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
3: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
2: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
3: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్
2: అవుట్, యొక్క ఏకత్వం యొక్క తత్వమే
3: మస్ట్ కంబైన్ దేర్,
2: పవిత్రమైనటువంటి దైవతత్వము.
3: దట్ ఈస్ ద సేక్రెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: మనం ఏది చేసినప్పటికీ
3: వాట్ ఎవర్ వీ డూ
2: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పని చేయాలి.
3: విత్ లవ్ వీ హావ్ టు వర్క్.
2: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
3: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
2: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
3: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
2: ఇది కాదు.
3: ఇట్స్ నాట్ సో.
2: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయ చాలు.
3: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
2: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
3: If you have teaspoon full of sugar, it's enough.
2: One teaspoon of aavu paaluga unte chaalu.
3: And teaspoon of cow milk.
2: Why barrels of donkey milk?
3: Why barrels of donkey milk?
2: Kalkani manu hrudayapurukanga chinna maata oka tooru cheppina chaalu manaku.
3: Wholeheartedly, if you say few words, that's enough.
2: Kalkani idi bhautikamainatundi oka annamaya kosam nunchi.
3: Out of this physical sheath of food.
2: ఈ అన్నమయ కోసం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
3: వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
2: ఈ ప్రాణమయం అంటే ఏమిటది?
3: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్?
2: ఇది వైబ్రేషన్.
3: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
2: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము?
3: ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్.
2: ఈ వైబ్రేషన్ నుంచి
3: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్
2: మనోమయ కోశానికి పోవాలి.
3: వీ హ్యావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
2: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
3: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
2: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
3: దాట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
2: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
3: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
2: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
3: హియర్ ఈస్ అన్ అమెరికన్.
2: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
3: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
2: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
3: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
2: మనస్సుకు మరణమే లేదు.
3: మైండ్ ఇస్ డెత్లెస్.
2: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
3: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
2: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాడు.
3: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్
2: ఫాలోస్.
3: థర్డ్ వన్ విజ్ఞానం.
2: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
3: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
2: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రం కాదు.
3: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
2: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది వెలుగుతూనే ఉంటుంటారు.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వి ఫైండ్ రిఫ్లెక్షన్.
2: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
3: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్. ప్రాతిభాసికం
2: ఏ విధంగా వెలుగుతూ ఉంటారు.
3: హౌ డస్ ఇట్ షైన్?
2: నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టి.
3: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
2: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
3: ఐ హావ్ హిట్
2: దిస్ టేబుల్. ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యు స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
2: ఇది కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
3: వెన్ యూఆర్ హిట్ ఇట్ యూఆర్ హర్ట్.
2: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
2: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
3: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్.
2: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
3: ఇట్ వన్ సూపర్ ఇంపోజిషన్.
2: ప్రతిభాసకం యొక్క తత్వమే.
3: ఇట్ ఇస్ వన్ ఆఫ్
2: స్వరూపం యొక్క ఆనందమే.
3: అండ్ ఇట్ ద బ్లిస్ ఆఫ్
2: ప్రతి దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: ఎవ్రీథింగ్ హాస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
2: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
3: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
2: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసకంలోనే జీవితం గడుపుతున్నాము.
3: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
2: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
3: ఇట్స్ నాట్ ద సైన్స్.
2: ఇది లౌకిక విజ్ఞానమే.
3: ది సెక్యులర్ నాలెడ్జ్.
2: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
3: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
2: అది విజ్ఞానం కాదు.
3: ఇట్ నాట్ సైన్స్.
2: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
3: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
3: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్.
2: కనుకని అట్టి ఆనందమును మనం పొందాలి.
3: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
2: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
3: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
2: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుక అన్నమయ కోశము స్థూలము.
3: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
2: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
3: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
2: ఆనందమైనటువంటి కారణ స్వరూపము
3: ఆనంద సీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
2: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
3: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
2: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
3: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
2: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైనటువంటి మహాకారణము.
3: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌ బియాండ్ ద కాజల్ స్టేట్.
2: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
3: to know this nature
2: panchakosam yokka swarupanni chakkaga pratyaksham cheyichukovali.
3: We have to understand very clearly the nature of the five sheets.
2: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kani nijanga dehamulaku kosamulaku sambandham ledu.
3: The sheets covering the body will make the body work, function. In fact, I got nothing to do with the body in particular.
2: Annam chuchi aashinchedi,
3: that which wants food.
2: Andanu chuchi పరిహసించేది,
3: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
2: పరిమళాన్ని చూచి కుషించేది,
3: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
2: దేహమా, చిత్తమా, మనసా?
3: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
2: కాదు కాదు,
3: నో,
2: ఇది ఆత్మనే.
3: ఇట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
2: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
3: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్.
2: ఆనందాన్ని చూచి పరిమర్శించేది,
3: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ద
2: బ్యూటీ. పరిమళాన్ని చూచి పరిహసించేది,
3: దట్ విచ్ ఇస్ ఎక్స్టాటిక్ ద ఫ్రాగ్రెన్స్.
2: ఆత్మతత్వమే.
3: ఇట్ ఈస్ ది స్పిరిట్, స్పిరిట్ ఓన్లీ.
2: దాని అన్నం చూచి ఆశించేది,
3: దట్ విచ్ వాంట్స్ ఫుడ్.
2: అందాన్ని చూచి పరిహసించేది,
3: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
2: పరిమళాన్ని చూచి కుషించేది.

0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా యు ఎక్స్పీరియన్స్.
1: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటే,
0: వి డోంట్ గో దట్ ఫార్ టు రీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, బట్ వి థింక్ ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద బాడీ.
1: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: బాడీ ఇస్ మియర్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
0: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
1: దేహాభిమానం చేతనే చదువుతున్నాం.
0: ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
1: దేహం అభిమానం పెంచుకుని,
0: we have this body attachment more,
1: ధనమును పెంచుకుని,
0: we want more money,
1: సుఖాన్ని అనుభవించాలని,
0: we want to be joyful.
1: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
0: The happiness doesn't lie there.
1: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
0: యూఆర్ సో హ్యాపీ దట్ యూఆర్ సక్సెస్ఫుల్.
1: కానీ ఆ ఆనందం ఎంత వరకు ఉంటుంది?
0: హౌ ఫార్ డస్
1: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
0: దెన్ యూ గో టు ఏ జాబ్.
1: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాయి.
0: యూఆర్ హ్యాపీ అంటిల్ యూ
1: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక దుఃఖము.
0: Then you will be suffering, feeling so bad until you get
1: promoted. మనం పోతూ పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
0: If you go on like that, where is the end? Where do you get bliss?
1: ఎప్పటికి ఇది అంత్యమే కాదు.
0: It never ends any time.
1: ఇందులో మనకు ఆనందం లభ్యం కాదు.
0: There is no bliss anywhere here.
1: ఆనందం కడపటే వరకు ఆనందం ఆనందం ఆనందం అంటున్నాం.
0: In fact, we have been postponing, waiting, traveling in search of bliss.
1: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
0: When can you attain
1: Turiyavastha sthiti ende shashvatamaina aanandam manaku labhyam.
0: In Turiya, the ultimate state, you will attain that bliss.
1: కనుకనే మనం ఆనందం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
0: Bliss is not present in this physical worldly objects.
1: అందువల్ల
0: therefore
1: ఒకనొక సమయం నందు శంకరుల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానానికి పోతున్నాడు.
0: At one time ఆదిశంకర was proceeding for a bath there in Ganges, followed by 13 of his disciples.
1: Oka chetti kinda kurchoni oka panditudu dukkum karane dukkum karane dukkum karane ane mantraanni vallistunnadu.
0: They came across a scholar sitting under a tree repeating the rules of the grammar, dukkum karane.
1: Idi panini gnanam.
0: It is the grammar composed by Panini.
1: Lopala vallistu unnadu.
0: He went on repeating this grammar rule.
1: Akkadiki velli నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
0: దెన్ శంకర్ ఆస్క్డ్, వాట్ ఇస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్?
1: నేను పాణిని గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాను.
0: హి సెడ్, ఐ యామ్ జస్ట్ స్టడీయింగ్ ద పాణిని.
1: దీని వల్ల కలిగేటువంటి బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నాడు.
0: వాట్ హ్యాపెన్స్, వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
1: నేను గొప్ప పండితుని అవుతాను.
0: హి సెడ్, ఐ బికమ్ ఎ స్కాలర్.
1: మహారాజుని ఆశ్రయిస్తాను.
0: అండ్ ఐ విల్ బి ఇన్ ద కోర్ట్.
1: వారు నన్ను గౌరవిస్తారు.
0: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
1: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
0: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
1: మంచిది, ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
0: Yes, naturally the teacher will show.
1: ఎంత వరకు చూపగలడు?
0: To what extent?
1: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
0: Money to what extent gives you happiness?
1: సత్యంత వరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
0: You say that until the last moment it gives me happiness.
1: సత్యం తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
0: Where else you find the bliss after death?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: You say, I don't know.
1: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
0: Then why to teach that knowledge which you do not know?
1: భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
0: Chant, sing his glory, Govinda, repeat his name.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే.
0: When the end approaches.
1: నహి నహి నహి రచతి దుఃఖంకరణే.
0: This rules of the grammar, dukkrum karane, will never come to your rescue, no.
1: Bhaja govindam,
0: so sing his name, glory
1: Bhagavatu namana smarinchu.
0: Chant his name.
1: Sarvakala sarvavasthani endukudunu, ade ninnu samrakshistundi.
0: In fact, at all periods of time, at all points of time, God's name comes to your rescue.
1: Vachi poyetuntivu maatrame.
0: All the rest come and pass on.
1: Ivanni passing clouds.
0: They are like passing clouds.
1: Okkati kudunu permanent idi ledu.
0: You don't find single permanent cloud.
1: Nee aanandame permanent.
0: Your bliss is permanent.
1: Nee pavitramaina premane permanent.
0: Your sacred love is permanent.
1: Karukuni love is God, live in love.
0: So love is God, live in love.
1: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to lead our life in this
1: principle. అదే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
0: ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్, గాడ్ ఈస్ ట్రూ.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: The principle of divinity
1: is changing. కలిగేటువంటిది కాదు.
0: And it's never
1: been. ఆనందం అందించేటువంటి యొక్క దైవ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
0: Sing his glory, that confers bliss.

0: కానీ ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి ఒక అవస్థలకు గురి అవుతున్నాము.
1: At this age, what problems you face?
0: చాలా యవ్వన వయసు.
1: A youthful stage.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
1: You're spoiling this state.
0: ఎన్నెన్ని ఆసనో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యు స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు,
1: యు స్టడీ
0: దైవత్వం దైవత్వము,
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్
0: దివ్యత్వానికి దివ్యత్వము,
1: అండర్స్టాండ్ డివినిటీ,
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రాముడు కృష్ణుడని రాముడని మనం భావిస్తుంటాము.
1: అండ్ వీ కన్సిడర్ రామకృష్ణ,
0: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే,
1: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ,
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాం.
1: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్.
0: ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు,
1: హైలీ సేక్రెడ్.
0: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని,
1: we should not take to unnecessary
0: anavasaramaina bandhamlo neevu chikkukoni,
1: don't be caught in unnecessary bondage.
0: Aneka rakamainaatundi chikkulu kuri avutunnavu,
1: and you are put to suffering and
0: problem. Oka chalamaina kudunu manasuku shanti ledu,
1: you don't have peace even for a moment.
0: Ee peace ekkada nunchi vastundi?
1: Where from you get peace?
0: Ekkada manaku prapanchamlo chikkeetundi kaadu.
1: You don't get peace anywhere.
0: Ekkada neevu badari poi vetina gaani pieces pieces pieces pieces, no peace.
1: All over the streets you find only pieces, not peace.
0: Ah, peace nee ende untunnadi.
1: That peace,
0: you are the embodiment of peace.
1: You are
0: the embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu neevu telusko motta motta,
1: know thyself.
0: Appude aanandam neeku praaptistundi,
1: then you will be blissful.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: వీ అబ్జర్వ్ సో మెనీ
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: వీ సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వీ ఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్
0: ది మీనింగ్. చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: వీ గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: వీ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఫర్?
0: చదువులన్నీ చదివి,
1: having been educated,
0: chaala viveki ayi,
1: though being intelligent,
0: maguni tanneru kuda mandamathudu,
1: but a fool will not understand.
0: Enta chaduvu chadivi,
1: in spite of knowledge,
0: ye neethi unnanu,
1: he may be anywhere,
0: deenini kuda ambu maanaledu.
1: A mean man would never give up his hat.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: All this education will make you to argue with people, but you will never have holistic.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి,
1: after all having acquired knowledge you are going to die.
0: చావులేని చదువు చదువవలయు.
1: You should study to reach that state of immortality.
0: ఈ చదువుతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
1: Along with the secular knowledge you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడాను మారిపోయేటువంటి కూలిపోయేటువంటి కాలిపోయేటువంటి ఒక పర్వతములు వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It should be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: థింకింగ్ ఆఫ్ ద గాడ్ ఇస్ సుప్రీం, ఇట్స్ ఇటర్నల్, ఇట్స్
0: ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్. ప్లాన్
0: అంతా ఎంతవరకు?
1: హౌ లాంగ్?
0: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
1: జస్ట్ దే వానిష్.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
1: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్ ఇస్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి,
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్,
0: లౌకికాన్ని విశ్వసించి,
1: వి గో బై దిస్ వరల్డ్,
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అదే మన యొక్క అజ్ఞానము.
1: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో,
1: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్,
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్టకడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆర్ టూ సెంటెన్స్?
1: వాట్ ఆర్ ది టూ?
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ సెంటెన్సెస్ సమ్మరైజ్.
0: ఈ రెండు చాలు మనకు.
1: దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీబడి.
0: సాధ్యమైనంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యువర్ బౌ యూ షుడ్ బి సక్సెస్
0: కేవలం ఆ విద్య ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్
0: ఆత్మ విద్య ఎందుకు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ ఎక్వైరింగ్
0: ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము,
1: దాట్ ఈస్ బ్రహ్మ,
0: అదే బ్రహ్మ విద్య,
1: బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ప్రగుణ సదృశం తత్వమస్యాదులక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
1: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్, కంట్రోల్ అవర్ మైండ్ అండ్ గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ అవేర్నెస్.
0: ఎంత గొప్ప గొప్ప పదవులు ఏలినప్పటికీ
1: యూ మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్,
0: అదంతా కూడా కొంతకాలమే.
1: దే వుడ్ లాస్ట్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం.
0: ఎన్ని విధమైనటువంటి దేహం చేసినప్పటికీ అది కూడా కొంతకాలమే.
1: ఫ్రెండ్షిప్స్ ఆల్సో లాస్ట్ ఫర్ లిమిటెడ్ టైం.
0: ఎంతకాలం మన అందము, ఎంతకాలం మన చందము.
1: యువర్ బ్యూటీ అండ్ ద గ్లామర్ హౌ లాంగ్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నదని దిక్క క్రూరన్నా.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ యూత్ ద బ్యూటీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నదని మెక్కకపోరన్నా.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎనర్జీ.
0: తొందరలోని ముసలితనమ్మల ముసుండ పండగ.
1: దేర్ లైస్ బిఫోర్ అహెడ్ ఆఫ్ యూ ద ఓల్డ్ ఏజ్.
0: మసలలేవు,
1: యూ కాంట్ సీ.
0: కానీ మసకలు,
1: యూ కెనాట్ సీ. మోములు
0: మడతలు పడే తల నరిచి కదా.
1: ఫోల్డ్స్ ఆన్ ది ఫేస్ గ్రే హెయిర్.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాషలు తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్?
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలము ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్. And this is the gross body. Then once you understand this, you can achieve anything. Control your body. Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: యూ హావ్ టు కంట్రోల్ యువర్ ఓన్ మైండ్.
0: ఎవరో వచ్చి అదుపులో పెట్టరు.
1: అండ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: కూడా తనకు తానే చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు వర్క్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆకలిగా ఉంటుండాలి, నీ కడుపుకు నీవే పూజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపుకు ఇంకోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకని నిక్కు క్రోరన్నా.
1: సో డోంట్ బి ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ ద యూత్ అండ్ ద
0: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
1: హౌ ఇస్ ది స్టేట్ ఆఫ్ యూత్?
0: ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
1: దట్ స్టేట్ వెన్ యూ హావ్ టోటల్ కంట్రోల్ ఆన్ ద సెన్సెస్, దాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: ఎప్పటికీ నీవు యువకుడుగానే ఉంటావు.
1: యూ కెన్ బి యంగ్ ఎటర్నలీ.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటుంది.
1: దేర్ ఇస్ నో ఎనఫ్ ఆఫ్ స్పేస్. స్వామి వాంట్స్ టు రన్.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: హి హస్ గాట్ ఆల్ ది ఎనర్జీ.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: హి ఇస్ నాట్ వీక్ ఇన్ ఎనీ సెన్స్.
0: ఎవరైనా చూస్తే 75 ఇయర్స్ అని ఎవరు చెప్పగలరా?
1: కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్ భగవాన్ ఈ 75 ఇయర్స్ ఓల్డ్?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద కాజ్?
0: ప్యూరిటీ.
1: ప్యూరిటీ.
0: పేషెన్స్.
1: పేషెన్స్.
0: పర్సివరెన్స్.
1: పర్సివరెన్స్.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: దీస్ త్రీ మేక్ భగవాన్ లుక్ యంగ్, యూత్ఫుల్, డైనామిక్.
0: ప్యూరిటీ. ప్యూరిటీ. ప్యూరిటీ.
1: ప్యూరిటీ. ప్యూరిటీ. 100%
0: నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
1: ఇట్స్ సో సీక్రెట్ అండ్ ప్యూర్.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
0: మేమంతా స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
1: వీ సే వేర్ భగవాన్
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
1: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: ఇంకా పేషెన్స్, శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
1: We don't give answer with enough of patience. If anyone asks, where did you come from?
0: వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్ బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఏ
0: డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ,
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్,
0: ఆల్వేస్ బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటాం, హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సెయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను, హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, టెల్ దెం
0: నిమిషం నిమిషం బర్త్డేని.
1: బికాస్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డేని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీని
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ, ఇన్ మీ, అబౌవ్ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
0: ఆ విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యూ హావ్ దట్ ఫీలింగ్ యుల్ నెవర్ బీ సాడ్.
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది
1: మిజరీ.
0: ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఈజ్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెనీ క్రై.
0: ఈ దుఃఖం అంతా ఎట్లొస్తున్నారో నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రై, ద రీజన్ ఫర్ సాడ్.
0: కానీ నాకు రాదు.
1: నో, ఇంపాసిబుల్.
0: నేనేం చేస్తూ
1: వాట్ ఈస్ టు బి డన్.
0: కాబట్టి నా దగ్గరికే రావవి.
1: దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్స్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యూ నో
0: దుఃఖాలు వచ్చినాయి.
1: ప్రాబ్లం
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకం అను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవనియందు.
1: Another today people have lost both the eyes of faith and the mind. They don't believe
0: in తానే నమ్మడు ఈనాడు మనిషి.
1: ఇన్ ఫ్యాక్ట్ హెస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇంకెవరిని నమ్మగలడు?
1: వెల్ ఆన్ హూమ్ ఇన్ దైవాడు? Yes, he has no
0: faith. తనను తానే తెలుసుకోలేనిపోతాడు. తన యందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: ఇఫ్ యు డోంట్ నో యువర్ సెల్ఫ్, హౌ డు యు రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ విదిన్ యు?
0: మొట్టమొదటి తనను తాను తెలుసుకో.
1: ఫస్ట్ నో థై సెల్ఫ్.
0: దైవత్వం ఈజీగా అర్థమవుతుంది.
1: ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ గాడ్.
0: కాబట్టి మీరు మొట్టమొదటి దైవత్వాన్ని విశ్వసించండి.
1: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు థింక్.
0: కానీ అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థియస్ట్ అండ్ ఎథియస్ట్ అండ్ ఎథియస్ట్ థియస్ట్ అండ్ థియస్ట్ ఎథియస్ట్.
0: కానీ
1: బట్
0: అది వారికి అనుభవం లేదు.
1: దే డోంట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
0: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glow worm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగానే
1: Likewise.
0: ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: కలి ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of kali?
0: ఈ కలియుగము అన్నారు.
1: We say this age of kali.
0: కలియుగం కాదు కలహయుగము.
1: This is not age of kali. It's age of kalaha, conflict. conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that
0: ప్రేమత్వం చేత అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: పెట్టాలి.
1: And then bury the
0: hatred. కంపించేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఎ లివింగ్ డెత్.
0: ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపడానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక నీ ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడాను ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this day,
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీంట్లో మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వీ కెన్ బి సో హ్యాపీ.
0: రాత్రంతా హృదయపూర్వకంగా చేస్తే అది కూడా లీనమైపోతుంది.
1: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికి
1: ఆధ్యాత్మికంగా
0: మనం లోపల తోడునక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరిని ప్రేమించు.
1: Love all.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: Then nobody will hate you.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: He doesn't hate anyone.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: Therefore, no one hates.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: So there is no question.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: Some students also consider.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: నాకు ఎవరిపైనా కోపం లేదు.
1: He is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ,
0: రెక్టిఫై, నేను ఆ విధంగా ఉంటాను.
1: Sometimes he pretends to be angry.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
1: In fact, when you fall sick, you should be
0: given medicine. మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: Medicine and diet regulation should go together.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: If you don't observe diet, medicine is of no
0: diabetic
1: value.
0: Diabetic patient ఉంటాడు.
1: Here we have diabetic patient.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: He takes injection every day.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఇతనయం అవుతుంది.
1: Giving insulin injection, you cannot give him sweets.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్ నెసెసరీ.
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్స్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీది పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాడు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దెర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యూ. యు ఆర్
0: రోగం పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: గ్రో. ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో,
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్, యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యూ డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్, యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవంపైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasudu emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana emainadu?
1: What happened to Duryodhana?
0: Katta kattiki vamsame nasanam
1: chesaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha pandavulu aidu sirasulato sukachemanyam pondirincharu.
1: And all the five pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kani vaadaku bhagavantuni premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అప్పుడే మీకు సర్వం కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

ఓం శ్రీ సాయిరాం. సర్వ దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యచరణారవిందములకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ సాయి కుల్వంత్ సభామండపంలో ఆసీనులైన సాయి సోదర సోదరీ మనులందరికీ సాయిరాం చెప్పుకుంటున్నాం. భగవాన్ మానవోద్ధరణకై సంకల్పించుకుని అవతరించిన తాము ఎల్లరూ సత్ప్రవర్తన వర్తులుగా తీర్చిదిద్దటానికి 1976 జూన్ 24 అంటే సరిగ్గా 50 క్రితం తమ అమృత హస్తాలతో హైదరాబాద్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్ను ప్రారంభించారు. అప్పటి నుండి తమ బోధనలకు అనుగుణంగా ఆదర్శవంతమైన విద్యను కొనసాగుతున్నది. ఒక్కసారి శ్రీ సత్యసాయి విద్యావిహార్ పురోభివృద్ధిని సింహావలోకనం చేసుకుంటుంటే ఎందరో తాము చెక్కిన శిల్పాలు గోచరమై ఆనంద పారవశ్యంలో ఓలలాడిస్తున్నారు. స్వామి సంకల్పం అన్న భావంతో అదే ప్రధానాంశంగా తీసుకొని దేవుడు మలచిన శిల్పాలు అన్న నాటకంగా మలచి స్వర్ణోత్సవ వేడుకలు తమ దివ్య సమక్షంలో జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రదర్శించే మహద్భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావించుకున్నాము. ఈ నృత్య నాటికలో శ్రీ సత్యసాయి విద్యార్థులు 96 పాల్గొంటున్నారని కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ప్రభు. పరిపూర్ణ ప్రేమావతారులైన తమ దివ్య పాదాల చెంత ఈ దేవుడు మలచిన శిల్పాలు నృత్య నాటికను చిరు కుసుమంగా సమర్పించుకుంటున్నాం. ఈ నాటికపై తమ అభయ ఆశీర్వాదాలు వర్షింపజేసి నాటక ప్రదర్శనను దిగ్విజయం చేయమని వేడుకుంటున్నాం దేవాది దేవ. జై సాయిరాం, జై జై సాయిరాం.

0: ఆహాహాహాహా, హైదరాబాద్ ఎంత బావుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే హైదరాబాద్ పోవాలని మా పొడుంకాయ మాస్టారు వెంకటప్పయ్య గారు ఎప్పుడూ చెప్తూ ఊరిత్తుంటే ఏందో అనుకున్నాను కాని ఆయన చెప్పిందనికంటే చాలా బాగుంది హైదరాబాదు.
1: ఇట్లాంటి పట్నం చూడటం ఎంత అదృష్టం. మా అమ్మ నాన్న చచ్చిపోయిట్ట రావటం బాధగా ఉంది కాని
2: భలే భలే,
1: పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు. మా గుర్రాల గూడెల్లో కబడ్డీలో ఎప్పుడూ నేనే కదా ఫస్ట్. నాకు ఈ ఊళ్ళో ఎవ్వరూ తెలీదు. ఆళ్లతో కబడ్డీ ఆడి స్నేహం చేసుకుంటా.

0: कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी
1: मित्रुलारा మా గుర్రాల గూడెంలో నేను కబడ్డీలో ఎప్పుడూ ఫస్టే. నాకు మీతో ఆడాలని చాలా ఇదిగా ఉంది, నన్ను ఆడనిస్తారా?
2: ఎలా కనిపిస్తున్నాంరా మేము నీకు?
1: ఎలా కనిపించడం ఏంటి?
3: మీ పేరేంట్రా?
1: మా అమ్మ నాన్న వాళ్ళు పెట్టిన పేరు కిష్టప్పండి. ఆసాములేమో కిష్టిగా కిష్టాయి అని పిలుస్తారండి.
4: చాలు చాలు చెప్పింది, నువ్వు వేసుకున్న బట్టలు చూసుకో ముందు.
2: నువ్వు మాతో కబడ్డీ ఆడతానని అడగటానికి ఎంత ధైర్యం రా నీకు?
1: ధైర్యం లేకపోవడానికి ఏముందండి, ఒక్క మాట నాతో కబడ్డీ ఆడి చూడండి, నా పస ఏందో తెలుస్తుంది.
3: ఆపు నీ కోతలు.
1: కోతలేంటండి కోతలు? సత్య పెమాడకంగా చెప్తున్నాను.
5: నీ ఒట్లో సత్యలో పక్కన పెట్టి నడు బయటకే.
1: అదేంటండి అట్ట అంటారు? సరదా పడి అడుగుతుంటే
5: మాతో నీకు సరదా ఏంటి? కంపు కొడుతున్నావు, ముందు బయటికి నడు.
3: పద పద మంచి రంజులో ఉన్న ఆటను
5: చెడగొట్టావు.
1: ఈ పట్టణంలో ఎక్కడోక్కడ కబడ్డీ జట్టులో చేరి మీతో పోటీ పడతాను, అప్పుడు తెలుస్తుంది నా సత్తా ఏంటో.
2: చాలే నీ ప్రగల్భాలు,
5: మూడంతా చెడగొట్టాడు.
3: అవునరా, మూడంతా చెడగొట్టాడు. పదండి
2: పదండి పదండి.

0: ఉండో ఈ పట్నం పిల్లలు సరదాపడి స్నేహం చేద్దామంటే చీకుట్టి పంపించేశారు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? ఏ అయ్యనో ఏ అమ్మనో బతిమాల్తాను, ఇంటడు సాకరీ చేస్తాను, కడుపు కింద కూడెట్టి పడుకోడానికి ఇంత జాగా ఇమ్మని, ముక్కు మొహం తెలియనోణ్ణి ఇంట్లోకి రానిస్తారా? మరి పూట గడిసేదెట్ట, నా చదువు సాగేదెట్ట? సచి ఏడున్నారో కాని అమ్మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాళ్లు, దిక్కు లేనోళ్లకి దేవుడే దిక్కని. దేవుడు మా అమ్మా నాన్నని తీసుకెళ్లి నన్ను దిక్కులోనోణ్ణి చేశావు, మరిప్పుడు నువ్వొచ్చి పెద్ద దిక్కుగా నిలబడతావా? ఏంది సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏముందో ఈ పుస్తకంలో? కిష్టయ్య అనే కృష్ణుని కథ. కిష్టయ్య అనే కృష్ణుని కథ ఏంటి? అరే నా పేరుతో ఉంది కథ. చదివితే తెలుస్తుందిగా. కృష్ణయ్య ఓ పల్లెటూర్లో పేద దంపతులకు పుట్టాడు. చదువంటే చాలా ఇష్టం. 6వ తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు చనిపోయారు. ఆ పల్లెలో నా అనేవాళ్లు ఎవ్వరూ లేక పట్నం దారి పట్టాడు. అమ్మో, అవును నిజంగా ఇది నా కథే. అవును, ఈ కథ ఇక్కడితో ఆగిపోయిందేంటి? ఇక్కడ కొన్ని లైన్లు ఖాళీగా ఉన్నాయేంటి? నేను ఊహించుకుంటున్న నా జీవితం గురించి నన్నే రాసుకోమనా?
1: దేవుడు, రాసుకుంటాను. నాకు కావలసినవి 2. నేను రాసుకుంటాను. 1, మా అమ్మా నాన్నల్ని నాకిచ్చేయి.
0: చచ్చిపోయిన అమ్మా నాన్నల్ని తిరిగివ్వటం కుదరదు కాని పోనీ, మంచి అమ్మా నాన్నల దగ్గరికి నన్ను చేర్చు.
1: 2, మంచి బట్టలేసుకుని మంచి స్కూల్లో చదువుకునే అదృష్టంతో పాటు తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుకునేటట్లు నన్ను దీవించు దేవుడా.
0: ఇదేంటి,
1: రాసిన అక్షరాలు రాసినట్టు మాయమైపోయాయి? ఇదేదో మ్యాజిక్ పుస్తకంలా ఉంది.
0: ఈ పుస్తకాన్ని ఎవరు రోడ్డు మీద పడేశారో, ఇది నాకెందుకు దొరికిందో నాకేమీ అర్థం కావటం లేదు.
1: కాని ఇందులో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అనిపిస్తోంది. జాగ్రత్తగా నా సంచిలో భద్రంగా పెట్టుకుంటాను.

0: అరే గుణవర్ధన్, మనమందరం శ్రీ సత్యసాయి విద్యావిహార్ ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ లో కలుస్తాం కదా, మళ్ళీ ఇక్కడికెందుకు రమ్మన్నావురా?
1: మీటింగ్ లో అయితే ప్రొసీజర్స్ ఐడియాస్ తోనే సరిపోతుంది.
2: ఇంతలో ట్రైన్ టైం అయిందని ఎవరి హడావుల్లో వాళ్ళు వెళ్లిపోతాం.
1: అందుకనే కాస్త యోగక్షేమాలు తెలుసుకున్నట్లుంటుందని ముందుగా కలుద్దామన్నాను.
0: మంచి ఐడియా. మమత గారు, మీరు స్ట్రైట్ గా పాయింట్ కొస్తారుగా, మీ యాక్టివిటీ ఏంటో చెప్పండి ముందు.
3: శ్రీ సత్యసాయి విద్యావిహార్ వారి పుణ్యమా అని స్వామివారి బోధనలకు అనుగుణంగా చదువుతో పాటు సేవల్లోనూ ఇతర అంశాలలోనూ చక్కటి తర్ఫీదిచ్చారుగా.
4: అందరం అలా తీర్చిదిద్దబడ్డ వాళ్ళమే కదా, అది మనందరి పూర్వజన్మల సుకృతం. మరి నీ కార్యక్రమం ఏమిటి మమత?
3: మీకందరికీ తెలుసుగా, నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టమని. కానీ నాకు పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ లోనే ఉద్యోగం వచ్చింది.
1: అందుకనే అంటారు వృత్తికి ప్రవృత్తికి సంబంధం ఉండదని.
3: అందుకనే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లే వాళ్ళకి ఫ్రీగా ట్యూషన్ క్లాసెస్ నడుపుతున్నాను.
0: ఓ, ఎక్సలెంట్ సేవ. భావి భాగ్య విధాతల్ని తీర్చిదిద్దటాన్ని మించిన సేవ ఇంకేముంటుంది?
3: అంతా స్వామిదయ్య.
4: గుణ, మరి నువ్వు?
1: స్వామివారి భజన పాటలంటే నాకిష్టమని మీకు తెలుసుగా, అందుకనే భజన మండలి స్థాయికి వెళ్లి భజన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. గిరిజగారు, మీరు?
4: మన శివం వారు నిర్వహించే ఫ్రీ హోమియో క్లినిక్ కి సేవాదలుగా వెళ్లేదాన్ని కదా. హోమియోపతి మెడిసిన్ పై అవగాహన కోసం బుక్స్ చదివి ట్రైనింగ్ కూడా అయ్యాను.
3: గిరిజా, అయితే నువ్వు ఫ్రీ హోమియో క్లినిక్ నడుపుతున్నావా?
4: అవును, స్వామివారి అనుగ్రహమా అన్నట్టు మంచి స్పందన వస్తుంది. చాలా మొండి వ్యాధుల్ని కూడా నయం చేయగలుగుతున్నాను.
0: ఇప్పుడు రాహుల్ అనే నా వంతు. నేను శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో చదువుకున్నప్పుడు ప్రిన్సిపల్ గారు నాలోని నటుణ్ణి రచయితను గమనించి యాన్యువల్ డేకి చిన్న చిన్న నాటికలు రాయించి వేషాలు వేయించి బాగా ఎంకరేజ్ చేశారు.
1: నాటకాలలో నువ్వు ప్రావీణ్యం సంపాదించావని పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది.
0: అవును, నా టాలెంట్ని స్వామివారి సేవకు ఉపయోగించాలని స్వామివారి అవతార వైభవంపై అనేక డ్రామాలు రాసి బాల వికాస్ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ప్రదర్శింపజేస్తున్నాను. బావుంది, శ్రీ సత్యసాయి విద్యావిహార్ వారు మనలో నాటిన ఈ సేవాభావాన్ని మన పరిధుల్లో చక్కగా డెవలప్ చేసుకుని అందరం సాయి పథంలో ప్రయాణిస్తున్నాం.
3: రీయూనియన్ మీటింగ్ కి పావుగంటే టైం ఉంది. పదండి పదండి
0: పదండి పదండి పదండి.

0: అవును కమల, భగవాన్ బాబా వారు మనకన్నీ పుష్కలంగా ఇచ్చారు. ఒక్క పిల్లల్ని తప్ప. సర్వజ్ఞులైన స్వామివారు ఎందుకలా చేశారు అన్న భావంతో ఉడతాభక్తిగా 10 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తున్నాం కదా.
1: అవునండి, చక్కగా చదువుకుని పైకొస్తున్న పిల్లల్ని చూస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందో.
0: కమల, మీటింగ్ టైం అవుతోంది, పద పద.
2: బుద్ధుద్దు, వీరస్వామి బాబాయ్, వెంకట స్వామి బాబాయ్, నన్ను ఎత్తుకెళ్ళొద్దు. అయ్యగారు, అమ్మగారు, నన్ను రక్షించండి. నేను గుర్రాలు కూడా పోను, బిచ్చమెత్తుకదైనా పెద్ద చదువులు ఇక్కడే చదువుకుంటాను.
0: ఎవరయ్యా మీరు? పిల్లాడిని ఎత్తుకోవటం ఏంటి?
3: మీరెవరండి? ఇటీగాడిని ఎంకెస్కొచ్చి మాట్లాడుతున్నారు.
0: నా పేరు విశ్వనాథం, లీడింగ్ లాయర్ని.
4: విషయం పూర్తిగా చెప్పమంటారా, కొంచెంగా చెప్పమంటారా?
0: కొంచెంగా చెప్పడం ఏంటి, పూర్తిగా చౌదరి గాని. ఇదిగో కమల, ఆ పిల్లవాడిని తీసుకెళ్లి కాసేపు తీర్చు. చాలా కంగారుగా ఉన్నాడు పాపం.
1: రా బాబు ఇటు.
3: కొంపదీసి కట్టపడి పట్టుకున్న కిటికాన్ని తప్పిస్తారా ఏంటి?
0: ఆ పిల్లవాడిని తప్పించాల్సిన అవసరం మాకేంటి? చెప్పండి, విషయం ఏంటో పూర్తిగా చెప్పండి.
4: మాది గుర్రాలగూడెం అండి. నా ఇంటికి, వీరస్వామింటికి మధ్య కిష్టిగాడి కూర్చండి.
3: నాకు వెంకట స్వామికి పొలాలున్నాయండి. కిట్టిగాడు వాళ్ళకి పొలం లేదండి, కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళండి.
4: దానికి తగ్గట్టు కిట్టిగాడికి తండ్రి గోసేయకు ఆయాసం, తల్లి మునెమ్మకు నీరసం అండి.
3: గోసేయకేమో సలెత్తే ఆయాసం, వర్షం సినుగు పడితే ఆయాసం. ఆడి ఆయాసం చూసి ఆడు బతుకుతాడా బతకడా అని మునెమ్మ నీరసం మరింత ప్రమాదకరంగా పెరిగిపోయిందండి.
0: ఆగండి ఆగండి ఆగండి, కథ పూర్తిగా చెప్పమన్నానని ఆడికి ఆయాసం, ఈ ఒక నీరసం అంటూ చాటబార్థం చెబుతారేంటయ్యా?
4: అయ్యా, తమ పేరేమన్నారు?
0: విశ్వనాథం, లాయర్ విశ్వనాథం.
4: విషయం పూర్తిగా అర్థం కావడానికి అన్ని ఇడమర్సి చెప్పాలి కదండి.
0: సరే సరే, కిష్టిగాడిని మీరు ఎత్తుకుపోయే ప్రయత్నానికి వాళ్ళ నాన్న ఆయాసానికి, అమ్మ నీరసానికి సంబంధం ఏంటి?
3: అస్సలు పాయింట్ అదేనండి. వాళ్ళ ఆయాస నీరసాల వల్ల కూలీనాలికి వెళ్ళటం అంతంత మాత్రంగా ఉండేదండి.
4: దానికి తగ్గట్టు వైద్యం ఖర్చులు, సంపాదన లేదని ఖర్చులు ఆగవు కదండి.
0: ఖర్చులకు డబ్బులేక మీ దగ్గర ఉన్న డబ్బులు అప్పు చేశారా?
4: అబ్బా, ఎంత సిటికలో అసలు ఈసేం పట్టేశారండి.
0: ఎంత ఇచ్చారండి డబ్బు?
4: నేను 30,000 అండి, మా వీరస్వామేమో 30,000 అండి.
3: కూటి గడవనప్పుడు, ఆరోగ్యం చెడ్డప్పుడు కాస్త కాస్త తీసుకున్నది తడిసి మోపడై కూసుందండి.
0: సరేలేవయ్యా, 60,000కే పిల్లాడిని ఎత్తుకెళ్తారా? అయినా అప్పు చేసిన తల్లిదండ్రులు వదిలి పిల్లాడి మీద పట్టడం ఘోరం కదయా.
3: అయితే మీకు అసలు విషయం చెప్పాలండి, మా గుర్రాలగూడెం పక్కన ఓ వాగుంది. ఏం చెప్పకుండా వాగుకి ఎగవనున్న లాకులెత్తారు. క్షణాల మీద వాగు పొంగి అందులో కొట్టుకుపోయారు గోసయ్య, మునెమ్మ.
0: అయ్యో పాపం, అయ్యయ్యో. అతనికి ఇంకెవరు లేరా?
4: ఎవరు లేకపోవట్టే కదండి, కిట్టిగాడిని ఎత్తుకుపోయి సేలలో పనులు చేయించి అప్పు రాబట్టుకుందామని.
3: కిటిగాడు చదువు పిచ్చితో మా కళ్ళు కప్పి పట్టణానికి పారిపోయి వచ్చాడు.
0: ఓ, మీకు డబ్బు కావాలి అంతేగా? నేను ఏర్పాటు చేస్తాను.
4: మీరా? మీ ఇంట్లో పనోడి కింద పెట్టుకుంటారా?
0: ఏవయ్యా, ముక్కు పచ్చలారని ఆ పసివాడి చేత పని చేయించుకునే వాళ్ళ కనిపిస్తున్నావా? కృష్ణ, పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలన్న కోరికను నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తానంతే.
3: మా కిట్టిగాడి రొట్టె ఇరిగి నేతిలో పడ్డానన్నమాట.
4: కిట్టిగాడి చదువుల పిచ్చి తీరబోతుందన్నమాట.
0: సరే సరే, రండి మా ఇంటికి వెళ్దాం, పదండి. మీకు డబ్బిస్తాను, రండి.

0: ఏమండి, ఈ వేళ నాకు చాలా ఆనందంగా ఉందండి.
1: విశేషం?
0: మీకు తెలియని విశేషాలే ఉంటాయండి. భగవాన్ బాబా గారి దయవల్ల మనకు పిల్లలు లేరన్న కొరత తీరుస్తూ మంచి పిల్లవాడు దొరికాడు. ఏదన్నా చెప్తే ఇట్టే గ్రహిస్తున్నాడు. చక్కని మేనర్స్.
2: అవును, నేను గమనిస్తున్నాను. బాబావారి అపార కరుణకు నిదర్శనమా అన్నట్టు కృష్ణ అడాప్షన్ ప్రొసీజరు కేవలం 3 రోజుల్లో కంప్లీట్ అయ్యి సర్టిఫికెట్ చేతికి రావటం
1: చాలా ఆశ్చర్యంగా ఉంది.
0: అవునండి, ఆ వీరస్వామి వెంకటస్వామి ఏం గొడవలు పెట్టి కృష్ణను మనకు దక్కకుండా చేస్తారేమో అని చాలా భయపడ్డానండి.
2: వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అని అంటారుగా బాబావారు. ఇది పూర్తిగా బాబావారి సంకల్పం కాబట్టే ఏ భయాలు లేకుండా అభయాలు పుష్కలంగా లభిస్తున్నాయి. కృష్ణ, కృష్ణ!
3: అయ్యగారు, 3 రోజుల నుంచి మీకు విషయం చెప్పాలని.
2: విషయం తర్వాత చదువు గాని ముందు మమ్మల్ని నాన్నగారు అమ్మగారు అని పిలవాలి, సరేనా?
3: అలాగే నాన్నగారు.
0: తండ్రి, నువ్వు భాష కూడా మార్చుకోవాలి నాన్న. విషయం చెప్పాలి అని కాదు, విషయం చెప్పాలి అని అనాలి. లేకపోతే స్కూల్లో పిల్లలు నిన్ను ఎగతాళి చేస్తారు నాన్న.
3: అమ్మో, అంత పెద్ద స్కూలా అది?
2: పెద్ద స్కూలే కాదు, మంచి స్కూలు. హైదరాబాద్ లోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూల్ వారు నేర్పిన క్రమశిక్షణ, సేవాభావం ఈనాడు నన్ని స్థానంలో నిలబెట్టాయి.
3: శ్రీ సత్యసాయి విద్యావిహార్ పేరు చాలా బాగుంది. పేరు చాలా బాగుంది.
2: వెరీ గుడ్, వెరీ గుడ్.
3: నాన్నగారు,
2: నానా,
3: అంత పెద్ద స్కూల్ అంటున్నారు, పల్లెటూరు నుంచి వచ్చిన వాణ్ణి కలుపుకుంటారో కలుపుకోరో?
2: ఆ స్కూల్లో అటువంటి భేదాలుండవు.
3: అవునా?
2: మనుషులంతా ఒక్కటే అన్న మూల సూత్రం మీద ఉంటుంది బోధన అంతా కూడాను.
0: మనుషులంతా ఒకటేనన్న భావంతో పాటు సర్వజీవుల పట్ల, అంటే పశు పక్ష్యాదుల పట్ల కూడా ప్రేమ భావంతో మెలిగేలా తీర్చిదిద్దుతారు.
3: అవునా, చాలా బాగున్నాయి. నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది.
2: అన్ని ఇప్పుడే చెప్తే ఎలా? శ్రీ సత్యసాయి విద్యావిహారు ఎంత గొప్పదో ఒకటొకటిగా నీకు నువ్వే అర్థం చేసుకోవాలి.
3: నాన్నగారు, అమ్మగారు, నన్ను ఆశీర్వదించండి.
2: అయ్యో కృష్ణ, ఏంట్రా ఇది?
3: నిజంగా నాకు ఇంత మంచి తల్లిదండ్రులనిచ్చిన మ్యాజిక్ బుక్ కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి.
2: మ్యాజిక్ బుక్ మమ్మల్ని ఇవ్వడం ఏంటి, దానికి థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటి?
3: చెప్తానుండండి. నేను మా ఊరు నుంచి చదువు మీద పిచ్చితో పారిపోయి వచ్చాను, కాని ఇంత పెద్ద పట్టణంలో ఎలా బతకాలా, పూట కడిచే దెట్టాగా అని ఆలోచిస్తూ ఆకాశం వంక చూస్తూ దేవుడికి విన్నపాలు మొదలు పెట్టాను. అప్పుడు నా కాలికి ఒక పుస్తకం తగిలింది.
0: ఏదో డిటెక్టివ్ సినిమా కథ చెప్పినట్టు చెప్తున్నావే.
3: అవునమ్మా, నిజంగా అలాగే అయింది. పుస్తకం తెరిచి చూతును కదా, అందులో నా కథ ఉంది.
2: ఆ పుస్తకంలో నీ కథ ఉంటవేంట్రా?
3: అదే ఆశ్చర్యం నాన్నగారు. కథంతా అయిపోయిన తర్వాత పేజీలో ఖాళీ ఉంటే నాకు మంచి తల్లిదండ్రుల్ని ప్రసాదించు, గొప్ప గొప్ప చదువులొచ్చే అదృష్టం కలిగించు అని రాశాను.
0: బావున్నాయి కృష్ణ నీ కోరికలు.
3: అంతేకాదమ్మగారు, మరో అద్భుతం ఏంటంటే రాసిన అక్షరాలు రాసినట్టే మాయమైపోయాయి.
2: రాసిన అక్షరాలు రాసినట్టు మాయమవుటేంటి కృష్ణ, ఏం అర్థం కావట్లేదు.
3: నిజం నాన్నగారు, ఒట్టు ఆ మ్యాజిక్ పుస్తకాన్ని చూపిస్తా చూడండి. అయ్యో, ఎక్కడ పెట్టాను?
0: అయ్యో కృష్ణ, ఏమైంది? ఎందుకు అలా కంగారు పెడుతున్నావు నానా?
3: అమ్మగారు, మ్యాజిక్ పుస్తకం కనబడటం లేదమ్మా.
2: రూమ్ లో ఉందేమో చూడు.
3: లేదు నాన్నగారు, ఇందాక కొత్త బ్యాగ్ లో పుస్తకాలు సర్దేటప్పుడు చూసి మరీ బ్యాగ్ లో పెట్టాను.
0: కృష్ణ, మ్యాజిక్ బుక్ అంటున్నావు కదా, నీకు చెప్పకుండా వచ్చింది. నీ కోరిక తెలుసుకుని నిన్ను చేర్చాల్సిన చోటుకు చేర్చి మాయమైపోయి ఉంటుంది.
3: అయ్యో, మళ్ళీ కనపడదా మ్యాజిక్ బుక్?
2: దిగులు పడ కృష్ణ, నీకేదన్నా మేలు చేయాలన్నప్పుడు మళ్లీ ప్రత్యక్షమవుతుందిలే. ఇవాళ శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో స్పెషల్ ప్రోగ్రాం ఉంది, అది చూస్తే నీకు చక్కని అవగాహన కలుగుతుంది. పద, స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాం.
3: అలాగే నాన్నగారు.

0: శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూల్లోకి వెళ్లేది ఇటేనా అండి?
1: ఇటే గాని, స్కూల్లో కొత్తగా చేరుతున్నావా?
0: అవునండి.
1: ఓ, యూఆర్ సో లక్కీ, చాలా అద్భుతమైన రోజును చేరుతున్నావు నువ్వు తెలుసా?
0: అద్భుతమైన రోజేంటండి?
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ విద్యావిహార్ స్కూల్ ని ప్రారంభించింది ఈ రోజే.
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారంటే ఎవరండి?
1: ఆయన భగవంతుడు.
0: హా, భగవంతుడు స్కూల్ ప్రారంభించడం ఏంటండి?
1: అబ్బో, అదో పెద్ద కథలే. ముందు ముందు నీకే అర్థమవుతుంది.
0: అవునా, ఇంతకీ మీరెవరండి?
1: నా పేరు నవీన్, స్టూడెంట్ ని.
0: ఓహో, మీ నాన్నగారు
1: ఎమ్మెల్యే.
0: ఎమ్మెల్యే గారు అబ్బాయి అయ్యుండి ఇక్కడ చదవడం ఏంటండి?
1: ఎమ్మెల్యే గారు అబ్బాయినైతే నేనేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డానా? నాకేమన్నా కొమ్ములున్నాయా? ఈ శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో అలాంటి భేదాలేమీ ఉండవు. ఇక్కడ చదువుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి.
0: అలాగా అండి.
1: ముందు నువ్వా అండి ఆపు. ఇక్కడ అందరము ఒకరినొకరు సాయిరాం సాయిరాం అని పలకరించుకుంటుంటాం.
0: బావుందండి. ఇక్కడ ఆటలు పాటలు కూడా నేర్పుతారా సాయిరాం?
1: చూడు సాయిరాం, ఇవాళ స్కూల్ ఇనాగ్రల్ డే అని చెప్పానుగా, కల్చరల్ ప్రోగ్రామ్ టైం అవుతుంది. ముందు అది చూద్దాం.
0: అలాగే.
1: తర్వాత ప్రిన్సిపల్ గారిని అడిగి స్కూల్ యాక్టివిటీస్ ఆల్బమ్ చూద్దూ గాని నువ్వే. అప్పుడు నీకే శ్రీ సత్యసాయి విద్యావిహార్ గురించి అంతా అర్థమవుతుంది.
0: ఈ ఐడియా చాలా బాగుంది. పదండి సాయిరాం, కల్చరల్ ప్రోగ్రామ్ చూద్దాం. అవును, ఆయనెవరండి?
1: వారే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, భగవంతుడు.
0: భగవంతుడా? భగవంతుడు ఇట్లా ఉన్నాడేంటి? శంఖం చక్రం గద ఏమీ లేకుండా.
1: అన్నీ ముందు ముందు నీకే తెలుస్తాయని చెప్పానుగా సాయిరాం.
0: స్కూల్ ఆల్బమ్ చూసి అన్నీ తెలుసుకుంటాను. పదండి సాయిరాం.
1: పద పద.

అబ్బో, ఎంత బావున్నాయి ఇక్కడ కార్యక్రమాలు. చదువుతో పాటు సేవకి పెద్ద పీట వేయటం చాలా బావుంది. చిన్నప్పటినుంచి ఇటువంటి స్కూల్లోనే చదవాలని కోరుకునేవాణ్ణి. ఇక్కడే చదువుకుంటాను, నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకుంటాను.

0: మూర్తి, కృష్ణ లేటెస్ట్ అచీవ్మెంట్స్ గురించి విన్నావా?
1: వినలేదు వినోద్. ఏంటి అంత గొప్ప విశేషం?
0: కృష్ణ రీసెర్చ్ ప్రాజెక్ట్ ని అనుకున్న టైం కన్నా ముందే కంప్లీట్ చేయటమే కాక ఎనలైజ్ చేసిన విధానం అత్యద్భుతంగా ఉందట.
1: అవునవును, ఆ విషయాన్ని యూనివర్సిటీ వారు ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించారని మొన్న గోపాలకృష్ణ ఫోన్ చేసి చెప్పాడు.
0: అది పాత వార్త.
1: మరి లేటెస్ట్ న్యూస్ ఏంటి?
0: యూనివర్సిటీ వారి ప్రెస్ రిలీజ్ చూసి ఇంప్రెస్ అయిన ఓ మల్టీనేషనల్ కంపెనీ వారు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారట కృష్ణకి.
1: కృష్ణ కృషికి, పట్టుదలకు అంకురార్పణ హైదరాబాద్ లోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో జరగటం పూర్వ విద్యార్థులమైన మనందరికీ గర్వకారణం కదా.
0: అవునవును, జూన్ 24 నాడు జరగబోయే శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారట కృష్ణని.
1: ఎంత అదృష్టం, తను చదువుకున్న స్కూల్ కి తనే ముఖ్య అతిథిగా రావటం అరుదైన అవకాశం.
0: ఎస్, కృష్ణని పర్సనల్ గా అభినందించే అవకాశం కలగబోతోంది మనకు. వి ఆర్ ఆల్సో లక్కీ.

0: అందరికీ సాయిరాం. అనూహ్యమైన పరిస్థితుల్లో మన శ్రీ సత్యసాయి విద్యా విహార్ లో విద్యార్థిగా చేరిన కృష్ణ ఇక్కడి క్రమశిక్షణ, స్వామివారు బోధించిన మానవతా విలువలతో కూడిన విద్యకు సేవను జోడించి విద్యార్థిని విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పడే విధంగా రూపకల్పన చేసి అత్యంత నిబద్ధతతో అమలు పరచడం పట్ల ఎంతో ఆకర్షితుడై మరింత పట్టుదలతో చదివి 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తదనంతరం కాలేజీ విద్యలోనూ, ఆపై పోటీ పరీక్షలలోనూ ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ మన శ్రీ సత్యసాయి విద్యా విహార్ పూర్వ విద్యార్థిగా తనకు, విద్యా విహార్ కు మంచి పేరు తెచ్చాడు. అటువంటి ప్రతిభాశాలి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయటం ఆనందదాయకం. శ్రీకృష్ణకు సాదర స్వాగతం పలుకుతూ తన మనోగతాన్ని ఆహూతులతో పంచుకోవలసిందిగా కోరుతున్నాను. జై సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ ఆహుతులైన సాయి సోదర సోదరీమణులకెల్లరకు సాయిరాం చెప్పుకుంటున్నాను. శ్రీ సత్యసాయి విద్యా విహార్తో నా అనుబంధం, ముఖ్యంగా విద్య విషయంగా, నా శ్రమ పట్టుదల వల్లనూ, అనూహ్యంగా నాకు లభించిన మ్యాజిక్ బుక్ వల్లనూ అని ఇన్నాళ్లు భావించాను. ఆ మ్యాజిక్ బుక్ నాకు లభించినంత ఆశ్చర్యంగా మాయమవటం కూడా మీలో చాలామందికి తెలుసు. అయితే ఈనాడు నాకు కనువిప్పు కలిగించిన ఓ అద్భుత ఆశ్చర్యకర పరిణామాన్ని మీ ముందుంచుతున్నాను. నేను శ్రీ సత్యసాయి విద్యా విహార్లో చేరిన రోజు నా పుస్తకాల బ్యాగ్లో నుంచి మాయమైన మ్యాజిక్ బుక్ ఇంతకు ముందు ప్రిన్సిపాల్ గారి గదికి వెళ్ళినప్పుడు వారి టేబుల్పై ప్రత్యక్షమై నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాజిక్ బుక్ అక్కడికి ఎలా వచ్చిందో ప్రిన్సిపాల్ గారికి కూడా తెలియదన్నారు. సంభ్రమాశ్చర్యాలతో ఆ పుస్తకాన్ని తెరిచాను. అప్పుడు నాకు జ్ఞానోదయమైంది. శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులైన మేము సాధించిన విజయాలన్నీ దైవ సంకల్పాలని, మేము శ్రీ సత్యసాయి బాబావారు మలిచిన శిల్పాలమని అవగతమైంది. ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అన్నట్లు శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థిని విద్యార్థులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, రక్షణ రంగ నిపుణులుగా, విద్యావేత్తలుగా, ఆ రంగం ఈ రంగం అనేమిటి, ప్రతి రంగంలోనూ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తున్న వైనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీఫలమేగా అన్న భావన మనస్సును పులకింపజేస్తున్నది. మీరే తిలకించండి, మహావతారులు, సర్వదేవతాతీత స్వరూపులు అయిన భగవాన్ బాబావారి స్వహస్తాలతో రాసిన అపూర్వ అపురూప సందేశం.
2: కృష్ణ, అందుకో ఆశీర్వచనములు. బీద సాదలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు అని ప్రకటించిన నేను నీలో చదువు పట్ల గల ఆర్తిని గమనించి మ్యాజిక్ పుస్తకంగా నీ జీవితంలో ప్రవేశించాను. మరణించిన తల్లిదండ్రుల స్థానంలో మంచి తల్లిదండ్రులను ప్రసాదించమన్న నీ కోరికననుసరించి నా ప్రగాఢ భక్తులైన విశ్వనాథం కమలల దరికి నిన్ను చేర్చాను. నీ ఉన్నత విద్యాభిలాషకు పటిష్టమైన పునాదులు ఏర్పరచటానికి నా బోధనలకు అనుగుణంగా ఆదర్శ విద్యావ్యాప్తి జరుపుతున్న శ్రీ సత్యసాయి విద్యా విహార్ను నీకు వేదికగా చేశాను. ఆ మ్యాజిక్ పుస్తకాన్ని నీ వద్దనే ఉంచితే నీ కోరికల పుట్ట వెర్రితలలు వేస్తుందని ఆ పుస్తకాన్ని నీ నుంచి దూరం చేశాను. అయితే నువ్వు సాధించినవన్నీ నీ ప్రతిభ వల్ల కాదని, నా సంకల్పం వల్ల మలచబడ్డ శిల్పానివన్న ఎరుక నీకు కలిగించటానికి ఆ పుస్తకాన్ని మళ్లీ నీ దరికి చేర్చాను. శ్రీ సత్యసాయి విద్యా విహార్లో నేర్చుకున్న దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతితో నీ జీవితం అర్థవంతం చేసుకో. ఆర్తులను ఆదుకోవటం నీ పరమావధి చేసుకో. సాయి పదంలో నీ పయనం సుసంపన్నం చేసుకో. ప్రేమతో నీ బాబా.
1: సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి

0: Sukhati Tyajate Vidya. సుఖమును కోరువాడు విద్యను పొందలేడు.
1: The one who is after comfort cannot have any education.
0: విద్యార్థి త్యజే సుఖం. నిజముగా విద్యార్థి సుఖమును ఆశించడు.
1: In fact, a true student will not be after comforts.
0: విద్యను పొందిన వానికి సుఖము అక్కరలేదు. సుఖమును ఆశించినటువంటి వాడు విద్యను పొందలేడు.
1: To receive education, he doesn't need any comforts. And if he wants them, he cannot be a learner.
0: ఈ విశాల ప్రపంచమునందు ప్రతి మానవ శరీరము ఏదో ఒక ప్రయోజనార్థమై అందుకున్నదే కాని కేవలము పశు పక్షి మృగాదుల వలె ప్రపంచమును అనుభవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు ప్రియవ్రతుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇస్ హియర్ విత్ ఎ డెఫినెట్ పర్పస్, నాట్ టు సింప్లీ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ పాస్ ఆఫ్ టైమ్ లైక్ బర్డ్స్ అండ్ బీస్. There is one, the Priyavrata,
0: animal.
1: Like animal, there is Priyavrata who has understood the purpose of life.
0: Prati manavuni yokka janmamu oka prayojanamulo anubhavinchali, antinchali.
1: Every human life must have a meaning and purpose.
0: Manava janmamulaku lakshyam emiti aneetundi satyanni gurtinchali.
1: One has to recognize the aim of human life.
0: లక్ష్యము లేనటువంటి జీవితము కేవలము పశు జీవితమే.
1: ద లైఫ్ వితౌట్ ఎన్ ఎయిమ్ ఇస్ ద లైఫ్ ఆన్ అనిమల్.
0: ప్రయోజనమును సాధించలేనటువంటి జీవితము ఇది కేవలము మూర్ఖ జీవితమే.
1: ఎ పర్పస్ లెస్ లైఫ్ ఇస్ ఎ ఫూలిష్ లైఫ్.
0: కనుక మానవ జన్మ ఎత్తి కూడాను నేను ఈ భౌతికమైనటువంటి సుఖములను ఆశించటము ఇది నా ప్రధాన లక్ష్యము కాదు. ఇది ప్రయోజనమైనటువంటి యొక్క ఆదర్శము కాదు.
1: Having taken human birth to be after physical comforts is not my aim, nor would it serve the purpose.
0: అని గాఢముగా విశ్వసించినటువంటి వాడు ప్రియవ్రతుడు.
1: ప్రియవ్రతుడు హ్యాస్ సచ్ స్ట్రాంగ్ ఫీలింగ్.
0: ఇతను స్వయంభూ మనువు యొక్క రెండవ కుమారుడు.
1: హీ ది సెకండ్ సన్ ఆఫ్ స్వయంభూ మనువు.
0: నిన్నటి దినము ఉత్తానపాదుడనేటువంటి కుమారుడైన ధ్రువుని చరిత్రను చక్కగా మీరు గుర్తించారు.
1: యు హావ్ అండర్స్టూడ్ వెరీ వెల్ ద స్టోరీ ఆఫ్ ధ్రువ ద సన్ ఆఫ్ ఉత్తానపాద.
0: ఈనాడు ఉత్తానపాదుని యొక్క సోదరుడైనటువంటి ప్రియవ్రతుని యొక్క చరిత్రను కూడాను చక్కగా మీరు గుర్తించాలి.
1: టుడే యూ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద స్టోరీ ఆఫ్ ప్రియవ్రత ద బ్రదర్ ఆఫ్ ఉత్తానపాద.
0: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఈ ప్రాకృతమైనటువంటి ఆనందములు కేవలము క్షణభంగురం.
1: The physical comfort and worldly happiness are momentary.
0: ఇవన్నీ కూడాను కేవలము స్వప్న దృశ్యముల వంటివి.
1: They are like dreams.
0: స్వప్నములో దర్శించినటువంటివి అనుభవించినటువంటి యొక్క చర్యలు జాగ్రత్తలో ఏమాత్రం కూడాను మనకు అనుభూతికి రావు.
1: The experiences, all your actions that you have dreamt, you don't have them in the waking state.
0: ఈ భౌతిక ప్రపంచమునందు అనుభవించినటువంటి సమస్త సౌఖ్యములు ఆనందములు ఆత్మతత్వమునకు ఏమాత్రము అనుగుణంగా ఉండవు.
1: ఆల్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్స్ విల్ నాట్ కన్ఫర్ బ్లిస్ టు ఆత్మ.
0: అని సత్యాన్ని గుర్తించే నిమిత్తమై భౌతికాన్ని విసర్జించి ఈ భౌతిక సుఖములు నాకు అక్కరలేదని త్యజించి కేవలము స్వప్న దృశ్యముల వంటివి.
1: దే ఆర్ లైక్ డ్రీమ్స్.
0: స్వప్నంలో దర్శించినటువంటివి అనుభవించినటువంటి యొక్క చర్యలు జాగ్రత్తలో ఏమాత్రం కూడాను మనకు

0: తాను రాజ్యమును కూడాను విడచి తాను అరణ్యములో ప్రవేశించాడు.
1: సో థింకింగ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్ సాక్రిఫైస్డ్ ఆల్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
0: అది ఎట్టి వయస్సు?
1: అట్ వాట్ ఏజ్?
0: 19వ సంవత్సరం.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 19.
0: ఇలాంటి వయస్సునందు ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క సౌఖ్యం యొక్క త్యాగము ఎవ్వరు కూడాను ఈనాడు త్యజించడానికి ప్రయత్నించరు.
1: నో వన్ టుడే ఎవర్ ట్రైస్ టు సాక్రిఫైస్ ది కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ అట్ దిస్ ఏజ్.
0: ఇది సర్వ సుఖములకు, సౌభాగ్యములకు, సర్వానందములకు అనుభవించవలసినటువంటి ఒక సమయము.
1: దిస్ ఇస్ ద టైమ్ వెన్ ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: అట్టి యవ్వన వయసునందు ఈ ప్రియవ్రతుడు సర్వమును త్యజించి దైవ చింతన యందు కాలమును సార్థకం గావించుకోవాలని, దైవాన్వేషణ నిమిత్తమే తన యొక్క జీవితము అర్పితం గావించవాలని అరణ్యములో ప్రవేశించాడు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ ప్రియవ్రత హాస్ డిటర్మిన్డ్ టు స్పెండ్ హిస్ టైమ్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ టు సర్చ్ ఫర్ లార్డ్ అండ్ డిసైడెడ్ టు డెడికేట్ హిస్ లైఫ్.
0: నిరంతరము దైవ చింతన తప్ప, దైవ రూపమును చిత్రించుకోవటం తప్ప అన్య చింతలకు ఏమాత్రం కూడా అవకాశం అందించలేదు.
1: But for the thought of the Lord, picturizing his beautiful form, he didn't give any scope for any other thing.
0: లోకములోని మానవులు నేను నాది అనేటువంటి ఈ రెండు పదములతోనే కట్టబడి అనేక విధములైనటువంటి యొక్క బాధలకు గురి అయి అశాంతికి లోనై జీవితమును వ్యర్థము గావించుకుంటున్నారు.
1: In this world, many of the human beings spend time being the thought of I and mine and suffer a lot and are restless.
0: ఈ నేను నాది అనేటువంటి పదములకు సరైన అర్థమును గుర్తించుకోలేకపోవటం చేతనే మానవుడు ఈ విధమైనటువంటి బంధనకు గురి అవుతున్నాడు.
1: As the man doesn't understand the meaning of these two words, I and mine, he is bound.
0: ఈనాటి మానవుడు నేను అనేటువంటి దాన్ని దేహాభిమానంతో అనుభవిస్తున్నాడు.
1: Man goes by this word I, taking the body as its meaning.
0: నావి అన్నటువంటివి కేవలము భౌతికమైనటువంటి యొక్క పదార్థముల యొక్క తత్వంగా విశ్వసిస్తున్నాడు.
1: He thinks the physical objects go by this word mine.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి పదార్థములు కేవలము నావి అని భ్రమిస్తున్నాడు.
1: He thinks all the physical objects belong to him.
0: ఈ విధమైనటువంటి యొక్క పదార్థములను గుర్తించుకోవటం చేతనే మానవుడు సత్యార్థాన్ని విచారించలేకపోతున్నాడు.
1: Because of these wrong interpretations, he is not understanding the truth.
0: నేను అన్నటువంటిది ఆత్మకు సంబంధమైనటువంటిది.
1: This I relates to Atma.
0: నాది అనేటువంటిదంతా దేహమే.
1: Mine relates to the body.
0: కనుక నాది అనేటువంటి దేహమును నేను అనేటువంటి యొక్క ఆత్మ నిమిత్తమై ఉపయోగించవలసినదే కాని అన్య కర్మల యందు దీనిని అంకితం గావించరాదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చాడు ఈ ప్రియవ్రతుడు.
1: Therefore, this word mind, which relates to the body, is gifted to understand this I that is Atma, is well recognized by Priyavrata.
0: నాది అయినటువంటి ఈ దేహము నేను అయినటువంటి యొక్క క్షేత్రజ్ఞుని గుర్తించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని భౌతికమైనటువంటి యొక్క సుఖ సంతోషములు అనుభవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ప్రియవ్రతుడు గుర్తించాడు.
1: ప్రియవ్రత హ్యాస్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దిస్ మైండ్ ద బాడీ ఈజ్ ఇంటెండెడ్ టు రికగ్నైజ్ టు నో ద ఇన్వెల క్షేత్రజ్ఞ అండ్ నాట్ టు ఎంజాయ్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: నాది అనేటువంటిది కేవలం క్షేత్రమే.
1: దిస్ మైండ్ ఈజ్ జస్ట్ ద ఫీల్డ్ క్షేత్ర.
0: నేను అనేటువంటిది క్షేత్రజ్ఞుడు.
1: దిస్ ఐ ఈజ్ ద నోవర్ క్షేత్రజ్ఞ.
0: కనుక నేను క్షేత్రజ్ఞుని గుర్తించుకునే నిమిత్తమై క్షేత్రం ఏర్పడినటువంటిదే కాని అన్య కర్మలు యందు ఆనందాన్ని అనుభవించి అన్య భోగములు యందు దీనిని అంకితం గావించి కేవలం పశుపక్షి మృగాదుల వలె జీవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ప్రియవ్రతుడు గుర్తిస్తూ వచ్చాడు.
1: ప్రియవ్రత హ్యాస్ నోన్ దిస్ ట్రూత్ దట్ దిస్ బాడీ ఈస్ గివెన్ టు నో ద నోయర్ అండ్ నాట్ టు స్పెండ్ టైమ్ లైక్ బర్డ్స్ అండ్ అనిమల్స్.
0: నేటి విద్యార్థులకు నాటి విద్యార్థులకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఇదియే.
1: హియర్ లైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే
0: నేటి విద్యార్థులు భౌతికమైన లక్ష్యమునందు ఉంచుకొని అదియే సత్యనిత్యమని భావించి దాని నిమిత్తమై కాలమును కర్మమును కాయమును కూడాను అంకితం చేస్తున్నాడు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే

0: day. Take this world as permanent, eternal, and waste their time and body.
1: కానీ నిజమైనటువంటి ఆత్మతత్వమే సత్యనిత్యమని భావించి దాని నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ కాయమని విశ్వసించి ఈ బాహ్యమును త్యజించి అంతర్ముఖమైనటువంటి ఆనందమును అనుభవించే నిమిత్తమై ఆనాటి విద్యార్థులు పాటుపడుతూ వచ్చారు.
0: The students of those days have taken this eternal permanent truth, the Atma. For that they have sacrificed all the external enjoyment and spent their lifetime.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి ప్రియవ్రతుడు ఎంతో కాలం అరణ్యములో కందమూలాదులు భుజించి కేవలము నీరును గ్రోలి అనేక రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయి తాను ఆత్మవిద్యను అభ్యసించే నిమిత్తమై అనేక శ్రమలకు గురి అయ్యాడు.
0: హావింగ్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్, ప్రియవ్రత వాజ్ సింప్లీ పార్టేకింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్, డ్రింకింగ్ వాటర్ అండ్ సఫర్డ్ ఎ లాట్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ, టు ఎక్స్పీరియన్స్ ఆత్మ.
1: కొంత గృహలలో ప్రవేశించి ఏకాంతమైనటువంటి యొక్క చింతన చేత మనసును పవిత్రముగా ఉంచుకుంటూ వచ్చాడు.
0: He entered into the caves and spent time all alone.
1: ఆత్మ విద్యకు మానసిక పరివర్తన, మానసిక నిర్మలత్వము అత్యవసరము.
0: To have the atmic knowledge, mental transformation, mental purity are needed.
1: మనసు నిర్మలంగా ఉండినప్పుడే ఆత్మ విద్య మనకు అలవడుతుంది.
0: When mind is pure, you can have atmic knowledge.
1: మనసు మాలిన్యము కావడానికి కారణం ఏమిటి?
0: What is the reason for the mind?
1: కేవలం ఇంద్రియముల చేత వస్తువులను అభిమానము అభివృద్ధి గావించుకోవటం చేతనే మనసు మాలిన్యమవుతుండాలి.
0: Because of attachment towards worldly objects, the mind is polluted.
1: ఈ విషయములపైన వస్తువులపైన మన యొక్క ఇంద్రియములను ప్రవేశపెట్టరాదు.
0: We should not allow our senses to go along the sensual pleasure and worldly objects.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి వస్తువులే మానవుని అనేక విధములుగా ఆకర్షిస్తూ ఉంటున్నాయి.
0: Only this ephemeral transient worldly objects that delude man.
1: ఈ ఆకర్షణ చేతనే తన ఆత్మానందమును కోల్పోతున్నాడు.
0: Because of this attraction he is losing the joy of
1: bliss. ఈ ఆకర్షించునవే కాని చాలా బంధింపచేయునవి.
0: You are attracted, no doubt, but you are led to bondage.
1: ఈ ఆకర్షణ ఎంతవరకు మానవుని బంధిస్తున్నది అనేటువంటి సత్యము మున్ముందు మనకు గోచరమవుతుంది.
0: You will know in future how far you are bound because of this attraction.
1: కనుకనే ఇంద్రియ నిగ్రహం అత్యవసరమని కూడాను తాను గుర్తింతో వచ్చాడు.
0: So he recognized that sense control is essential.
1: దీనినే కపిలుడు కూడాను యోగః చిత్తవృత్తి నిరోధకః అని కూడాను చాటుతూ వచ్చాడు.
0: The Kapila also said, yoga is the sense control.
1: ఇంద్రియ నిగ్రహమే గొప్ప యోగం.
0: సెన్స్ కంట్రోల్ ఇస్ గ్రేట్ యోగా.
1: ఈ యోగమే కర్మ సుఖౌశలం.
0: దిస్ యోగా గివ్స్ ఆల్ ద స్కిల్ ఇన్ యాక్షన్.
1: కనుక ఇట్టి యోగమును సాధించాలని తాను పట్టుపట్టాడు.
0: హిస్ డిటర్మిన్డ్ టు రీచ్ దట్ స్టేజ్ ఇన్ యోగా.
1: ఎంతకాలమైనను కుమారుడు రాకపోవటం చేత మనువు చాలా విచారించి అడవులకు వెళ్లి అనేక రకములుగా అతనికి బోధించి తన రాజ్యమును తాను ఏలమని తను ఆజ్ఞాపిస్తూ వచ్చాడు.
0: As the sun didn't return so long, Manu felt so sad, went to the forest, taught his son, requested him to come back
1: and
0: rule the kingdom.
1: మనువు యొక్క ప్రయత్నములన్నీ కూడా విఫలమైపోయినాయి.
0: All the efforts of Manu were in vain.
1: ఏమాత్రం కూడా నేను రాజ్యం లేనటువంటి సంకల్పం నాకు లేదని,
0: that he has no thought to rule,
1: రాజ్య బాధ్యతలంతా కూడా నాకు అక్కరలేదని,
0: that he doesn't want this responsibility,
1: నా తత్వమే నేను గుర్తించుకోలేనటువంటి వ్యక్తి, ఇంత ప్రజల యొక్క తత్వాన్ని ఏ రీతిగా నేను సమన్వయం చేయగలను,
0: I do not know myself, how can I understand the nature of people there,
1: ఇంత ప్రజలను నేను ఏ రీతిగా తృప్తి కావించగలను,
0: how can I satisfy all around,
1: కనుక ఇది నా చేత కానటువంటి పని,
0: so I can't do it,
1: నాకు అక్కరలేదు,
0: I don't want,
1: అని కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: He said in harsh words.
1: కానీ ఆ రాజ్యమును కూడాను మనువే పాలిస్తూ కొంతవరకు కూడాను ఈ ధ్రువుని తండ్రి అయినటువంటి ఉత్తానిపాదును కూడాను అప్పచెప్పి కాలం గడుపుతూ వచ్చాడు.
0: మను హవర్ కంటిన్యూ టు రూల్ ద కింగ్డమ్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ ఆల్సో రిక్వెస్టెడ్ ఉత్తానపాద టు లుక్ ఆఫ్టర్.
1: ఒకనాడు నారదుడు మను చక్రవర్తి దగ్గరికి వచ్చాడు.
0: వన్ డే నారద కేమ్ టు ఎంపరర్ మను.
1: మను చాలా విచారంగా ఉండినటువంటిది చూచాడు.
0: హీ సా మను వాస్ వెరీ సాడ్.
1: రాజా
0: కింగ్,
1: నీకేమి తక్కువ, ఎందుకు నీవు ఇంత విచారంలో మునిగి ఉంటున్నావు అని ప్రశ్నించాడు నారదుడు.
0: నారద క్వశ్చన్, రాజా, దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీథింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సాడ్?
1: ప్రతి వ్యక్తి కూడా కుశల ప్రశ్నలు వేయటము నారదునికి సహజము.
0: ఇట్స్ నేచురల్ క్వాలిటీ ఆఫ్ నారద టు మేక్ కైండ్ ఎంక్వైరీస్.
1: అప్పుడు మనువు, నారద, నా పరిస్థితి ఇట్టిది.
0: నారద, దిస్ ఇస్ మై ప్లైట్.
1: కుమారుడైనటువంటి ప్రియవ్రతుడు తను ఏమాత్రం కూడా నా మాటను అంగీకరించడం లేదు.
0: ద సన్ ప్రియవ్రత హ్యాస్ నాట్ కన్సీడెడ్ మై రిక్వెస్ట్.
1: కనుక ప్రియవ్రతుని ఎట్లయినా కూడాను రాజ్యమునకు తెప్పించి ఈ రాజ్యం యొక్క బాధ్యత అతనికి అప్పచెప్పాలని నేను అనేక విధములుగా విచారిస్తున్నాను.
0: ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ టైమ్స్ హస్ టు బ్రింగ్ బ్యాక్ ప్రియవ్రత.
1: దీనికి అవసరమని ప్రార్థించాడు. దీనికి మీ సహాయం అత్యవసరమని ప్రార్థించాడు.
0: హీ ప్రేడ్ ఫర్ హిస్ హెల్ప్.
1: నారదునికి అంతకంటే పని ఏమిటి?
0: నారద హ్యాస్ నో అదర్ టాస్క్ అదర్ దాన్ దిస్.
1: అక్కడి నుంచి బయలుదేరాడు.
0: అరణ్యంలో
1: ప్రవేశించి
0: ఎంటర్డ్ ద ఫారెస్ట్.
1: ప్రియవ్రతులకు అనేక రకములైనటువంటి బోధనలు సలుపుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ టీచింగ్ ప్రియవ్రత ఇన్ వేరియడ్ వేస్.
1: పిచ్చివాడా,
0: మ్యాడ్ బాయ్,
1: భగవంతుడు ఈ దేహమును అందించటము ఏదో ఒక విధమైనటువంటి ప్రయోజన నిమిత్తమై అందించాడు.
0: God has given this body with a definite purpose.
1: ప్రాకృతమైనటువంటి కర్మల యందు నీ యొక్క ప్రయోజనమును సార్థకం గావించుకొని
0: మేకింగ్ యూస్ బై ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ వరల్డ్లీ యాక్షన్,
1: మానసికమైనటువంటి స్థితి యందు దైవత్వాన్ని నీవు అనుభవించవచ్చును అన్నాడు.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ మెంటల్ రెల్మ్స్.
1: ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్
1: అని ప్రియవ్రతుడు ప్రశ్నించగా
0: ప్రియవ్రత ఆస్సు,
1: భగవంతుని యొక్క ఆజ్ఞలకు శిరసావహించటమే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: The main responsibility lies in obeying God's command.
1: భగవంతుడు ఏ నిమిత్తం ఈ దేహాన్ని అందించాడో
0: why God
1: కార్యములందు ఈ దేహాన్ని అంకితం చేయాలి.
0: Why God has given this body, I should fulfill the task.
1: ఏ కారణము లేకుండా భగవంతుడు కాయాన్ని అందించడు.
0: God has not given this body without any reason.
1: ఒక్కొక్క కాయమునకు ఒక్కొక్క విధమైనటువంటి ఒక కర్తవ్యం ఉంటుండాలి.
0: Each body has its own responsibility.
1: ఒక్కొక్క కర్తవ్యానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుండాలి.
0: Each duty has its aim behind.
1: ఈ ప్రయోజనమును సాధించే నిమిత్తమై ప్రభువు ఈ దేహాన్ని అందించాడు.
0: To realize that purpose, God has given this body.
1: నీవు రాజకుమారుడవు.
0: You are the prince.
1: రాజ్య పరిపాలనా విధానము నీ యొక్క కర్తవ్యము.
0: Your duty lies in administration of the kingdom.
1: నీవు రాజ్యమునకు వెళ్లి ప్రజల యొక్క ఆనందపరిచి వారికి అనుకూలంగానేటువంటి యొక్క పరిపాలనలో నీవు సార్థకం కావించుకోవాలి నీ జీవితాన్ని.
0: So you should redeem your life by going back to your kingdom, rule your kingdom and make people happy.
1: భగవంతుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించటము ఏమాత్రం కూడా నువ్వు సరి అయినటువంటి లక్ష్యం కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు డిజోబే గాడ్స్ కమాండ్.
1: నీవు చూచితివి కదా,
0: యూ హాస్ వాచ్డ్ ఇట్.
1: రైతు రెండెద్దులకు ముక్కులకు త్రాడు కట్టి ఒక త్రాడు ఒకవైపున లాగినప్పుడు ఆ ఎద్దు ఒకవైపున పోతుంది, రెండు త్రాడును లాగినప్పుడు సమానంగా నడుస్తుంది, ఏ వైపున లాగినప్పుడు ఆ ఎద్దు ఆ వైపున పరుగుతుంది.
0: Then the farmer works on with the two of the bulls, tying the rope with to the nostrils. If he pulls the same direction, they will go.
1: మానవ జీవితమునకు ఒక కర్తవ్యం అనేటువంటి ఒక సూత్రంను కట్టి భగవంతుడు ఎటువైపున లాగినప్పుడు అటువైపున పోవటము మన యొక్క ప్రధానమైన కర్తవ్యమని బోధిస్తూ వచ్చాడు.
0: Therefore, likewise, the human life is also tied up with a rope and it has to go along the direction in which it is pulled.
1: భగవంతుని నిర్ణయాలకు ఏమాత్రం కూడాను అడ్డు తగలకూడదు.
0: We should not come in the way of God's decision.
1: ఇది కేవలము భగవద్ ద్రోహంగా రూపొందుతుంది.
0: You'll be a traitor.
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించి తగినటువంటి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రబోధిస్తూ వచ్చాడు నారదుడు.
0: Narada went on telling you should obey Lord's command and conduct one's own self.
1: నారదుని ఆజ్ఞను ఉల్లంఘించలేక నారదుని బోధను మనసుపూర్తిగా అర్థం చేసుకుని తాను రాజ్యమునకు వెనుకకు తిరిగి వచ్చాడు.
0: He could not disobey the teaching of Narada. He wholeheartedly decided, he went back to his kingdom, started ruling.
1: మనువు ప్రియవ్రతునకు రాజ్యమును అప్పచెప్పి ఉత్తానపాదుని యొక్క రాజ్యమును తన ఉత్తముగా నేలుకోమని చెప్పి తాను శౌనికారణ్యమునకు వెళ్లాడు.
0: Manu handed over this kingdom to Priyavrata and also allowed the Uttamudu to rule the kingdom of Uttanapada and left the forest.
1: ఈ ప్రియవ్రతుడు తండ్రి నారదుని ఆజ్ఞను శిరసావహించి కొంతకాలం రాజ్యం ఏలాడు.
0: ప్రియవ్రత obeyed the command of the father and Narada and ruled the kingdom for some
1: time. తాను ఆ రాజ్యంలో ఉండలేకపోయాడు.
0: Later he could not continue to stay there.
1: ఏకాంత జీవితమే నా యొక్క ఆనందం యొక్క ప్రధానమన్నాడు.
0: The life of solitude was his chief aim.
1: వ్యక్తుల మధ్య విషయముల మధ్య, వస్తువుల మధ్య సంచరించడం అనేటువంటిది సరి అయినటువంటి సాధన కాలేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
0: హీ రికగ్నైజ్డ్ ద ట్రూత్ దట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ డస్ నాట్ సెంటర్ రౌండ్ లివింగ్ అమంగ్స్ పీపుల్.
1: మానవుడు మానవులతో ఎంత సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నో దైవం యొక్క సంబంధం అంతవరకు తరిగిపోతుంది.
0: The moment one has attachment towards people all around, you will have less and less of attachment towards God.
1: పదార్థం యొక్క సంబంధాన్ని ఎంతవరకు మనము ఆకర్షించుకుందమో అంత హీనమైపోతుంది మన యొక్క ఏకాగ్రత.
0: The more you are attracted by the worldly objects, your concentration will be less and less.
1: మన సమస్త దుఃఖములకును మూల కారణము ఈ యొక్క వస్తువుల యొక్క ఆకర్షణ, వ్యక్తుల యొక్క సమ్మోహమే.
0: For the entire misery, two are responsible. One is association with the individuals and attraction towards worldly objects.
1: ఒకరి నిమిత్తమై వచ్చినటువంటిది కాదు ఈ జీవితం.
0: The life is not given for anybody.
1: మా నిమిత్తమై వచ్చినటువంటిది. ఎవరి నిమిత్తమై వారు వచ్చినారు?
0: Each one has come on his own.
1: ఒకరికి ఒకరికి సంబంధం ఏ మాత్రమూ లేదు.
0: No one is related to anyone.
1: యాత్ర చేసేటువంటి యొక్క ప్రయాణికులు ఒక ఛత్రములో ఒకనాడు చేరుతారు.
0: Pilgrimage, they may gather.
1: తెల్లవారగానే ఎవరి పాటికి వారు యాత్ర సల్పుతూ పోతుంటారు.
0: Later, they depart in their own way.
1: ఈ ఛత్రములో ఒక నైట్ చేరినంత మాత్రమున వారికి వీరికి ఎట్టి సంబంధము ఉండదు.
0: Because they gather in a chautri, they are not related in any way.
1: సాయంకాలం అయ్యే సమయంకు అన్ని పక్షులు ఒక చెట్టును చేరుతుంటాయి.
0: By the evening time, all birds perch on the branch of a tree.
1: తెల్లవారగానే ఏ పక్షి ఏ మార్గమును వెళ్లాలో ఆ విధంగా వెళ్లిపోతుంటాయి. ఒకదానికోటి సంబంధమే లేదు.
0: Birds depart and fly off next morning, unrelated.
1: అదే విధముగానే మానవుడు తన జీవితమును, తన యొక్క గమ్యమును, తాను చేరే నిమిత్తమై తగినటువంటి లక్ష్యమును అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, every human being should work hard all alone to reach the
1: game.
0: That is atmic knowledge.
1: Itti atma lakshyanni manam visarjinchi,
0: giving up the aim of atma,
1: deha lakshyanni manam drishti andunchukoni,
0: keeping the body in view,
1: kevalam pasuluga maaripothunnam manam.
0: We have become animals.
1: Idi naaku akkaraledu.
0: This I don't want.
1: Pasuttvam nunchi manavatvamku raavali.
0: We should reach from animal to human state.
1: Manavatvam nunchi daivatvaniki cherali.
0: From human to the divine.
1: Idi mana yokka sahaja karmalu.
0: This is our natural thing.
1: Kaani manavudai putti పశుత్వానికి దిగిపోతున్నాము. ఇది రివర్స్.
0: బట్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ వీ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ అనిమల్. దిస్ ద రివర్స్ మూవ్.
1: కనుక ఇది నాకు అక్కర్లేదని రాజ్యమును త్యజించి తిరిగి తాను అరణ్యానికి వెళ్లాడు.
0: సేయింగ్ దట్ హీ డజంట్ వాంట్ దిస్ హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్ అండ్ వెంట్ టు ద ఫారెస్ట్.
1: తరువాత ఋషికుడు అనేటువంటి యొక్క రాజు ఆ రాజ్యం నేలుతూ వచ్చాడు.
0: లేటర్ ద కింగ్డమ్ వాస్ రూల్డ్ బై ఎ కింగ్ బై నేమ్ ఋషికుడు.
1: ఈ ఋషికుని యొక్క తత్వం కూడాను నిరంతరము ఆత్మచింతనే.
0: ది కింగ్ ఋషికుడు ఆల్వేస్ థాట్ ఆఫ్ ఆత్మ.
1: అయితే రాజ్యమును విసర్జించలేదు.
0: హౌఎవర్ హీ డిడ్ గివ్ అప్ కింగ్డమ్.
1: నా కర్తవ్యం నేను నిర్వర్తించుకుంటూ నా యొక్క సాధన నేను సల్పుతూ పోవాలి అనేటువంటి సమత్వంలో మునుగుతూ వచ్చాడు ఈ ఋషుద్ధుడు.
0: దిస్ ఋషికుడు while discharging his duty and responsibility, he went on proceeding with his spiritual practice, sadhana.
1: ఈ విధమైనటువంటి ఒక వైపున మానసిక తత్వాన్ని పవిత్రం గావించుకుంటూ, మరొక వైపున ఆత్మాన్వేషణ సలుపుకుంటూ, మూడవ వైపున రాజ్యపాలన సాగిస్తూ వస్తూ ఉన్నాడు.
0: On one hand, he was trying to have mental transformation in quest of atma and also administering the entire kingdom on the other.
1: ఇతని కుమారుడే భరతుడు.
0: His son is భరతుడు.
1: ఆ భరతుడు కూడాను చాలా న్యాయముతో, ధర్మముతో, అనేక విధమైనటువంటి సత్యమార్గమును అనుసరిస్తూ ప్రజలను పాలిస్తూ వచ్చాడు.
0: దిస్ భరత రూల్ ద కింగ్డమ్ ఫుల్ ఆఫ్ జస్టిస్ రైచియస్నెస్ ట్రెడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వాస్ టేకింగ్ కేర్.
1: ఏ కార్యము చేయడానికి ప్రయత్నించినప్పటికీ భగవంతుని చింతించి ఆ కార్యంలో తాను అడుగు పెట్టేటువంటి వాడు.
0: బిఫోర్ అండర్ టేకింగ్ ఎనీ యాక్షన్ హి థాట్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ప్రొసీడ్.
1: భగవత్ అర్పితము కాక నీరేనను కుడును త్రాగేటువంటి వాడు కాదు.
0: విదౌట్ ఆఫరింగ్ టు గాడ్ హీ నెవర్ డ్రాంక్ ఈవెన్ వాటర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును భరతుడు భగవంతుని యొక్క చింతన చేస్తూ వచ్చాడు.
0: ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ స్టేజెస్ హీ థాట్ ఆఫ్ గాడ్.
1: ఆ భరతుని పేరే ఈ భారతదేశమునికి వచ్చింది అని కూడాను అనేక మంది పండితులు చెప్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ టెల్ దట్ దిస్ name of this country Bharat is because of that Bharata the king.
1: ee Bharatudu enta kalamaina rajyam neladaniki thanu manaskarinchuka.
0: He didn't want to rule this kingdom for long.
1: Thanu తన కుమారునికి అప్పచెప్పి
0: హి హ్యాండెడ్ ఓవర్ ఇట్ టు హిస్ సన్.
1: తాను ఋషికేశ్కి వెళ్లి ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు.
0: హి వెంట్ టు ఋషికేశ్ అండ్ బిల్ట్ హెర్మిటేజ్ దేర్.
1: ఆ ఆశ్రమంలో దైవ చింతనతో కాలం గడుపుతూ వచ్చాడు.
0: దేర్ హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ద హెర్మిటేజ్.
1: ఒకనాడు
0: వన్ డే
1: నదీ తీరం నందు కూర్చొని
0: సిట్టింగ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్
1: ఆ నది యొక్క అలలను తాను చూస్తూ
0: వాచింగ్ ద వేవ్స్
1: మానవ జీవితం యొక్క అలలుగా ఉన్నవి ఈ నదికి కూడా ఒక జీవత్వం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని విచారిస్తూ వస్తున్నాడు.
0: హీ కన్సిడర్డ్ ద వేవ్స్ టు ద హ్యూమన్ లైఫ్ అండ్ థాట్ దేర్ ఇస్ లైఫ్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
1: మానవుని యందు ఆశలు ఆనందములు నిరాశలు నిస్పృహలు ఈ విధమైనటువంటి యొక్క అలలు ఏ విధంగా ఆవిర్భవిస్తుంటాయో అదే విధంగానే ఈ నది ఎందు కూడాను ఈ విధమైన అలలు ఆవిర్భవిస్తున్నాయని తాను చింతిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ థింకింగ్ దిస్ వే జస్ట్ యాజ్ యు ఫైండ్ ద వేవ్స్ ఇన్ ఎ రివర్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: ద వేవ్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్ రికగ్నైజ్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: తాను లేనటువంటి స్థానము కాని తనది కానటువంటి రూపం కాని నామం కాని లేదని కూడాను నిశ్చయించుకున్నాడు.
0: హి ఆల్సో డిసైడెడ్ దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ వేర్ హీ ఇస్ నాట్ ప్రెసెంట్ దేర్ ఇస్ నో అదర్ ఫామ్ వేర్ హీ ఇస్ నాట్
1: దేర్. చింతిస్తూ ఉండగా
0: థింకింగ్ సో
1: ఒక విధమైనటువంటి గర్జన వినిపించింది.
0: హి హర్డ్ లౌడ్ సౌండ్.
1: ఏమిటి ఈ గర్జన అనగా సింహ గర్జన వినిపించింది.
0: హి హర్డ్ ద రోర్ ఆఫ్ ఎ లయన్.
1: ఏమిటి ఇక్కడ సింహం ఇక్కడ వచ్చిందని అటు ఇటు చూస్తుండగా ఒక జింక లేడీ నీరు త్రాగడానికి వచ్చింది. ఆ గర్జన వినగానే ఆ యొక్క లేడీ చాలా బెదిరిపోయింది.
0: హీ వాచ్ ఎ డియర్ కమింగ్ క్లోజ్ టు డ్రింక్ వాటర్ లిసనింగ్ టు ద రోరింగ్ సౌండ్ ఆఫ్ ద లయన్
1: నిండు గర్భంగా ఉండేటువంటి లేడీ.
0: దట్ డియర్ వాస్ ప్రెగ్నెంట్
1: కానీ ఆ భయం చేత తాను ఎట్టుపోవడానికి కూడాను దిక్కుతోచక ఆ జలములో దుమికింది.
0: As it was fear stricken, it jumped into the river.
1: భయం ఒకవైపున ఎగరటం మరొకవైపున చేరటం చేత ఆ కడుపు నుంచి ఒక లేడీ పిల్ల క్రింద పడింది.
0: Because of fear and constant jumping, and she delivered, and the young one fell down.
1: ఆ తల్లి యొక్క లేడీ జలములో కొట్టుకుని పోయింది.
0: The body of the mother deer just went on into the river.
1: ఈ బిడ్డను చూచాడు ఈ భరతుడు.
0: భరత వాచ్డ్ ది యంగ్ వన్ ఆఫ్ దిస్ డియర్.
1: దీనిని చేతులకు అందుకొని చక్కగా దానిని తుడిచి ఆశ్రమంలోకి తీసుకెళ్లి అప్పటి నుంచి కూడాను దీనిని అనేక విధములైనటువంటి ఒక బిడ్డ వలె పోషిస్తూ వచ్చాడు.
0: హీ కలెక్టెడ్ దిస్ యంగ్ వన్ ఆఫ్ ద డియర్, హీ క్లీన్డ్ ఇట్ అండ్ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఇన్ హిస్ హెర్మిటేజ్.
1: దీనిని పోషించేటువంటి దీని లోపల కాలమునంతా కూడాను కరిగించుకుంటూ వచ్చాడు.
0: యు ఆర్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్.
1: తన క్షణము కూడాను అతని యొక్క దృష్టి లోపల కాని మనసు లోపల కాని లేడీ యొక్క చిత్తనే కలుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీ మూమెంట్ హీ వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ డియర్ ఓన్లీ.
1: దానికి పాలు వేయటము, గడ్డి వేయటము, దాన్ని శుభ్రం చేయటము, దానిని పండబెట్టడం, ఈ విధమైనటువంటి దీంట్లోనే కాలం వ్యర్థం చేస్తూ వచ్చాడు.
0: హీ వాస్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఫీడింగ్ దిస్ డియర్, గివింగ్ గ్రాస్, ద మిల్క్.
1: క్రమక్రమేణ దీని యొక్క అభిమానము, దీని యొక్క అటాచ్మెంట్ అనగా సంబంధము అధికం కావటం చేత దైవ చింతన క్రమక్రమేణ తగ్గిపోయింది.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ అటాచ్మెంట్ టువర్డ్స్ దిస్ డియర్ ద థింకింగ్ ఆఫ్ ద లార్డ్ హెస్ బికమ్ లెస్ అండ్ లెస్.
1: ఎప్పుడు చూసినా కూడాను ఈ యొక్క జింక పిల్లలకి ఒక చింతనే చేస్తూ వచ్చాడు.
0: కాన్స్టెంట్లీ వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ డియర్ ఓన్లీ.
1: ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత
0: ఫ్యూ ఇయర్స్ పాస్ బై
1: కట్టకడపటి ప్రాణం విడిచే సమయ లోపల కూడాను చాలా మెల్లగా ఆ యొక్క జింకని పేరు చెప్పుకుంటూ కన్నులు మూశాడు.
0: When the end approached, he was thinking of the deer and the end came.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: తదుపరి తాను అనేక విధములైనటువంటి యొక్క యోచనలు చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ప్రాణం విడిచాడు.
0: He left the body and he didn't think of any other factors.
1: ఆ తరువాత
0: లేటర్
1: జింక రూపమై జన్మించాడు భరతుడు.
0: భరత హ్యాస్ టేకెన్ ద బర్త్ ఆఫ్ డియర్.
1: అతని పేరే జడ భరతుడు అని.
0: హిస్ నేమ్ ఇస్ జడ భరతుడు.
1: ఈ జడ భరతుడు అనేటువంటి వాడు అనేక విధములుగా కూడాను విచారణ సలిపి తాను చేసినటువంటి యొక్క తప్పును తాను సర్దిద్దుకుంటూ పశ్చాత్తాపంతో కాలం గడుపుతూ వచ్చాడు.
0: జడ భరతుడు మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంక్వైరీస్, రియలైజ్ ది మిస్టేక్స్ కమిటెడ్ అండ్ ట్రై టు రెక్టిఫై. నిరంతరము
1: కూడాను భగవంతుని చింత చేస్తున్నటువంటి నా యొక్క మనసు ఈ యొక్క మృగము పైన పోవటం ఏమిటి, కలిస్తే కలిపటికి నేను మృగముగా జన్మించటం ఏమిటి? చీ చీ చీ. ఈ విధమైనటువంటిది అటాచ్మెంట్ యొక్క ఫలితము.
0: విత్ కాన్స్టెంట్ థాట్ ఆన్ ద లార్డ్ హౌ ఇస్ ఇట్ దట్ ఐ థాట్ ఆఫ్ ద డియర్, హౌ ఇస్ దట్ ఐ హావ్ టేకెన్ ద బర్త్ ఆఫ్ ద డియర్ నౌ. అందుకోసమే
1: భారతీయులు కాశీ క్షేత్రమునకు యాత్ర చేసినప్పుడు అంత్యకాలము లోపల కూడాను కాశీ అందు కూడాను భగవత్ నామస్మరణ చెప్తూ వస్తుంటారు.
0: In Bharat it is said when people go on pilgrimage to Kashi they think of the Lord.
1: ఈ సమయంలో కూడా తనకేమైనా జ్ఞాపకం ఉంటుందో లేదో అని చెవు దగ్గర పోయి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తుల్యమని చెవు దగ్గర పోయి స్మరిస్తూ ఉంటారు.
0: Well he may not be remembering the name of the Lord, therefore the name of the Lord is constantly whispered into the ear towards the end.
1: ఆ విధంగానే మానవుడు అంత్య సమయం లోపల దేనిని చింతిస్తాడో తిరిగి మరుజన్మము దాని యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
0: Therefore whatever you think towards the end you will have that form.
1: కనుక నీ జీవిత కాలంలో చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ అన్నారు.
0: సో వాట్ యు థింక్ ఇన్ ది లైఫ్ టైమ్ దట్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ లేటర్.
1: కనుక ఇప్పటి నుంచి కూడా నీవు ఆ భగవత్ నామస్మరణ చేస్తే అంత్యకాలంలో అదే నీకు జ్ఞప్తికి వస్తుంది.
0: Therefore think of the Lord now, it will come to your rescue later towards the end.
1: నిరంతరం కూడాను జింకను స్మరించటం చేతనే చింతించటం చేతనే అంత్యములో జింకనే జ్ఞాపకం వచ్చింది.
0: As Bharata spent all the time thinking of the deer, ultimately he had to
1: ఆ చింత వలనే తిరిగి తాను జింకగా పుట్టుతూ వచ్చాడు.
0: Therefore he has to take the birth of a deer later.
1: కనుకనే అనేక మంది చిన్న వయసు నుంచినే భగవత్ నామస్మరణ చేయమని చెప్తే కొంతమంది అంగీకరించరు.
0: So when it is said that one should take to thinking of the Lord right from the beginning, some may not accept. ఈ చిన్న వయసులోనే
1: కాలమని ఈ విధంగా చేసుకుంటే సుఖ సంతోషాలు ఎప్పుడు అనుభవించాలి, రిటైర్డ్ అయిన తర్వాత జపమాల తీసుకుని తర్వాత భగవంతుని చింతించవచ్చు అనుకుంటారు.
0: People may think if you think of the Lord chanting his name at this tender young age, when do you experience, when do you enjoy?
1: ఇదే పెద్ద అజ్ఞానం.
0: This is sign of ignorance.
1: లేట వయసు నుంచినే మనం ఈ యొక్క భగవత్ చింతన ప్రారంభం చేయాలి.
0: We should think of the Lord right from the beginning, tender age.
1: అప్పుడే ఇది అంత్య సమయం లోపల మనకు జ్ఞప్తికి వస్తుంది.
0: Then only you will recall towards the end.
1: అప్పటికప్పటికి జ్ఞప్తికి రావాలంటే రావడానికి వీలు కాదు.
0: You cannot remember instantaneously.
1: ఒక మిలిటరీలో చేరేటువంటి వ్యక్తి,
0: the one who joins military,
1: ఫ్రంట్ రోల్ లో పోయి యుద్ధం చేయాలనుకుంటే,
0: if he wants to fight,
1: చేరిన తక్షణమే అతని చేతికి తుపాకి ఇస్తే అతను ఏమి చేయలేడు.
0: You cannot give him gun the moment he joins the army.
1: ఈ యొక్క దీంతో ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా రిక్రూటింగ్, దాని యొక్క గన్ను మార్చింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
0: హీ షుడ్ ప్రాక్టీస్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ద గన్ రైట్ ఫ్రమ్ ది డే ఆఫ్ రిక్రూట్మెంట్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడే తాను ఆ యొక్క సైన్యం లోపల తగినటువంటి యుద్ధం చేయడానికి అర్హుడవుతాడు.
0: వెన్ హీ ప్రాక్టీసెస్ పర్ఫెక్ట్లీ హీ విల్ బి డిజర్వింగ్ టు ఫైట్ ఇన్ ది టైమ్ ఆఫ్ వార్. దీనిని పురస్కరించుకుని
1: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం అనేటువంటిది అత్యవసరం.
0: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ తోనే జరుగుతున్నాయి.
0: వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: కనుక నీ జీవితం అంత్యం కూడా మన ప్రాక్టీస్ తోనే రావాలి.
0: యూ హావ్ టు ప్రాక్టీస్ దట్ వాట్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ లైఫ్.
1: అంత్యం లోపల మనకి ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం చేత వచ్చినటువంటి స్మరణ మనకు లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ యూ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ది ఎండ్.
1: కనుక లేత వయస్సు నుంచి మనము భగవత్ చింతన ప్రారంభించాలి.
0: సో వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది టెండర్ ఏజ్.
1: ఈ జడభర్తుని యొక్క చరిత్ర యందు ఇదే ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
0: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఇన్ ది స్టోరీ ఆఫ్ జడభర్తుడు.
1: అప్పటి నుంచి నేను తెలియక చేసినటువంటి పాపమునకు పశ్చాత్తాపమే దీనికి తగినటువంటి యొక్క పనిష్మెంట్ అని భావించి ఎవరితో నా మాట్లాడటం లేదు, ఎవరి మాటలు వినటం లేదు. తాను ఒక మూగివాడు, చెవిటివాడిగా జీవిస్తూ వచ్చాడు.
0: జడభరతుడు రికగ్నైజ్ హిస్ మిస్టేక్స్ కమిటెడ్ అన్నోయింగ్లీ అండ్ హి రిపెంటెడ్.
1: ఎవరేమి చెప్పినా వినటం లేదు.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్ హి నెవర్ లిసెన్డ్.
1: ఎంత దూషించినా కూడాను తాను ఏమి పట్టించుకోవటం లేదు.
0: హి మే బి అక్యూజ్డ్, హి ఇస్ నాట్ బాదర్డ్.
1: దేహము తాను కాదని విశ్వసించాడు.
0: బికాస్ హి న్యూ దట్ హి ఇస్ నాట్ ద బాడీ.
1: నేనిట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని, పవిత్రమైనటువంటి సమయాన్ని నేను పాడు చేసుకున్నానే అని పశ్చాత్తాపమే అతనికి అనేక విధమైనటువంటి బాధలు కలిగిస్తూ వచ్చింది.
0: హి రిపెంటెడ్ అండ్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ దట్ ద సీక్రెట్ టైమ్ ఇస్ వేస్టెడ్.
1: రాజ్యాన్ని వదిలాడు, అరణ్యంలో ప్రవేశించాడు.
0: హి లెఫ్ట్ ది కింగ్డమ్ అండ్ ఎంటర్డ్ ఇంటు ద ఫారెస్ట్.
1: ఏదో అక్కడ అక్కడ తిరుగుతూ చెట్ల క్రింద కాచుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ మూవింగ్ ఆల్ అరౌండ్ ద ఫారెస్ట్ స్పెండింగ్ టైమ్ అండర్ ద షేడ్స్ ఆఫ్ ట్రీస్.
1: ఈ విధంగా ఉండే సమయం లోపల భగవంతుని చింతనే ప్రధాన లక్ష్యం నందుంచుకున్నాడు.
0: యాస్ థింగ్స్ వెంట్ ఆన్ హి వాస్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అడవి లోపల దొంగల నాయకుడు ఒకడు ఉంటుండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ ఎ లీడర్ ఆఫ్ ఎ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్.
1: అతనికి బిడ్డలు లేకపోవటం చేత కాయి మాతకు నరబలి ఇచ్చినప్పుడే కుమారుడు కలుగుతారని ఎవరో చెప్పారు.
0: The dealer of the gang of thieves has no children. Somebody said that a human must be offered to Mother Kali. Then only he will have children.
1: తన నాయకుడిగా ఉండటం చేత అనేక మంది దొంగలను ఎవరినైనా ఒకరిని సరైనటువంటి నరుణ్ణి తీసుకుని రామాలి, మన కాళికాదేవికి బలి ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు.
0: హీ బీయింగ్ ద లీడర్ ఆఫ్ ద గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హీ కమాండెడ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ టు బి ఇన్ సచ్ ఎ ప్రాపర్ పర్సన్ టు బి సాక్రిఫైస్ టు మదర్ కాళి.
1: ఇటు అటు ఇటు తిరిగి అనేక రకములుగా వెతుకుతూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ సర్చింగ్ ఫర్ ఎ ప్రాపర్ పర్సన్ హీదర్ అండ్ థీదర్.
1: ఈ జడభరతుడు ఒక్క చెట్టు క్రింద కూర్చున్నాడు.
0: జడభరత అట్ దట్ టైమ్ వాస్ టేకింగ్ రెస్ట్ అండర్ ఎ ట్రీ.
1: సరైన వాడు చిక్కాడు కదా అని
0: that thinking that they could have a proper man.
1: అతన్ని బంధించి
0: he was chained
1: దొంగల నాయకుని దగ్గరికి తీసుకెళ్లారు.
0: And he was taken to the leader of gang of thieves.
1: అతనికి ఏ స్నానము లేదు, ఏ సంస్కారము లేదు, ఏ విధమైనటువంటి ఇది లేకపోవడం చేత చాలా మాలిన్యంగా ఉంటున్నాడు.
0: As he had no bath whatsoever, he was dirty.
1: నదికి తీసుకెళ్లారు, బలవంతంగా స్నానం చేయించారు, గంధము రాశారు, తిలకం దిద్దారు, అనేక రకములుగా ఎంత బలికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లన్నీ చేశారు.
0: హీ వాస్ టేకెన్ టు ది రివర్, హీ వాస్ గివెన్ బాత్ అండ్ ఆల్సో శాండల్ పేస్ట్ అప్లై టు ది బాడీ అండ్ తిలకం ఆల్సో పుట్ ఆన్ ది ఫేస్.
1: చేస్తున్నారో ఏం చేస్తున్నారో అది కూడాను జడభర్తుడు ఏమాత్రము గుర్తించలేదు.
0: ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ రెడీ టు బి సాక్రిఫైస్. హీ వాస్ నాట్ మైండ్ఫుల్ వాట్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్.
1: కాళికా దేవాలయం ముందు నిలబెట్టారు.
0: He was kept in front of the temple of Kali.
1: కూర్చోమన్నారు, కూర్చున్నాడు.
0: He was asked to be seated. He sat.
1: కత్తి ఎత్తారు.
0: They lifted the sword.
1: బలి ఇవ్వడానికి కత్తి ఎత్తే సమయానికి కాళి ప్రత్యక్షమైంది.
0: By the time he was about to be beheaded, Kali appeared.
1: తాను లోపల నుంచి నడిచి వచ్చి
0: coming from inside
1: ఈ దొంగలందరిని సంహరించి
0: killing all the thieves
1: జడభర్తుని విడిపించి
0: and జడభర్త was left.
1: నాయనా, నీ యొక్క భక్తి ప్రపత్తులే నన్ను ఈ విధమైనటువంటి యొక్క మనసును కరిగించింది.
0: సన్, యువర్ డివోషనల్ స్టెడ్ఫాస్ట్నెస్ మెల్టెడ్ మై హార్ట్.
1: కానీ నీ తత్వము ఎవరూ గుర్తించుకోలేరు.
0: నో వన్ అండర్స్టుడ్ యువర్ నేచర్.
1: నీ కాలమంతా కూడా ఈ విధంగానే గడుపు.
0: యు స్పెండ్ యువర్ టైమ్ లైక్ దిస్ ఓన్లీ.
1: ప్రపంచం కోసం నీ వెరువద్దు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది
1: వరల్డ్. ఎవరేమనుకున్నా కూడా నీ భయపడవద్దు.
0: డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్.
1: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా నువ్వు గురి కావద్దు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: నీ దైవ చింతన నీవు గావిస్తూరా.
0: థింక్ ఆఫ్ లార్డ్
1: అన్నారు. అది కూడాను తాను వినలేదు.
0: ఈవెన్ దట్ హీ కుడ్ హియర్.
1: ఏది వినలేదు. నిరంతరం కూడాను ఆత్మతత్వాన్ని, ఆత్మవిద్యని అభ్యసిస్తూ వస్తున్నాడు.
0: హీ డిడ్ హియర్ ఎనీథింగ్. హీ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది సుప్రీం స్పిరిట్.
1: కాళీ కూడాను అంతర్ధానం అయిపోయింది.
0: కాళీ ఆల్సో డిసపియర్.
1: అక్కడ నుంచి నడుస్తూ పోతున్నాడు.
0: ఫ్రమ్ దేర్ హీ స్టార్టెడ్ వాకింగ్.
1: సింధు సౌవరి అనేటువంటి దేశమునకు రాజు అయినటువంటి వాడు,
0: ద కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ సింధు సౌవరి
1: అనే దేశమునకు రాజు అయినటువంటి వాడు,
0: ద కింగ్ ఆఫ్ దట్ కంట్రీ,
1: ఆ మార్గములో పల్లకీని ఎక్కిపోతున్నాడు.
0: హీ వాస్ ప్రొసీడింగ్ దట్ వే ఇన్ ఎ పిలాంక్విన్.
1: ఈ పల్లకీని మోసేటువంటి వారికి కొంత భారం అని తోచింది.
0: ద బేరర్స్ ఆఫ్ ది పిలాంక్విన్ వాస్ ఫీలింగ్ ఇట్ హెవీ.
1: వీడెవరో చెట్టు కింద కూర్చున్నాడు, ఇతని చేతి ఈ పల్లకి మోయించేసి మనం కొంచెం విశ్రాంతి తీసుకుందాము అని వారు సంకల్పించుకున్నారు.
0: దే నోటీస్ దిస్ పర్సన్ సిటింగ్ అండర్ ఎ ట్రీ. దే వాంటెడ్ హిమ్ టు షేర్ దిస్ బర్డెన్ అండ్ సో దట్ దే కెన్ హ్యావ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్.
1: అప్పుడు ఈ మనిషిని తీసుకుని లాగారు.
0: హీ వాస్ డ్రాగ్డ్ ఫ్రమ్ దేర్.
1: ఇతన్ని పల్లకీని అతని చేతికి అందించారు.
0: హీ వాస్ ఆస్క్డ్ టు క్యారీ.
1: ఆ పల్లకీని భుజం పైన పెట్టుకున్నాడు.
0: హీ కెప్ట్ ఇట్ ఆన్ హిస్ షోల్డర్.
1: క్రింద చూస్తూ ఎక్కడ పురుగు వస్తుందో, ఎక్కడ చీమ వస్తుందో, దాని ప్రాణం తీవకూడదు, అందులో భగవంతుడున్నాడు అని అన్నిటినీ చూచుకుంటూ అడుగు వేస్తూ వచ్చాడు.
0: As he was carrying the weight of the palanquin, he was watching that he might step on the body of an animal.
1: Sarvabhutantaratma paramatma aneetundi satyanni telisinaatundi vaadu.
0: He knows that God is present in all of the beings.
1: కనుక ఏ ప్రాణమును కూడా మనం హింసించరాదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీ బీయింగ్.
1: ఎవరిని మనము కష్టపెట్టరాదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్
1: అనేటువంటి సర్వాత్మ భావాన్ని, ఏకాత్మ భావాన్ని తాను దర్శించుకుంటుంది.
0: హీ హాస్ దట్ విజన్ ఆఫ్ వన్నెస్ దట్ ఆత్మ.
1: ఆ విధంగా నడుస్తూ ఉంటుంటే
0: యాజ్ హీ వాస్ వాకింగ్
1: రాజుకు కోపం వచ్చింది.
0: ద కింగ్ వాస్ యాంగ్రీ.
1: ఏమిట్రా మీ నడకలు ఈ విధంగా ఉంటుండాలి, ఎంత దూరమైనా కూడా పోలేకపోతున్నామే, ఉన్న చోటే ఉంటున్నాము అని చాలా కోప్పడ్డాడు ఈ పల్లకి మోసేటువంటి కూలీలను.
0: ద కింగ్ వాస్ వెరీ యాంగ్రీ. హి సెడ్, వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ వాకింగ్ లైక్ దిస్ వే, వి ఆర్ రిమైనింగ్ వేర్ వి ఆర్.
1: రాజా, మా దోషం కాదు.
0: ఇస్ నాట్ అవర్ మిస్టేక్.
1: ఇగో కొత్తవాడు ఒకరు ఇతనికి మేము అప్పచెప్పాము, ఇతను చేసేటువంటి దోషం ఇదంతాను అన్నాడు.
0: దే ఆల్ సెడ్ హియర్ వీ హ్యావ్ ఎ న్యూ మ్యాన్ అమంగ్స్ట్ అస్, దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ హిమ్.
1: సరే, రాజు అహంకారంతో అనేక విధములుగా అతన్ని తూలనాడాడు.
0: అండ్ కింగ్ అక్యూజ్డ్ హిమ్ ఇన్ వేరియడ్ వేస్ బికాస్ ఆఫ్ ఈగో.
1: కట్ట కడపటికి
0: ఫైనలీ
1: నీవు నడిచే శవం వలె ఉంటున్నావు అన్నాడు.
0: యు ఆర్ ఎ వాకింగ్ డెడ్ కార్స్.
1: అప్పుడు నోరు తెరిచాడు జడభరతుడు.
0: దెన్ జడభరత ఓపెన్డ్ హిస్ మౌత్.
1: రాజా, నేనే కాదు, ప్రతి శరీరం కూడా నువ్వు నడియాడేటువంటి శవములే.
0: ఓ కింగ్, నాట్ ఓన్లీ మీ హియర్, ఎవ్రీ బాడీ ఈస్ లైక్ మూవింగ్ డెడ్ కార్స్.
1: నీ శవములే,
0: ఆల్ ఆర్ డెడ్ బాడీస్.
1: నడుస్తున్నాయి,
0: దే మూవ్.
1: నేను ఆ విధంగా నడుస్తున్నాను.
0: ఐఎమ్ ఆల్సో మూవింగ్ లైక్.
1: కానీ శివం ఒక్కడే.
0: బట్ ది శివం ఈజ్ వన్.
1: అట్టి దైవత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి.
0: ద డివినిటీ ఇస్ ఇన్ ఆల్.
1: అదే నడిపిస్తున్నాడు ఈ డెడ్ బాడీస్ అంతా.
0: అండ్ హీఈస్ మేకింగ్ దీస్ డెడ్ బాడీస్ మూవ్ అబౌట్.
1: కేవలం ఒట్టి నెగిటివ్.
0: ఇట్స్ ఓన్లీ నెగిటివ్.
1: జడమైనటువంటిది ఇది.
0: ఇట్ ఇస్ ఇనర్ట్.
1: ఆ చైతన్యం అంతా కూడాను అతనే.
0: ద చైతన్య అవేర్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ విధంగా మాట్లాడుతూ వచ్చేటప్పటికి
0: సో సేయింగ్
1: ఆ రాజు పల్లకీని దింపమన్నాడు.
0: The king wanted the palanquin to be brought down.
1: అతను కూడాను ఋషి దగ్గరికి వెళ్లి ఆత్మ ప్రబోధన వినాలని పోతున్నాడు.
0: He was also going to receive the knowledge of Atma.
1: ఎక్కడికి పోవాలనుకున్నాడు? కపిల మహర్షి దగ్గరికి పోవాలని పోతున్నాడు.
0: When asked where he was going, he said that he is going to meet sage Kapila.
1: తనలో తాను తలుస్తూ వచ్చాడు. కపిల దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: He thought that I could see Kapila here.
1: అని పల్లకి దిగి ఆ వ్యక్తి ముందు కూర్చొని ఆత్మ ప్రబోధనం అడుగుతూ వచ్చాడు.
0: హావింగ్ గాట్ డౌన్ ద పెలాంక్విన్ హి సాట్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ అబౌట్ ది స్పిరిట్ ఆత్మ.
1: ఈ జడభరతుడు ఆత్మతత్వమును చక్కగా అరటిపండవలసినట్టుగా వలసి అతనికి అందిస్తూ వచ్చాడు.
0: జడభరత కుడ్ టీచ్ ది ఆత్మిక్ నాలెడ్జ్ ఇన్ ఎ క్లియర్ కట్ వే.
1: ఈ విధమైనటువంటి బోధనలు సలపటం చేత ఆ యొక్క రాజు కూడాను అతని పాదముల పడి నన్ను క్షమించమని ప్రార్థించాడు.
0: బికాస్ ఆఫ్ సచ్ టీచింగ్స్ హావింగ్ హర్డ్ దెమ్ ఆల్ ద కింగ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ దిస్ సేజ్ అండ్ సాట్ హిస్ పార్డన్.
1: ఈ జడభరతుని యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ జడభరత,
1: అనేక విధములైనటువంటి యొక్క మార్గములు యందు ప్రచార ప్రబోధములు సలుపుతూ వచ్చింది.
0: హీ వెంట్ ఆన్ టీచింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్.
1: మొదటి టీచింగ్ ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం.
0: ద మెయిన్ టీచింగ్ ఇస్ సెన్స్ కంట్రోల్.
1: కాబట్టి విషయవాసంతో కూడినటువంటి పెట్టి ఈ దేహము,
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్.
1: ఈ కోరికలు అనేటువంటిది నశించినప్పటికీ ఈ వాసన ఈ దేహంలో పోదు.
0: డిజైర్స్ మే గో వానిష్ బట్ స్టిల్ దట్ వాసనస్ విల్ బి
1: దేర్. వాసనలు అనేటువంటి ఉండినంత వరకు కూడాను, కోరికలు ఉండినంత వరకును వాసన తప్పదు.
0: Therefore, the reminiscence or remnants will continue.
1: ఈ వాసన ఉండినంత వరకు దైవం మనకు ప్రాప్తించడు.
0: సో లాంగ్ ద రెమినెన్స్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ ఆర్ దేర్, యు కెన్ నాట్ హావ్ గాడ్.
1: ఇది ఏ ఆత్మబోధ?
0: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆత్మిక్ నాలెడ్జ్.
1: కోరికల నిమిత్తమే జన్మించినటువంటి వాడు కాదు.
0: మ్యాన్ ఇస్ నాట్ బోర్న్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్.
1: కేవలం సంకుచితమైనటువంటి యొక్క జీవితం.
0: ఇట్స్ జస్ట్ ఎ నారో లైఫ్.
1: మానవ జీవితం విశాలమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సో
1: అనంతమైనటువంటిది.
0: ఇన్ఫినిట్.
1: ఈ భగవత్ తత్వం ఎట్టి విశాలమైనటువంటిదో మానవుని యొక్క జీవితం కూడా అంత విశాలమైనటువంటిది.
0: జస్ట్ ఎస్ ద డివినిటీ సో వాస్ట్ సో ఆల్సో హ్యూమన్.
1: అనాపేక్షతో మనం భగవంతుని ప్రార్థించరాదు.
0: We should not pray to God with worldly ambition.
1: Oh, Bhagavantuda, nenu ee parikshalo pass ayithe neeku rendu tenkayalu kodtanu ani vesthe Bhagavantuni tenkayalu takkuvuga unnaya?
0: If you pray
1: tenkayalu kosam athani nee vaanchana nerveestada?
0: If you pray to God, oh God, I will offer 2 coconuts if I secure a pass in the examination. Do you think that God wants your coconuts?
1: నీవు నా యొక్క అభిష్టాన్ని నెరవేర్స్తే నా శిరస్సు పెరిగినటువంటి వెంట్రుకలంతా నీకు ఇస్తాను అంటాడు. ఈ పాడుబోచ్చు అతనికి తనకెందుకు భగవంతునికి?
0: You are prepared to offer your hair to God if your desire is fulfilled. God is not for your
1: ఉచ్చమైన కోరికలు కోరుకుంటూ వస్తాడు మానవుడి నాడు.
0: You entertain mean desire and offer your rotten hair.
1: ఇది సరైనటువంటి ప్రార్థనలే కాదు.
0: That's not a proper prayer.
1: ఇవన్నీ కేవలం స్వార్థంతో కూడినటువంటి ప్రార్థనలు.
0: It's a prayer of selfishness.
1: ఫలమును ఆశించి పనిచేసేటువంటి వాడు కూలీడు కాని యజమాని కాదు.
0: The one who expects the results, they are labor, not a master.
1: పని చేస్తుంటాడు లేబర్.
0: లేబర్ వర్క్.
1: సాయంకాలం పని చేస్తాడు.
0: ఈవినింగ్ టైం
1: సాయంకాలం కూలీ తీసుకుని వెళ్లిపోతాడు.
0: బట్ దే కలెక్ట్ ద లేబర్.
1: కూలీ తీసుకుని పోయేటువంటి వాడు కూలీలు కాని అతని ఇంటి ఓనర్ కాదు కదా.
0: ద వన్ హూ టేక్స్ మనీ అండ్ గోస్ ఇస్ లేబర్.
1: ఇంట్లో కొడుకులు ఉంటారు, భార్య ఉంటుంటారు, అన్ని పనులు చేస్తారు. సాయంకాలం అయితే భర్తను కాని తండ్రి కాని నా కూలీ అని అడుగుతారా? అడగరు.
0: దే ఫైండ్ ద సన్స్ అండ్ ద వైఫ్ వర్కింగ్ ఇన్ ద ఫ్యామిలీ. దే డోంట్ ఆస్క్ ఫర్ ద డైలీ
1: బోనస్. వారు ఓనర్స్.
0: దే ఆర్ ది ఓనర్స్.
1: ఫల నిమిత్తమే చేసేటువంటి వాళ్ళు కాదు, కర్తవ్య నిమిత్తమే ఆచరిస్తున్నారు.
0: దే డోంట్ వర్క్ ఫర్ ది వేజెస్.
1: కనుక నా జీవితం అనేటువంటి భగవంతుని పొందటమే నా కర్తవ్యం అనేటువంటి ఒక దీంట్లో ఆచరించేటువంటి వాడు ఓనర్ అవుతాడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ లివ్స్ ఫర్ గాడ్ ఈస్ ది ఓనర్.
1: ఫల నిమిత్తమై మనం ప్రార్థించేటువంటి వారు మనం కూలీలు అయిపోతున్నాము.
0: ద వన్ హూ వర్క్స్ ఫర్ సర్టన్ రిజల్ట్స్ ఆఫ్ లేబర్.
1: భగవంతుని ఏ కార్య నిమిత్తం కానీ ఏ ఫల నిమిత్తం కానీ ప్రార్థించకూడదు.
0: Therefore, we should not pray to God for any
1: భగవంతుని నిమిత్తమే భగవంతుని ప్రార్థించాలి.
0: We should pray to God for God's sake.
1: నీ నిమిత్తమే నిన్ను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to you for you only.
1: అన్య పదార్థములు కానీ అన్య విషయములు కానీ నేను ఏమాత్రము కోరను.
0: I don't desire.
1: అనేటువంటి సత్యాన్ని జడభరతుడు చాటుతూ వచ్చాడు.
0: జడభరత propagated this fact that no one should pray for worldly things.
1: చాటు రావటం వల్ల అనేక మంది మహారాజుల యొక్క అహంకారములు, దురాశలు, ఈ విధమైనటువంటి దుర్గుణములు నశించిపోతూ వచ్చాయి.
0: బికాస్ ఆఫ్ సచ్ టీచింగ్స్ ది గో అండ్ ద ప్రైడ్ అండ్ ద డిజైర్ ఆఫ్ ది నైబరింగ్ కింగ్స్ ఆర్ లాస్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: అతను స్వయంగా అనుభవించాడు.
0: బికాస్ ఇట్స్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: నిరంతరము భగవచ్చిత్తలో ఉండినటువంటి వాడు ఈ లేడీ పైన ఆశపోవటం ఏమిటి, దాని యొక్క అటాచ్మెంట్ అభివృద్ధి కావటం ఏమిటి, తద్వారా తన యొక్క జీవితమును పాడు చేసుకున్నాడు.
0: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూస్లీ, వాట్ ఈస్ ఇట్ దట్ హి థాట్ ఆఫ్?
1: ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తామో ఆ కర్మ ఫలితం మనకు తప్పింది కాదు.
0: యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: మంచికి మంచి, చెడ్డకు చెడ్డ.
0: యుల్ గెట్ గుడ్ ఫర్ గుడ్ యాక్షన్స్ అండ్ బ్యాడ్ ఫర్ బ్యాడ్ యాక్షన్స్.
1: కనుక ఇవి ఏనాటి కూడా కర్మ ఫలం అనేటువంటిది తప్పదు అన్నాడు.
0: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.

0: You may dip it in a small pond or in a mighty ocean. As is the container, so will be the collection of the water. You cannot collect even more.
1: సముద్రంలో ఎక్కువ నీరు ఉండదని ఆ కడవను తీసుకుపోతే ఎక్కువ నీరు అంతో పట్టదు. ఎంత కడవో అంత నీరే పడుతుంది.
0: Because it's a mighty ocean, you cannot expect more of water.
1: చిన్న చెరువులో ముంచితే ఆ కడవ ఎంతో అంతే నీరు పడుతుంది.
0: It may be a small pond, you can collect as per the container.
1: కనుక నీ హృదయం ఎంతో నీ యొక్క ఫలము అంతే.
0: As is the heart, so is the experience.
1: కనుక ఇప్పుడు నీవు ఫలాన్ని పెంచుకోవాలంటే హృదయాన్ని పెంచుకోవాలి.
0: If you want experience, expand your heart.
1: హృదయం విశాలము గావించుకోవాలి.
0: It's your broad heart.
1: ఎంతమంది కోటీశ్వరులు కుటిపేదలు కాలేదు.
0: You find many millionaires becoming paupers.
1: ఎంత కూటిపేదలు కోటీశ్వరులు కాలేదు.
0: You find paupers becoming millionaires.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము భగవత్ యొక్క వరప్రసాదములే కాని కేవలం కోరితే వచ్చేటువంటివి కాదు.
0: These are all God's gifts, not your desires.
1: ఆ రాజు కూడా చెప్పాడు జడభర్తుడు.
0: జడభర్త థాట్ టు దట్ కింగ్,
1: ఓ పిచ్చి రాజా,
0: ఓ మ్యాడ్ కింగ్,
1: సుఖ దుఃఖమును నీవు కోరుకొని తెచ్చుకునేటువంటివి కాదు.
0: ప్లెజర్ ఇన్ పెయిన్ నాట్ అవుట్ ఆఫ్ యువర్ డిజైర్.
1: కోరుకుంటే లభించేటువంటివి కాదు.
0: ఇస్ నాట్ ద వన్ దట్ యు కెన్ గెట్.
1: అవంతకు అవే వస్తుంటాయి.
0: దే కమ్ యాజ్ అ
1: ఒక సమయంలో దుఃఖం వస్తుంది, మరొక సమయంలో సుఖం వస్తుంది.
0: At one time you have happiness, another time
1: ఒకే సమయంలో సుఖదుఃఖములు రెండు కూడా కలిసి రావచ్చు.
0: At times you may have both.
1: ఇది నీ మనోభావం యొక్క ప్రభావమే తప్ప భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ఆఫ్ యువర్ మైండ్, నాట్ ఆఫ్ గాడ్స్.
1: కనుక నీవు పెంచుకోవలసినటువంటిది హృదయ విశాలత.
0: సో వాట్ యూ హ్యావ్ టు డెవలప్ ఇస్ బ్రాడ్ మైండ్.
1: మనస్సు యొక్క వాంఛనను తగ్గించుకోవాలి.
0: కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
1: ఈ మనస్సు ఆంక్షలు తగ్గించుకున్నప్పుడే మనస్సు నిర్మలంగా ఉంటుంది.
0: వెన్ యూ రిడ్యూస్ యువర్ డిజైర్స్ యువర్ మైండ్ విల్ బి ప్యూర్.
1: ఎన్ని విధమైనటువంటి వాంఛలను మనం పెంచుకుందామో మనసు అంత మాలిన్యంగా మారిపోతుంది.
0: ద మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ యూ హ్యావ్ ద మైండ్ విల్ బి
1: కల్మషమైపోతుంది.
0: ఇట్ విల్ బి పొల్యూటెడ్.
1: కనుక నీ కల్మషమైనటువంటి మనసుతో భగవంతుని ఏమాత్రం కూడా మనం చింతించలేము.
0: విత్ డర్టీ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎనీ వే.
1: మన సాధనలన్నీ కూడాను
0: ఆల్
1: దైవ నిమిత్తమే చేయవలసినటువంటి సాధన లేదు.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: ఉద్ధరించుకోవాల్సిందే కానీ మరొకరు నిన్ను ఉద్ధరించేటువంటి వారు లేరు.
0: యూ హ్యావ్ టు ఎమాన్సిపేట్ యువర్ సెల్ఫ్, నో వన్ ఎల్స్ కెన్ హెల్ప్ యు.
1: ఆత్మానాం, తనను తాను ఉద్ధరించుకోవాల్సిందే.
0: యూ హ్యావ్ టు ఎమాన్సిపేట్ యువర్ సెల్ఫ్.
1: గైడ్ పోస్ట్ ఉంటుండాలి.
0: ఎవర్ ఇస్ ద గైడ్ పోస్ట్?
1: ఇటువైపున పోతే చిక్బడాపురం అంటుంది.
0: దిస్ సైడ్ చిక్బడాపురం.
1: ఇటువైపు పోతే బెళ్తూర్ అంటుంది.
0: దట్ సైడ్ బెళ్తూర్.
1: ఇటువైపున పోతే కృష్ణరాజపురం అంటుంది.
0: దిస్ సైడ్ కృష్ణరాజపురం.
1: పేర్లంతా రాసి ఉంటుండాలి.
0: ఆల్ నేమ్స్ ఆర్ రిటన్.
1: గైడ్ పోస్ట్ కేవలం మార్గమును నిరూపింపు చేస్తుండదే కానీ నడచవలసింది నీవే.
0: గైడ్ పోస్ట్ షోస్ ఓన్లీ ఇండికేషన్స్. యూ హ్యావ్ టు ట్రెడ్ ద పాత్.
1: నడచవలసింది నీవే.
0: యూ హ్యావ్ టు వాక్ ద డిస్టెన్స్.
1: అదే విధంగానే
0: లైక్వైజ్
1: ఎన్ని గ్రంథములు చదివినా, ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినా నీవు మొట్టమొదట దైవ చింతన నిర్మలమైనటువంటి హృదయంలో చేర్చుకోవాలి.
0: దేర్ఫోర్ యు మే గో త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, బట్ యు షుడ్ హావ్ ప్యూర్ హార్ట్ ఫర్ ద లార్డ్.
1: అనేక మందికి అనేక గ్రంథాలు చదువుతారు, అనేక సాధనలు చేస్తారు, కట్టకడపటికి దేనిపైన విశ్వాసం ఉండదు.
0: మెనీ రీడ్ మెనీ సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, బట్ దే హావ్ నో ఫెయిత్ ఆన్ ఎనీవన్.
1: ఒక భక్తుడు వచ్చి ఒక గురువును ప్రశ్నిస్తున్నాడు.
0: A devotee questioned his preceptor.
1: Yemani,
0: what?
1: Guruji, nenu 20 samvatsaram kuda nu bhagavadgeetanu patistunnanu, paarayana chestunnanu.
0: Oh Guruji, I have been going through the sacred text Bhagavadgeeta.
1: Bhagavadgeeta lo 700 shlokalu kuda nu naaku antastham avutundi.
0: I know
1: shlokam cheppavanna nenu cheppagalanu.
0: I got them by heart, all the shlokas there, I can repeat now.
1: Kaani naake phalathamu inka raledu.
0: But I have not got anything out of it.
1: Kanuka meer edaina oka mantram nu upadeshinchandi annadu.
0: So teach me one mantra or other.
1: Chee chee chee chee. Mundu venuku velipomunnadu.
0: He said, what a shame it is, get back, get lost.
1: Pichivada,
0: madman.
1: Sakshat bhagavantudu rasinatvanti oka bhagavadgeetane nevu chadukuntu అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు నీవు పాటించకుండా ప్రత్యేకంగా ఒక మంత్రం కావాలని కోరుతున్నావా? దానిపైన లేని నమ్మకం నా మంత్రం పైన మాత్రం వస్తుందా?
0: యు డిడ్ నాట్ ఫాలో ద టీచింగ్ ఆఫ్ ది కంపోజిషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్. యూ డిడ్ నాట్ ఫాలో ద కమాండ్. యూ హావ్ నో ఫెయిత్ దేర్. వేర్ ఇస్ ద గ్యారంటీ యూ హావ్ ఫెయిత్ ఆన్ దట్ వాట్?
1: దానిపైన నమ్మకం ఉంటే నా మంత్రాన్ని ఎందుకు నీవు అడగలవు?
0: If you have faith there, why do you ask now?
1: Gita pai ni niku namakam ledu.
0: You have no faith on
1: Bhagavantudi pai namakam lenatuntu vaadiki mantram ichi prayojanam emti?
0: What is the use in giving mantra to that person who
1: has
0: no faith in God?
1: Adi idanganeenaadu enni pavitramainatunti vakyamulo enni pavitramaina margamulo bodhinchinappatikini okkati kuda nu aacharinchaleekapoyinappudu inka enni mantralu chepte prayojanam emti? Enni japamulu aacharisthe prayojanam emti? Enni yatralu chesthe prayojanam emti? Enni yagnayagatulu chesthe prayojanam emti?
0: Though many teachings have been given, many paths have been shown, when you don't follow, what is the use of all the penance and the pilgrimage?
1: ఇది సరి అయినటువంటి ఏకత్వంతో మనం ఆచరించాలి.
0: We should work with one pointedness.
1: ఆచరించేటువంటి మంత్రములకు తగినటువంటి యొక్క అర్థంగా మనం ప్రవర్తించాలి.
0: We have to conduct according to the meaning of that shloka.
1: అప్పుడే దీని యొక్క ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది.
0: Then only you can enjoy the result.
1: ఒకానొక సాధకుడు
0: an aspirant
1: మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు.
0: While repeating mantra.
1: ఏమని ఉచ్చరిస్తున్నాడు?
0: How is he repeating?
1: భగవంతుని యొక్క తత్వాన్ని ఎవరి దగ్గర గురువు దగ్గర తీసుకున్నాడు.
0: He has picked up from his preceptor.
1: ఆ మంత్రాన్ని తాను ఉచ్చరిస్తూ వచ్చాడు.
0: He was repeating the but mantra.
1: ఏమని? తత్వం అసి.
0: That is this తత్వం అసి.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
0: He went on chanting శివోహం శివోహం.
1: గురువు అడిగాడు.
0: గురు asked,
1: నాయన ఈ మంత్రం నీవు ఎవరి దగ్గర తీసుకున్నావు?
0: The guru asked, where from you received this mantra?
1: Goppa Mandalishwarani daggara teesukunnanu ee yokka mantram annadu.
0: He said, I received from a great preceptor Mandalishwar.
1: Aithe ee mantramunaku artham emiti?
0: What is the meaning of this mantra?
1: Shivoham shivo nene shivudu nene shivudu nene shivudu ani artham cheptu vachadu.
0: The meaning of this mantra is I am Shiva.
1: Chaala santoshamu, neeve shivudu, Parvati neeke em kavali ani adigadu.
0: It's very nice, you are Shiva. What is the relationship you have with Parvati?
1: Aparadham aparadham aparadham annadu.
0: Sir, it is a great sin, he said.
1: Nijanga taane shivudaithe Parvati tana addange kada.
0: If he is really Shiva,
1: nijanga aa namakame unti idi enduku cheppalekapothunnadu?
0: If he has got that faith, why can't he declare?
1: Sarvashaktulu naalone unnai aneetundi tattvanni manam gurtinchali.
0: You have to recognize that all powers are latent in you.
1: Appude shivoham shivoham aneetundi tattvaniki sarina artham vastundi.
0: Then only you will have true meaning to this mantra.
1: Mantra matramu cheppukovatamu artham matram anubhavinchukolekapothe prayojanam em?
0: You simply repeat mantra but you don't know the meaning.
1: Kanuka prati vishayaniki kuda nu antarathanni gurtinchali.
0: Therefore you have to know the inner significance.
1: Antarathanni gurtinchadame kaadu dani prakaram vartinchali.
0: Knowing inner significance we have to conduct accordingly.
1: Kanuka manu chakravarti yokka santati enta? మను చక్రవర్తి యొక్క కుటుంబం అంతా కూడాను ఆత్మజ్ఞానములో ఆత్మానందములో మునిగినటువంటి కుటుంబము.
0: Therefore the progeny and the clan of Manu emperor, they delighted.
1: కేవలం మను చక్రవర్తి కుటుంబం మాత్రమే కాదు, భాగవతమునందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి యొక్క చరిత్రలన్నీ కూడాను మహా పవిత్రమైనటువంటి చరిత్రలే.
0: ఎవ్రీ స్టోరీ ఇన్ భాగవత ఇస్ సీక్రెట్.
1: కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలోనేటువంటి పండితులు కానీ మరొక బ్రాహ్మణులు కానీ ఏ విధంగా దీనికి సరైనటువంటి అర్థములు చెప్పలేకపోవడం చేతనే భాగవతము కేవలం ఒక హీనమైన స్థితిలో దిగివారిపోయింది.
0: Unfortunately there are no scholars, there are no brahmins who give correct interpretations to Bhagavata.
1: దీనిని బోధించేటువంటి వారు కూడాను సక్రమంగా బోధించడం లేదు.
0: And they are not teaching properly.
1: అన్ని అసభ్యమైనటువంటి మార్గంలో ప్రవేశపెడుతున్నారు.
0: దే టీచ్ ఇన్ ఎ రిడిక్యులస్ వే.
1: సాక్షాత్ భగవంతుని కూడా చాలా క్రిందికి దింపుతున్నారు.
0: ఈవెన్ వెరీ గాడ్ ఇస్ బ్రాట్ డౌన్ టు ద
1: లోయెస్ట్. దైవత్వాన్ని కూడా గుణమును చేర్చుకుంటూ వస్తున్నారు.
0: దే అట్రిబ్యూట్ సో మెనీ క్వాలిటీస్ టు గాడ్.
1: కానీ భాగవతం అనేటువంటిది మహాపవిత్రమైనటువంటి గ్రంథం.
0: బట్ భాగవత ఇస్ హైలీ సీక్రెట్.
1: ప్రతి వ్యక్తి కూడాను నికసిక పర్యంతం కూడాను దైవ చింతనతో మునిగినటువంటి వ్యక్తులే.
0: ఎవ్రీ పర్సన్ దేర్ టాప్ టు టో స్పెండ్ ద టైమ్ ఇన్ డివినిటీ.
1: దేహమే భగవంతుని యొక్క జీవితంగా భావిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్ ద బాడీ యాస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: క్షత్రజ్ఞుడే దైవమని విశ్వసిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్ నోవర్ యాస్ గాడ్.
1: కనుక దేహములంతా కేవలం బల్బులు వంటివిగా భావిస్తూ వచ్చారు.
0: సో బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
1: ఈ బల్బుల లోపల దివ్యమైన శక్తి కరెంట్ వలె ప్రసరిస్తూ వస్తుండాలి.
0: ద డివినిటీ పర్కులేట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ విదిన్.
1: కనుక విద్యార్థులు కేవలము సుఖమును ఆశించి విద్యను అభ్యసించకూడదు.
0: సో స్టూడెంట్స్ should not study
1: ఈనాటి
0: only for happiness sake.
1: ఒక క్లాసులో చేరినారంటే ఈ క్లాసు వల్ల ఈ డిగ్రీ వల్ల నేను ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఎంత సంపాదించగలను, ఏ విధమైన రీతిగా నేను జీవించగలను అనేటువంటి జీవితం భవిష్యత్తు ప్లాన్లు వేస్తుంటారే కానీ విద్య అంటే ఏమిటి అనే విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: As they gain admission, as they join a class, they go on thinking what degree they would get, what job they would get, what salary
1: MBA
0: they would get.
1: MBA pass చేస్తే ఏ యొక్క ఫ్యాక్టరీకైనా మన మేనేజర్ గా పోవచ్చును, మంచిగా 8,000, 9,000, 10,000, 20,000 కూడా సంపాదించవచ్చును అనేటువంటి ఈ డబ్బును సంపాదించేటువంటి మార్గంలో వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. కానీ చదువు యొక్క విషయము, మనం తెలుసుకున్నటువంటి విద్యను మన జగత్తుకు ఏ విధంగా దీనిని అందించాలి అనేటువంటి యొక్క విశాల భావమే విద్యార్థుల్లో శూన్యమైపోయింది.
0: The moment I pass MBA, I'll be getting 8,000, 9,000, 10,000, why even 20,000? They don't think of what they can
1: ఏ విధమైన ఫలితం నాకు లభిస్తుంది అంటుంటారు. కానీ నా నుంచి సమాజానికి ఏ ఫలితం అందిస్తుంది అనేటువంటిది ఎవడు విచారించడం లేదు.
0: They'll be thinking in terms of profits and gain by having this degree, but they are not mindful of the service to society.
1: సమాజం నుంచి ఏం తీసుకోవాలి, సమాజం నుంచి ఏం అనుభవించాలి అనేటువంటి ఒక దృష్టితోనే పోతున్నారు.
0: They only thinking in this direction, what is to be received from society.
1: ఈ బిచ్చములు ఎత్తే నిమిత్తం కాదు మీ చదువులు చదవాల్సింది.
0: You are not to study to beg.
1: కనుక చదువుకుని దొంగలుగా తయారైపోతున్నారు.
0: Being educated you become thieves.
1: ఎందుకంటే ఆ చదువును సద్వినియోగపరిచేటువంటి విధానంలో మనం ప్రవేశపెట్టాలి.
0: బికాస్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ వే.
1: ఇలాంటి చదువులు ఈనాడు అధికం కావటం చేతనే
0: బికాస్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్
1: భారతదేశం లోపల
0: ఇన్ భారత్
1: భద్రతలే పోయింది.
0: దేర్ ఇస్ నో సెక్యూరిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: చదువుకున్న వాళ్ళే పెద్ద దొంగలుగా తయారవుతున్నారు.
0: బికాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: చదువు లేనిటువంటి మూర్ఖులే దేశానికి ఉపకారం అంతో ఇంతో చేస్తున్నారు.
0: అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ హెల్ప్
1: చదువుకున్నటువంటి వాళ్ళే దేశాన్ని దోచుకుంటుంటున్నారు.
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ దిస్ కంట్రీ.
1: ఈ చదువులు కాదు మనకు కావాల్సినటువంటిది.
0: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువులతో పాటు ఆత్మవిద్యను కూడా మనం అభ్యసించాలి.
0: అలాంగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్ వీ నీడ్ ఆత్మిక్ ఎడ్యుకేషన్.
1: ఈ ఆత్మవిద్యతో పాటు అది కూడా చేరినప్పుడు ఎంతో ప్రకాశంగా ఆదర్శవంతంగా మనము దేశానికి ఎంతో అనుభవించు చేయొచ్చు.
0: దేర్ఫోర్ వెన్ ది సెక్యులర్ నాలెడ్జ్ మిక్స్డ్ విత్ ది ఆత్మిక్ నాలెడ్జ్ ద హోల్ లైఫ్ విల్ బి ఎ ఫల్జెంట్.
1: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా కావాలి కానీ అధికారులుగా కావాలని నేను కోరటం లేదు.
0: యూ షుడ్ సెట్ అన్ ఐడియల్ బట్ నాట్ అదర్వైజ్.
1: అధికారం ఏమిటి? నేడు వస్తుంది, రేపు పోతుంది.
0: యూ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ అథారిటీ, యూ మే బి హియర్ ఆర్ మే నాట్ టుమారో.
1: ఈ అధికారం మనకు నిజమైన అధికారం కాదు.
0: ఇస్ నాట్ ది ట్రూ పొజిషన్.
1: భాగవతంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క చరిత్రలు ఎక్కడికి పోయినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతున్నాయి.
0: ది ఐడియల్స్ ఇన్ భాగవత రిమైన్ పర్మనెంట్.
1: సంవత్సరం కిందటి వాడు ప్రియవ్రతుడు.
0: ప్రియవ్రత బిలాంగ్స్ టు లాంగ్ బ్యాక్.
1: ఎన్ని వేల సంవత్సరం కిందటి వాడు మహాధ్రువుడు.
0: ధ్రువ బిలాంగ్స్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: అందరి పేర్లు కూడా కలికాలం వరకు కూడా ఇంకా అందరి హృదయాల్లో కూడా వెలుగుతున్నాయంటే ఎంత పవిత్రమైనటువంటి విద్య.
0: Their stories are still shining even on this day. You can understand the
1: sacredness. ఎంతో ప్రాకృతమైనటువంటి విద్యలంతా అభ్యసించాడు. ఐన్స్టీన్ పోయాడు, న్యూటన్ వచ్చాడు, అనేక రకములుగా దీన్ని అభ్యసిస్తూ వచ్చారు.
0: ఐన్స్టీన్ న్యూటన్ స్టడీడ్ ఎ లాట్ ఆఫ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్.
1: కానీ వాళ్ళ పేర్లంతా ఎక్కడున్నాయి ఇప్పుడు?
0: బట్ వేర్ ఆర్ దే నేమ్స్ టుడే?
1: ఏదో సైన్స్ వచ్చినప్పుడు ఐన్స్టీన్ అంటారు.
0: ఇన్ రిలేషన్ టు సైన్స్,
1: సైన్స్ లేకుండా పోయిన ఆర్ట్ వచ్చినప్పుడు ఐన్స్టీన్ పేరే లేదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్ట్స్ యూ డోంట్ థింక్ ఆఫ్ ఐన్స్టీన్.
1: కానీ మహనీయుల పేర్లు కూటి పేద వల్ల కోటీశ్వరుని వరకు కూడా హృదయంలో వెలుగుతూ వస్తున్నాయి.
0: బట్ ద నేమ్స్ ఆఫ్ ది సీక్రెట్ సోల్స్ ఆర్ స్టిల్ దేర్ అమంగ్ ద పాపర్స్ అండ్ ద మిలియనేర్స్.
1: భౌతిక చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా ఉంటుండాలి.
0: సో అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: భౌతిక చదువులు వద్దని నేను చెప్పడం లేదు.
0: స్వామి విల్ నెవర్ సే నో టు సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: కానీ
0: బట్
1: ఆ చదువులే మన జీవితం యొక్క గమ్యమని లక్ష్యమని భావించరాదు.
0: బట్ డోంట్ థింక్ టేక్ ఇట్ యాస్ ది మెయిన్
1: థింగ్. దైవ చింతన లేనిటువంటి ఒక చదువులు ఏమి చదువులు? చెత్త చదువులు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ ఎ రాటన్ స్టడీ.
1: సర్వత్రా ఉండినటువంటిది ఒక దైవత్వమే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుక దైవ ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ డివైన్ లవ్.
1: ఆ ప్రేమ ద్వారానే మానవత్వం సార్థకం గావించుకోండి.
0: త్రూ దట్ లవ్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి రిడీమ్డ్.
1: కనుక విద్యార్థులుగా ఉండినటువంటి యొక్క ఈ లేత హృదయులైనటువంటి యవనులు ఈ భాగవతంలో ఎంతమందో ఉంటున్నారు.
0: ఇన్ భాగవత
1: సర్వసంగ పరిత్యాగులైపోయి
0: బీయింగ్ టోటల్ రెనన్షియన్స్
1: సర్వేశ్వరత్వాన్ని అనుభవించినటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు.
0: దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కేవలం బాలులే కాదు, బాలికలు కూడా ఉంటున్నారు.
0: నాట్ ఓన్లీ బాయ్స్, దేర్ గర్ల్స్ టూ.
1: కనుక బాలబాలికలందరూ కూడాను ఈ ఆదర్శవంతమైనటువంటి విద్యను అభ్యసించి తమ జన్మను తాను సార్థకం చేసుకోవటమే కాకుండా సమాజంలో కూడాను సరైన రీతిలో తీర్చిదిద్దాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ద బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ రీడ్ దీస్ ఐడియల్ స్టోరీస్ అండ్ దే షుడ్ రిడీమ్ దెమ్సెల్వ్స్ and set an ideal to the rest of the society. So saying, Bhagwan brings his divine discourse to a close.